ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 16వ తేదీ మంగళవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:53 దాటి 46 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ముందుగా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు హిందీలో 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే 6:10 భావన కార్యక్రమంలో సమయజ్ఞత శ్రీ అమర్వాది శేషయ్య గారి భావజాలం వింటారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో మన్నెంకొండ హనుమద్దాస కీర్తనలు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో విత్తన శుద్ధిలో ట్రైకోడెర్మా విరిడి ప్రాముఖ్యత, ఈ అంశం గురించి రైతు సోదరులకు కొన్ని సూచనలు వింటారు. ఉదయం 7:00 జనగాం జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ బి నరసింహరావు. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్సెస్, దీని గురించి కొన్ని విషయాలు వింటారు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఫంగల్ ఇన్ఫెక్షన్స్, దీని గురించి డర్మటాలజిస్ట్ డాక్టర్ సహానా ఖాన్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ లాల్గుడి జిజేఆర్ కృష్ణన్, శ్రీ జి విజయలక్ష్మి గార్ల వయోలిన్ వాద్య యుగళం వింటారు. పగలు 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో వి శ్రీకీర్తి గారి గాత్రం వింటారు. ప్రక్క వాయిద్యాలు వయలిన్పై శ్రీ కె జయరాం, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి పూర్వ గురుశర్మ గారు ఆలపించిన గజల్స్ వింటారు. హార్మోనియం సహకారం శ్రీ ఆసిఫ్ అలీ, ఫ్లూట్ శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబల సహకారం

ప్రసారం శ్రీ మహమూద్ హుస్సేన్ ఖాన్. ఇక మధ్యాహ్నం మా ప్రసారంలో 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం. మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో నాయకత్వ పాత్రల్లో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఈ అంశం గురించి పిఎస్ విజయ భవానీ గారితో పరిచయం ఉంటారు. మధ్యాహ్నం 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో టెస్ట్ ఆఫ్ కామన్ డిసీజెస్, ఈ అంశం గురించి డాక్టర్ శ్రీనివాస్ కులకర్ణి గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త పరిమళా దేశ్ పాండే.

0: ఇక సాయంత్రం మా ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శశిరేఖ పరిణయం కథ 3వ భాగం చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గడ్డం శంకరయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఈనాటి అంశం ప్రతి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ వివరాలు. రాత్రి 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అంటే ఖేత్ బచావ్ అభియాన్ కార్యక్రమం. ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. రాత్రి 8:03 లలిత సంగీత కార్యక్రమంలో డి శ్రీనివాస వెంకట శాస్త్రి గారు ఆలపించిన లలిత గీతాలు. రాత్రి 9:15 స్పాట్లైట్. 9:30 మనీ టాక్ మంధన్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 10:00 హరికథ ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రాత్రి 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఆకాశవాణి ఎన్ఎస్డి వారు రూపొందించిన ప్రత్యేక కార్యక్రమ ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:00. ఇప్పుడు హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాత్ మై జయా భారతి. प्रधानमंत्री नरेंद्र मोदी G7 शिखर सम्मेलन में भाग लेने के लिए आज फ्रांस के एवियों पहुंचेंगे. फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों उनका स्वागत करेंगे. प्रधानमंत्री सम्मेलन के विशेष सत्र में हिस्सा लेंगे. इस दौरान नई साझेदारियों की तलाश और अंतर्राष्ट्रीय सहयोग को फिर मजबूत करने पर चर्चा होगी. सम्मेलन से अलग प्रधानमंत्री कैनेडा के प्रधानमंत्री मार्क कार्नी, ब्रिटेन के प्रधानमंत्री केर स्टार्मर और संयुक्त अरब अमीरात के राष्ट्रपति शेख मोहम्मद बिन जायद अल नाहयान के साथ द्विपक्षीय बैठकें करेंगे. इसके बाद वे राष्ट्रपति मैक्रों द्वारा आयोजित रात्रिभोज में शामिल होंगे. फ्रांस के एवियों शहर में 52वां G7 शिखर सम्मेलन शुरू हो गया है. सम्मेलन में विश्व की अग्रणी अर्थव्यवस्थाओं के नेता प्रमुख अंतर्राष्ट्रीय चुनौतियों पर चर्चा कर रहे हैं. फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों ने प्रमुख अंतर्राष्ट्रीय चुनौतियों से निपटने के लिए मिलकर काम करने के विषय में रात्रिभोज का आयोजन किया. 3 दिन के सम्मेलन में वैश्विक असंतुलन को कम करने, बड़े भू राजनीतिक संकटों से निपटने, बच्चों से जुड़े मुद्दों और संगठित अपराध तथा अवैध धन के प्रवाह को रोकने पर चर्चा होने की संभावना है. भारत और स्लोवाकिया ने अपने संबंधों को व्यापक साझेदारी के स्तर तक बढ़ाने का फैसला किया है. प्रधानमंत्री नरेंद्र मोदी और स्लोवाकिया के प्रधानमंत्री रॉबर्ट फीत्सो की वार्ता के बाद प्रवासन, डिजिटल प्रौद्योगिकी और रक्षा जैसे विभिन्न क्षेत्रों में 11 समझौतों पर हस्ताक्षर किए गए. वार्ता के बाद संयुक्त संवाददाता सम्मेलन में प्रधानमंत्री मोदी ने कहा कि दोनों देशों के बीच विभिन्न क्षेत्रों में सहयोग आपसी विश्वास और रणनीतिक सामंजस्य का प्रमाण है.
2: टेक्नोलॉजी हमारी भावी साझेदारी का महत्वपूर्ण स्तंभ है. डिजिटल टेक्नोलॉजी पर आज किए गए एमओयू

0: country at upcoming VivaTech in Paris. These developments underline how G7 countries are looking at India not only as a major market, but also as a trusted partner in technology, innovation, manufacturing, and resilient supply chains. Significantly, many of the priorities identified by the French G7 presidency, including reducing imbalance, international partnerships, and artificial intelligence, closely align with India's strengths and interests. Ankit Kumar, Akashwani News, Avion, France.
1: Earlier yesterday, India and Slovakia elevated their ties to a comprehensive partnership. The two sides also linked 11 agreements to boost cooperation in key areas including labor migration, digital technology and defense, following talks between Prime Minister Narendra Modi and his Slovak counterpart Robert Fico in Bratislava. Addressing a joint press conference, Mr. Modi said, elevation of ties symbolizes shared beliefs, priorities and future.
2: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है यह हमारे साझा विश्वास साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की ऑटोमोबाइल रेलवे एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजीज इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए.
1: President of Slovakia, Peter Pellegrini, has conferred Slovakia's highest state honor, the Order of the White Double Cross First Class, upon Prime Minister Narendra Modi. Prime Minister expressed his heartfelt gratitude to the President, the government, and the people of Slovakia for the distinguished honor. Accepting the award, he noted that the honor was a tribute to the 1.4 billion people of India and to the enduring bonds of friendship between India and Slovakia. The Ministry of Youth Affairs and Sports is hosting the Viksit Bharat Youth Parliament 2026 in New Delhi. Lok Sabha Speaker Om Birla will inaugurate the Viksit Bharat Youth Parliament at the national level today. The ministry said that the initiative reimagines youth engagement with democratic processes, offering young citizens a hands-on understanding of governance, policy deliberation and parliamentary functioning. Tiny Cape Verde pulled off a stunning result in its World Cup debut, shutting out heavily favoured Spain. An impressive performance by a 40-year-old goalkeeper, Virginia, helped Cape Verde play one of the favourites to in the tournament to a 0-0 draw. And that is the end of this news bulletin.
3: Akashvani Hyderabad Kendram. భావన ఈనాటి కార్యక్రమంలో సమయజ్ఞత శ్రీ అమరవాది శేషయ్య గారి లఘు ప్రసంగం విందాం.
4: సమయజ్ఞత, మనం సమయజ్ఞత అనేటువంటి ఈ భావనలో కొన్ని విశేషాలు ఇలా తెలుసుకుంటాం. మన జీవన యానంలో ముఖ్యంగా సమయజ్ఞత పాటించడం చాలా అవసరం. సమయజ్ఞత అంటేనే ఆంగ్లంలో ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డప్ యువర్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ అని అన్నారు. ఎప్పుడు ఏ పనిని అప్పుడు ఆ పనిపైననే మనసు లగ్నము చేసినచో, మనం ఏ కార్యం చేస్తున్నామో మనసును ఇతర విషయములపైన పోనివ్వకుండా ఆ పనిపైనే మనసు లగ్నము చేస్తే ఆ కార్య సాధన సులభతరం అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఒక సందేశాత్మకంగా మన శ్రోతలకు ఆకాశవాణి ద్వారా మనం చెప్పుకుంటున్నాం. ఏ కాలములో ఏ పని చేయాలి, ఏ పనికి ఎంతవరకు సమయజ్ఞత అనుసరించి ఆ పనిని కొనసాగించాలి. నాకు ఆఫీస్ టైం అయిపోయింది, బస్సులో దొరకదు, లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుందని కొంతమంది అడావుడిగా పరిగెత్తి ఇబ్బంది పడి, మనము మన ఏ పనిలో ఉన్నామో ఆ పనిపైనే మనసు లగ్నం చేస్తే ఇది చాలా వరకు బాల్య వయసు నుంచి యువకుల వరకు వృద్ధుల వరకు తెలుసుకోవాల్సిన అతి కాల గమనములో సమయజ్ఞత అనేది చాలా అవసరం. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, సమయ స్ఫూర్తి అంటాం. అలాగే మరికొన్ని విశేషాలు కూడా తెలుసుకుంటుంటే, చాలామంది వాహనములు తోలే సమయములలో ఈ మధ్యకాలంలో

0: మనం వింటుంటాం. సెల్ ఫోన్లు వింటూ మనసు నిలకడ లేకుండా ప్రయాణ సమయంలో హడావిడిగా ఆ యొక్క రెడ్ లైట్ను కూడా దాటేసి ఫైన్లు వేసుకుంటూ క్రమశిక్షణ లేకుండా కొన్ని అవస్థలకు, అంటే ఈ రోజుల్లో ఈ సెల్ ఫోన్ వల్ల ఎంత సుఖమో ఎంత అనర్థం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలలు కాలేజీల్లో చదివే విద్యార్థులు కూడా ఈ విధంగా ఈ యొక్క సెల్ ఫోన్ ప్రయోగించి అసలైన వేళల్లో సమయస్ఫూర్తికి ఆ పాఠాలు కూడా వినకుండా కార్యభంగంగా ఎంతోమంది జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారు. చూసారా, ఇవన్నీ చూడ్డానికి చిన్న విషయాలుగానే ఉన్నాయి, కానీ ఆలోచించి చూస్తే ఎంతటి సామాజిక స్పృహగా మనం తెలుసుకోవాల్సిన సందేశాత్మకములు ఉన్నాయో మనం ఈరోజు ఈ భావనలో తెలుసుకుంటున్నాం. కావున మనము ఏ పని చేస్తున్నామో ఆ పనిపైనే మనసు లగ్నము చేసి సమయజ్ఞత పాటించినచో ఆ పని సులభతరమై ఆపదలను తొలగించవచ్చు. మనం దారిలో పోయేటప్పుడు సమయస్ఫూర్తిగా వాహనాన్ని నడపకుండా ఈ సెల్ ఫోన్ మాట్లాడుతూ మనం వెళితే మన మనసు వేరే ఆలోచనలు తెలిపి మనం ఎక్కడ పోతున్నామో ఏం చేస్తున్నామనే అవకతవకలైపోయి జీవితమే దుర్భరం అవుతుంది. చూసారా, ఒక్కొక్క విషయంలో మనం తెలుసుకోవాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి. అలాగే ఇందాక మనం అనుకున్నట్లు విద్యార్థి దశలో బాలబాలికలు నేటి యువతరం కూడా ఇవన్నీ తెలుసుకొని సమయజ్ఞత పాటించడం, అలాగే ఇతర వ్యసనాలకు కూడా లోను కాకుండా తాను విద్యార్థి జీవితంలో అనుసరించవలసిన విధి విధానాలను పాటించినచో వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా అభివృద్ధి చెందుతుంది. చిన్న వయసు నుండే సమయజ్ఞతను పాటించడం వలన వారి భవిష్యత్తు జీవనానికి కూడా ఒక సులభ గమ్యమై ఆనందం చేకూర్చి శాంతి బాటలో నడిచిన వాళ్ళం అవుతాం. స్వస్తి.
1: ఇంతవరకు సమయజ్ఞత శ్రీ అమరవాది శేషయ్య గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
0: సమయజ్ఞత.

ఇంతవరకు మన్నెంకొండ హనుమద్దాస్ కీర్తనలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. మా ప్రసారంలో ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ లాల్గుడి జీజేఆర్ కృష్ణన్, శ్రీ జి విజయలక్ష్మి గార్ల వయోలిన్ వాద్య యుగళం వింటారు. అలాగే 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో వి శ్రీకీర్తి గారి గాత్రం వింటారు. ప్రక్క వాయిద్యాలు వయలిన్ సహకారం శ్రీ కె జయరాం, మృదంగం శ్రీ పి జే భాస్కర్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు.

మా కార్యక్రమంలో విత్తన శుద్ధిలో ట్రైకోడర్మా విరడి ప్రాముఖ్యత, ఈ అంశం గురించి వ్యవసాయ సోదరులకు కొన్ని వివరాలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: సమస్యలు న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు విత్తన శుద్ధి, ట్రైకోడర్మా విరిడి ప్రాముఖ్యత గురించి రైతు సోదరులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా విత్తన శుద్ధి కార్యక్రమం ఈ విధంగా. పంటల సాగులో విత్తన శుద్ధి చాలా ముఖ్యమైన పద్ధతిగా భావించబడుతుంది. విత్తనాలను పురుగు మందులు, శిలీంద్ర నాశిని, జీవ సంబంధమైన రసాయనాలతో శుద్ధి చేయడం వల్ల మొలకలను ప్రారంభ దశలోనే మట్టిలో ఉండేలా లేదా విత్తనాల ద్వారా వ్యాపించే చీడపీడల నుండి రక్షణ కలిగించవచ్చు. విత్తన శుద్ధి వల్ల మొలకలు సమానంగా వస్తాయి, వ్యాధుల ప్రభావం తగ్గుతుంది, మొదటి దశలో స్ప్రే అవసరం తక్కువగా ఉంటుంది. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనమిచ్చే, పర్యావరణానికి హానికరం కాకుండా పంటల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పరిష్కార మార్గం. తెలంగాణలో ముఖ్యంగా వానాకాలంలో వివిధ పంటలను సాగు చేసే రైతులు నాణ్యమైన, తెగుళ్లను తట్టుకునే పంట రకాలను ఎంచుకోవడంతో పాటు విత్తన శుద్ధి చేసుకోవాలి అని ఈ విధంగా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ముందుగా వరి యొక్క విత్తన శుద్ధి కార్యక్రమం గురించి ఈ విధంగా. నారుమడులను సిద్ధం చేసుకునే రైతులు ముందుగా విత్తన శుద్ధిపై శ్రద్ధ వహించాలి. మెట్ట నారుమడలకు అయితే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్ డైజిమ్ తడితో పట్టించి ఆరబెట్టి నారుమడిలో చల్లుకోవాలి. దమ్ము చేసిన నారుమడులకైతే లీటరు నీటికి 1 గ్రాము కార్బన్ డైజిమ్ కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి తర్వాత మండెకట్టిన మొలకలను నారుమడిలో చల్లుకోవాలి.

ఇలా విత్తనాలు నానబెట్టడానికి లీటర్ రసాయనం కలిపిన నీరు సరిపోతుంది. ఈ విధంగా శిలీంధ్ర నాశినితో విత్తన శుద్ధి చేయడం వలన మొక్కకు తొలి దశలో ఆశించే అగ్గి తెగులు, ఆకుమచ్చ తెగులను నివారించవచ్చు. అదేవిధంగా వరి నాట్లు వేసే ముందు నారు కట్టలను క్లోరిపైరిపాస్ 50% వేసి 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 12 గంటలు ఉంచినట్లయితే తొలి 30 రోజుల వరకు వరి పంట నాశించే కాండం తొలిచే పురుగు, తాటాకు తెగులు, పచ్చదోమలను నివారించవచ్చు. ఇక చెరుకు పంట విషయానికి వస్తే విత్తనం కోసం జూన్ జూలై మాసంలో చెరుకు నాటుకునే రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికి గాను ముచ్చెలను వేడి నీటిలో 52 సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాలు లేదా తేమతో మిళితమైన వేడి గాలిలో 54 డిగ్రీ సెల్సియస్ వద్ద 2 గంటలు ఉంచి శుద్ధి చేయాలి. దీని వలన గడ్డి దుబ్బు తెగులు, ఆకుమాడు, కాటక తెగులను నివారించవచ్చు. ఇక సోయా చిక్కుడు విత్తన శుద్ధి కార్యక్రమం ఈ విధంగా: పంట తొలి దశలో ఆశించే మొబుకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు నుండి సంరక్షించడానికి కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండాజిమ్ లేదా 3 గ్రాములు థైరామ్ లేదా క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత 1.5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోపిడ్ 48%తో విత్తన శుద్ధి చేయాలి. దీని వలన రసం పీల్చే తామర పురుగులు, కాండం తొలిచే ఈగ నుండి పంట రక్షించబడుతుంది. దాని తర్వాత ప్రతి కిలో విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను తగినంత నీరు జిగురును కలిపి విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి 1/2 గంట తర్వాత విత్తుకోవాలి. దీని వలన నత్రజని స్థిరీకరణ పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు. తర్వాత వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు ట్రైకోడెర్మా విరిడిని ఉపయోగించి వ్యాధులను ఏ విధంగా నివారించవచ్చన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో రైతులు ఎక్కువగా పంటల సాగులో ఎదుర్కొనే సమస్యల్లో భూమి ద్వారా వ్యాపించే తెగులు ప్రముఖమైనవి. ముఖ్యంగా వేరుకుళ్ళు, నారుకుళ్ళు, పూతకుళ్ళు, ఎండ తెగులు వంటి వ్యాధులు మొక్కల పెరుగుదలపై తీవ్రమైన ప్రభావితం చూపుతాయి. ఈ సమస్యలను నివారించేందుకు చాలామంది రైతులు రసాయన శిలీంధ్ర నాశకాలను అధికంగా ఉపయోగిస్తుంటారు. అయితే దీని కారణంగా మట్టిలోని సహజ సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతింటుంది. తెగుళ్ళు తక్కువ సమయంలో కొత్త రూపంలో ప్రబలవచ్చు. వ్యాధికారక శిలీంధ్రాల నిరోధక శక్తి పెరిగి రసాయన మందులు సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. అందుకే జీవ నియంత్రణ విధానంలో జీవ శిలీంధ్ర నాశినిలను సేంద్రియ వ్యవసాయంలో, అలాగే చీడపీడల ప్రభావాన్ని తగ్గించేందుకు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ట్రైకోడర్మా విరిడి, సుడోమోనాస్, బ్యాసిల్లస్ వంటి సూక్ష్మజీవులు అత్యధికంగా ఉపయోగించబడుతున్నాయి. ట్రైకోడెర్మా విరిడి సహజ శిలీంధ్ర నాశిని. ట్రైకోడెర్మా విరిడి ఒక సహజ శిలీంధ్ర నాశిని, మొక్కల రోగ నిరోధకతను పెంచే సూక్ష్మజీవి కూడా. ఇది హానికర శిలీంధ్రాల పెరుగుదలను నిరోధించడం ద్వారా తెగుళ్ల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. ట్రైకోడెర్మా పని విధానం ఈ విధంగా ఉంటుంది. ట్రైకోడెర్మా హానికర శిలీంధ్ర వృద్ధికి అవసరమైన పోషకాలను స్వాధీనం చేసుకుని వాటి పెరుగుదలను అడ్డుకుంటుంది. వ్యాధికారిక శిలీంధ్ర పునరుత్పత్తిని తగ్గించి వాటి వ్యాప్తిని నిరోధిస్తుంది. వాతావరణ పరిస్థితులను ప్రతికూలంగా మార్చడం ద్వారా తెగుళ్లను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది. మొక్కల ఎదుగుదలపై అనుకూల ప్రభావాన్ని చూపిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోగ నిరోధక శిలీంధ్రం కంటే వేగంగా అభివృద్ధి చెందుతూ వాటి ప్రబలత్వాన్ని తగ్గిస్తుంది. ట్రైకోడెర్మా విరిడి నియంత్రించగల వ్యాధులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వరిలో అయితే పాము పొడ, పొట్టకుళ్ళు, గోధుమ మచ్చ తెగులు నివారిస్తుంది. ప్రత్తిలో అయితే వేరుకుళ్ళు, నారుకుళ్ళు, ఎండు తెగులను ఈ ట్రైకోడెర్మా విరిడి నియంత్రిస్తుంది. ఇక మిరపలో నారుకుళ్ళు, ఎండు తెగులు, పప్పుధాన్య పంటలో వేరుకుళ్ళు, వేరుశెనగలో అయితే కాండము, కాయకుళ్ళు, మొదలుకుళ్ళు, వేరుకుళ్ళు, ఈ విధంగా ఈ యొక్క ట్రైకోడెర్మా విరిడి ఈ వ్యాధులను నివారిస్తుంది. ఇక పసుపు పంటలో ఆకుమచ్చ, దుంపకుళ్ళు తెగులు, అరటిలో అయితే పనామా ఎండు తెగులు, నిమ్మ జాతిలో అయితే బంకనారు ఎండు వేరుకుళ్ళు, గోనెడెర్మా వేరుకుళ్ళు, ఈ విధంగా ఈ ట్రైకోడెర్మా విరిడి ఈ వ్యాధులను నివారిస్తుంది. ఇక ప్రొద్దుతిరుగుడులో నలుపు వేరుకుళ్ళు తెగులు, ఆముదంలో అయితే వేరుకులు, కొమ్మ ఎండు తెగులను ఈ ట్రైకోడెర్మా విరిడి నియంత్రిస్తుంది. కావున రైతులందరూ ఇప్పుడు చెప్పినటువంటి వివరాలన్నీ దృష్టిలో

0: ఉంచుకొని గుర్తుంచుకొని మీరు ఈ ట్రైకోడెర్మాను చక్కగా వాడి పంటలను బాగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ విధంగా మనకు సమాచారాన్ని అందించారు.
1: ఇంతవరకు విత్తన శుద్ధిలో ట్రైకోడెర్మా విరిడి ప్రాముఖ్యత, ఈ అంశం గురించి రైతు సోదరులకు వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మా సాయంకాలం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు వింటారు. ఈనాటి అంశం ప్రతి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ వివరాలు. ఇంకా రాత్రి 7:00 మార్కెట్ ధరలు వింటారు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అంటే ఖేత్ బచావ్ అభియాన్ కార్యక్రమం, ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఇవి మా సాయంకాలం ప్రసారాలు.

పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. రెండవ రోజైన ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి అభివృద్ది, సెమీకండక్టర్ రంగ విస్తరణ లక్ష్యంగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరపనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వరల్డ్ సిటీస్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంకాలం సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశమవుతారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉదయం వన్టౌన్లోని వాజ్పేయి పార్కును సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మొక్కలు నాటనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో ఛాయ్పై చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ది చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్ను సందర్శించి అక్కడి సౌకర్యాలు, అభివృద్ది పనులను పరిశీలిస్తారు. కేంద్ర మంత్రికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ అంత్యోదయ సిద్దాంతంతో ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగుతోందని అన్నారు.
1: आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनते हुए पूरा 12 साल हुआ है. कंटिन्यूअसली सर्विंग इलेक्टेड प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी है. यह रिकॉर्ड है. प्रधानमंत्री जी ने देश में एक बहुत बड़ा बदलाव लाया है, वो इंफ्रास्ट्रक्चर में.

0: हो, हमारे ओवरऑल पॉवर्टी इरेडिकेशन में हो, और ऐसे सभी क्षेत्र में बहुत बड़ा बदलाव लाया है। उसमें तो एक हमारा जो डिप्लोमेटिक रिलेशन है और विश्व स्तर भारत का जो कदर है ये बढ़ रहा है।
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితాను సిద్దం చేసి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విద్య వైద్య శాఖల్లో ముఖ ధృవీకృత హాజరు విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఎల్సీకేపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు సహాయ ఉపకరణాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారు స్వావలంబంతో జీవించేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ అభియాన్ ద్వారా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం పిల్లల ఆరోగ్య కార్యక్రమం తీసుకొచ్చి 6 నెలల పిల్లల నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లల వరకు ప్రభుత్వ కళాశాలలో జరుగుతున్న ప్రతి ఒక్కరి పరీక్షలు నిర్వహించి భవిష్యత్తులో 4 రకాల డి అంటే పుట్టినప్పుడు డిఫిషియన్సీస్ కానీ డిఫెక్ట్స్ కానీ పెరుగుదలలో ఇబ్బందులు కానీ డిసీజెస్ కానీ ఏదన్నా రోగాలు బారిన పడతాడు పరీక్షలు చేసి వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ 4Ds కారణంగా 44 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. డిస్టిక్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ లో 36 సెంటర్లు పెట్టాం ఈ రాష్ట్రంలో. పిల్లలకి కావాల్సిన చికిత్స అందించి భవిష్యత్తు అనారోగ్యం బారిన పడకుండా కాపాడడానికి అవకాశం ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి జూలై 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులు ఉన్న ఇళ్లకు అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. అతిసార నివారణపై అవగాహన కల్పించేందుకు సబ్బుతో చేతులు కడుక్కోవడం, సురక్షిత తాగునీటి వినియోగం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ సాధన కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు. రాయలసీమలో నీటి వనరుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కర్నూలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ గాజులు దిన్నె, వేదవతి, గురు రాఘవేంద్ర వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి శాశ్వతంగా సాగు తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. తుంగభద్ర డ్యాం గేట్ల పునరుద్దరణ, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, హంద్రీనివా ప్రాజెక్టు అభివృద్ది పనులను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి వివరిస్తూ
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా మనం సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం. ఒక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ నుండి ఇతరత్ర అంశాల వల్ల కొంతమేర అక్కడ సాగునీరు త్రాగునీరు అందించడంలో మరి ఇంకా మనం పనిచేయవలసిన అవసరం ఉందనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాధాన్యతను ఇమ్మని, అటువంటి వెస్ట్ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగు త్రాగునీరు అందించడానికి ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక బ్లూ ప్రింట్ మేము

0: అందజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమకి ఇవాళ చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వం.
1: వర్షాకాలంలో ప్రబలే కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో కాలానుగుణ వ్యాధులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే వాటి వ్యాప్తిని ముందుగానే అరికట్టడమే ఆరోగ్యశాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: कुर्वन्ति। राष्ट्रपतिः मैक्रों वर्यः प्रमुख अन्तर्राष्ट्रिय समाह्वानान् निवारणाय संयुक्तरूपेण कार्याचरणस्य विषये कार्यरात्रिभोजस्य आयोजनम् अकरोत्। ततः पूर्वं सः अमेरिकादेशस्य राष्ट्रपतिना डोनाल्ड ट्रम्प, यूके देशस्य प्रधानमन्त्री कीर स्टार्मर इत्यादिभिः नेतृभिः सह G7 देशानां नेतृणाम् औपचारिकरूपेण स्वागतं विहितवान्। यूरोपीय आयोगस्य अध्यक्षा उर्सुला फोन डेर लेयेन, यूरोपीय परिषदः अध्यक्षः एंटोनियो कोस्टा च शिखरसम्मेलने भागं भजन्ति। केन्द्रीय वाणिज्य उद्योग मन्त्री पीयूष गोयलः ह्यः फ्रांसदेशे मोनाको देशस्य राज्यमन्त्रिणा क्रिस्टोफ मिरमैंड, विदेश कार्य सहकार मन्त्रिणा इजाबेल बेरो आमादेई, वित्त अर्थव्यवस्थामन्त्रिणा फेडरिक कोटालोर्डा इत्येतैः सह मेलनं कृतवान्। सामाजिकान्तर्जालीये पटले श्रीगोयलः अवदत् यत् द्वैपाक्षिकव्यापारं सुदृढं कर्तुं, नूतनान् निवेशावसरान् अन्वेष्टुं, भारत मोनाको देशयोः मध्ये उपवेशनम् आर्थिक सहकारं सुदृढं कर्तुं च केन्द्रितम् आसीत्। संघलोक सेवा आयोगेन UPSC इत्यनेन अस्य वर्षस्य लोक सेवा प्राथमिक परीक्षायाः परिणामाः घोषिताः। UPSC ह्यः सूचितवान् यत् अस्मिन् वर्षे 1,000+ रिक्तस्थानेषु लोक सेवा मुख्य परीक्षायाः कृते आहत्य 13,000+ अभ्यर्थिनः चिताः सन्ति। परीक्षार्थिनः UPSC इत्यस्य आधिकारिक वेबफलके upsc.gov.in इत्यत्र प्राथमिक परीक्षाफलं द्रष्टुं शक्नुवन्ति। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम जनगाम जिल्ला समाचार लेख विंटारू, लेख अंदिस्तारू श्री बी नरसिंहराव।
2: జనగామ జిల్లాలో 12 మండలాల్లో వరి, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేలా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి ఐకేపీ, పీఎస్ఈఎస్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ మధ్యాహ్న వేళల్లో సమీక్షలు జరుపుతున్నారు. ధాన్యం రవాణాకు వాహనాల కొరత రాకుండా ఇసుక ట్రాక్టర్లు సైతం వినియోగించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ సైతం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేశారు. 2027 జనగణన ప్రక్రియలో జిల్లాలో సమగ్ర ఖచ్చితమైన గణాంకాల రూపకల్పన కోసం కలెక్టర్ సందీప్ కుమార్ జా అధికారులకు మార్గదర్శకాలు రూపొందించి అవగాహన కల్పించారు. నర్మెట్లో జరిగిన ఇంటింటి సర్వేలో కలెక్టర్ ప్రత్యక్షంగా పాల్గొని పర్యవేక్షించారు. ముందుగా ఇండ్ల సంఖ్య గుర్తించి ఆ తర్వాత ప్రతి ఇంటి యజమాని స్థితిగతులు నమోదు చేస్తూ జనగణన నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జనగామ జిల్లా ముందంజలో నిలిచింది. మొదటి విడతలో జిల్లాకు 56 ఇళ్లు మంజూరు కాగా హౌసింగ్ ఈడీ మాతృనాయక్ పర్యవేక్షణలో ప్రతి ఇల్లు నిర్మాణం జరుపుకోవడం విశేషం. ఇసుక రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటూ నిర్మాణాలు వేగవంతం చేస్తున్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా బడిబాటపై తెలంగాణ సాంస్కృతిక కళాకారులు జిల్లా వ్యాప్తంగా కళాజాతర నిర్వహించారు. జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిని బండి పల్లవి ఆధ్వర్యంలో గ్రామాలు, పల్లెలు, తండాల ముఖ్య కూడలలో విద్య ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ బడుల్లో లభించే నాణ్యమైన విద్య, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య, ఆంగ్ల మాధ్యమ బోధన వంటి సౌకర్యాల గురించి వివరించారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు ఆధ్వర్యంలో అధికారులు సర్వే చేపట్టారు. ఇప్పటి వరకు జరిగిన భూ సేకరణపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ సందీప్ కుమార్ జా భూ సేకరణ ప్రతిపాదనలను జియో ట్యాగింగ్ చేసి ఇవ్వాలని ఆదేశించారు. జనగామ జిల్లాలో ప్రత్యేక సమగ్ర వాటర్ సవరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు మార్గదర్శకాలు రూపొందించారు. 12 మండలాలకు సంబంధించి ప్రతి మండలానికి 250 వాటర్లను మ్యాపింగ్ చేసేలా 100% లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్ నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. కలెక్టరేట్ లో ఇన్ఛార్జి DWO బెన్ షాలోమ్ అధ్యక్షతన జరిగిన బలమైన బాల్యానికి 1000 మెట్లు అనే కార్యక్రమానికి కలెక్టర్ సందీప్ కుమార్ జా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గర్భం దాల్చిన నాటి నుంచి మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. రాష్ట ఆవిర్భావ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. కలెక్టరేట్ లో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి జిల్లా

0: ప్రగతి నివేదిక చదివి వినిపించారు. జిల్లాలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పటిష్టమైన పోలీస్ భద్రత మధ్య జరిగాయి. ఈ నెల 5 నుంచి 12 వరకు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్వహించిన పరీక్షలకు మొత్తం 151 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి ఆర్ భాస్కర్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో అవగాహన ర్యాలీలు చేపట్టారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో పల్లగొట్టు వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారానికి 60 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సబ్స్టేషన్ నిర్మాణాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. డ్వాక్రా మహిళలకు బ్యాంక్ లింకేజ్ రుణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎమ్మెల్యేలు కెఆర్ నాగరాజు, మామిడేల యశస్విరెడ్డి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యాంత నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో రైతు గోస్తా బీజేపీ భరోసా కార్యక్రమం చేపట్టారు. జనగామ వ్యవసాయ మార్కెట్ ను బీజేపీ శాసనసభ పక్ష నేత ఎలటి మహేశ్వరరెడ్డి సందర్శించి కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు. జనగామ జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి నూతనంగా 39 ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం అనుమతినిచ్చింది. గతంలో 16 పాఠశాలల్లో ఈ విధానం ఉండగా ఇప్పుడు అదనంగా మరో 39 స్కూళ్లను చేర్చారు.
1: ఇంతవరకు శ్రీ బి నరసింహరావు గారు అందించిన జనగాం జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ సంబంధంలో ప్రత్యేక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్ ఇచ్చే అధికార విందుకు మోదీ హాజరవుతారు. ఎమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా విస్తృత చర్చలతో సాగుతుందని భావిస్తున్నారు. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి అంతర్జాతీయ సవాళ్లు పరిష్కరించడంలో భారత్ అందిస్తున్న సహకారానికి దక్కుతున్న గుర్తింపుకు ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ హోస్ట్ క్లాస్ నా దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని బహుకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యక్షుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు స్వీకరిస్తూ 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు భారత్ స్లోవేకియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకాల నిదర్శనమని, రాబోయే తరాలు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని మోదీ ఆకాంక్షించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

0: భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుగాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞత తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की. ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजीज, इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికో మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ మూడో సమావేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశ ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన కీలక కార్యక్రమాలు సమీక్షించినట్టుగా మంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. వయోశక్తి కార్యక్రమం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పరిశ్రమ, విద్యా సంస్థల సహకారం, పాలనా సంస్కరణలు, అన్ని నైపుణ్యాలు, సామర్థ్య విస్తరణ వంటి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు నిర్మించేందుకు, అత్యాధునిక పరిశోధనలు ప్రోత్సహించేందుకు, భవిష్యత్కు అవసరమయ్యే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ ప్రారంభించిన అనంతరం జోషి మాట్లాడుతూ ఎంఎన్ఆర్ఈ ఐడబ్ల్యూటీఎంఏ సంయుక్తంగా అభివృద్ది చేసిన ఈ పోర్టల్ విండ్ ఎనర్జీ సరఫరా క్రమబద్దీకరించేందుకు, ఆత్మ నిర్బర్ భారత్ విజన్ ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మొదటి డిజిటల్ ప్లాట్ఫామ్ అని, 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో 6.1 GW పవన విద్యుత్ సామర్థ్యాన్ని జోడించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 46% వృద్ధి అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్ టర్బైన్లు విడిభాగాల ఎగుమతులు 12,000 కోట్లు దాటాయని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సాధనకు తన నిబద్దతను చాటి చెప్పారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొనాకో స్టేట్ మంత్రి క్రిస్టోఫ్ మిర్మన్, విదేశీ వ్యవహారాల సహకారాల శాఖ మంత్రి ఇస్తాబిల్లే బెర్రో అమడేయి, ఆర్థిక శాఖ మంత్రి ఫ్రెడరిక్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని తన సోషల్ మీడియా వేదికగా గోయల్ పేర్కొన్నారు. భారత్ మొనాకో ఆర్థిక బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, విలువైన వస్తువులు దుర్వినియోగ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ సిట్లో ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. నిన్న అయోధ్య కమిషనర్ డిఎంతో కలిసి ఆలయ ప్రాంగణం సందర్శించారు. ఆలయ విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో రాష్ట ప్రభుత్వం ఈ సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ విచారణకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కమిటీ 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు రామ్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా అయోధ్యలో ఉన్నారు. విచారణలో ఎలాంటి అలసత్వం ఉండదని, సిట్ కోరిన అంత రకాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం, ఆలయ అధికారి యంత్రాంగం అందిస్తుందని స్పష్టం చేశారు.

0: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు నిన్న విడుదల చేసింది. మొత్తం 1000కి పైగా ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్ పరీక్షకు 13 మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా యూపీఎస్సీ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, అధికారిక కీ వివరాలు తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాత కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయిన upsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ ఈజీ పునఃపరీక్షకు ముందు భద్రత రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట ప్రభుత్వాల సన్నద్ధత సమీక్షించారు. ఇరాన్తో కీలక ఒప్పందం ప్రకటించాక G7 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ చేరుకున్నారు. వివాదానికి తాత్కాలిక విరామం ఇస్తూ హర్ముజ్ జలసంధి తిరిగి తెరుస్తామని ట్రంప్ తెలిపారు. ఇందులో భాగంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈరోజు ఈశాన్య భారతం, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 4 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట, కర్ణాటక మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా వినండి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రిమిటెన్సెస్. దీని గురించి కొన్ని విషయాలు.

ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్సెస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈరోజు అంటే అంతర్జాతీయ కుటుంబ నగదు బదిలీ దినోత్సవం అన్నమాట. ప్రతి సంవత్సరం జూన్ 16న జరుపుకునే ఈరోజు ఐక్యరాజ్య సమితి ఎంతో ప్రత్యేకంగా చెప్పింది దీని గురించి. అంతర్జాతీయ కుటుంబ రెమిటెన్సుల దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రతి సంవత్సరం జూన్ 16న జరుపుకునే విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక దినోత్సవం అట.

ఆర్థిక అభద్రతలు, ప్రకృతి మరియు వాతావరణ సంబంధిత విపత్తులు మరియు ప్రపంచ మహమ్మారి వంటి వాటిని ఎదుర్కొన్న వలస కార్మికుల గొప్ప స్థైర్యాన్ని ఈరోజు మరింతగా చాటి చెబుతుందని మన ఐక్యరాజ్యసమితి చెప్తోంది. ఈ రెమిటెన్సులలో సగం గ్రామీణ ప్రాంతాలకు వెళ్తాయట. అక్కడ పేదరికం, ఆకలి అధికంగా కేంద్రీకృతమై ఉంటాయి మరియు అక్కడే ఈ రెమిటెన్సుల విలువలు

యు స్థైర్యం అన్నది దీని నినాదం. కుటుంబ రెమిటెన్సులు అంటే అమెరికాలోని కుటుంబ సభ్యులకు మరియు ఆంక్షలు విధించబడిన దేశంలోని కుటుంబ సభ్యులకు మధ్య జరిగే వాణిజ్యేతర ద్రవ్య బదిలీలట. చాలా సంస్కృతులలో కుటుంబ సభ్యులు పని కోసం అమెరికాకు వెళ్ళి ఆ తర్వాత ఇంటికి డబ్బు పంపడం సర్వసాధారణం కదా.

అధిక సామాజిక ఆర్థిక స్థితిస్థాపకత మరియు సమ్మిళితత్వాన్ని పెంపొందించే విధంగా విదేశాల నుండి పంపే డబ్బు కోసం డిజిటల్ మరియు ఆర్థిక పరిష్కారాలను ప్రోత్సహించాలని ఐక్యరాజ్య సమితి ప్రభుత్వాలకు, ఇంకా ప్రైవేటు రంగానికి, కొన్ని అభివృద్ధి సంస్థలకు మరియు పౌర సమాజానికి పిలుపునిచ్చింది.

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం స్వదేశంలోని తమ 80 కోట్ల కుటుంబ సభ్యుల జీవితాలను మెరుగుపరచడానికి మరియు తమ పిల్లలకు ఆశాజనకమైన భవిష్యత్తును అందించడానికి చాలా కోట్ల మందికి పైగా వలసదారులు అందించిన సహకారాన్ని గుర్తిస్తుంది. ఈ రెమిటెన్సులు అనేక ప్రాథమిక గృహ అవసరాలకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా విద్య మరియు వ్యవస్థాపకత ద్వారా నైపుణ్యాల నిర్మాణం మరియు అవకాశాలకు మద్దతిస్తాయి. ఈ వనరులు కుటుంబాలకు మరియు స్థానిక సమాజాలకు పరివర్తనాత్మకంగా నిరూపించబడ్డాయి. తద్వారా అనేక కుటుంబాలు తమ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి వీలు కల్పిస్తున్నాయి.

ఈ అంతర్జాతీయ కుటుంబ నగదు బదిలీ దినోత్సవం గురించి ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. దీని ఉద్దేశం ఏంటంటే, వలస కార్మికులు పంపే డబ్బు వారి కుటుంబాల జీవన ప్రమాణాలను ఎలా మెరుగుపరుస్తుందో, స్థానిక ఆర్థిక వ్యవస్థలను ఎలా బలపరుస్తుందో హైలైట్ చేస్తూ ఉంటుంది. అయితే భారతదేశంలో దీని పాత్ర ఎలా ఉంటుందంటే, ప్రపంచంలోనే అత్యధికంగా విదేశాల నుండి అంతర్జాతీయ రెమిటెన్స్ నిధులను స్వీకరిస్తున్న దేశాల్లో మన భారతదేశం మొదటి స్థానంలో ఉందట. విదేశాల నుండి భారతదేశానికి సురక్షితంగా మరియు సులభంగా డబ్బు పంపే పద్ధతుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందట. ఏ దేశం నుండి ఎంత డబ్బు వస్తోంది, ఏ నిర్దిష్టమైన బ్యాంకింగ్ సేవలు దీనికి పనిచేస్తున్నాయో కూడా ఇది వివరిస్తుందట. అయితే అంతర్జాతీయ కుటుంబ నగదు బదిలీ దినోత్సవాన్ని మనం కూడా ప్రోత్సహిద్దాం. మన వంతు సహాయాన్ని దానికోసం అందిద్దాం, దానికోసం కాలాన్ని కేటాయిద్దాం.

0: ఇంతవరకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రిమిటెన్సెస్ ఈ విషయాల గురించి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్.

0: కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన ఫంగల్ ఇన్ఫెక్షన్స్. దీని గురించి డర్మటాలజిస్ట్ డాక్టర్ సహాను ఖాన్ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కార్యక్రమం వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఉస్మానియా హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎం షహనా ఖాన్ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. ఈరోజు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి మనకు చాలా మంచి విషయాలు తెలియజేస్తారు. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: సాధారణంగా చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్లలో కానీ సరైన హైజీన్ పాటించకపోతే, అంటే పరిశుభ్రత పాటించినప్పుడు కొన్ని చోట్ల ఇన్ఫెక్షన్స్ రావడం గమనిస్తాం. అయితే ప్రస్తుత కాలంలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ర్యాంపెంట్ అంటే విపరీతంగా కనబడుతుంది. దీనికి కారణం ఏంటంటారు?
1: మెయిన్ ఏంటంటే చాలా మంది అది వచ్చిన తర్వాత చిన్న మచ్చలాగా వస్తుంది, దురద ఉండి మచ్చ వస్తుంది. అది వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే వీళ్ళు స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళట్లేదు. ఎక్కడంటే ఏదో డాక్టర్ దగ్గర వెళ్తున్నారు, లేదా డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు మందులు వాడుతున్నారు. దాంతో ఏమైతుందంటే తగినట్టు తగ్గుతుంది, తర్వాత ఇన్ఫెక్షన్ కదండి స్కిన్ లో. సో ఆ దురద వాళ్ళు అక్కడ దురద ఉంటుంది. సో ఆ దురదన తర్వాత వాళ్ళు అక్కడ గోకి ఇంకెక్కడ దురద ఉన్నప్పుడు గోకితే స్ప్రెడ్ అయిపోతుంది, చాలా స్ప్రెడ్ అయిపోతుంది. అది చిన్న కొన్ని ఒక వారం 10 రోజుల్లో తగ్గేది, వీళ్ళు ఒళ్ళంతా వచ్చేసరికి విల్ టేక్ మంత్స్, నెలల కొద్దీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది.
0: అంటే గొడ్డుతో పోయేదాన్ని గొడ్డల దాకా?
1: అంతేనండి, అంతే అంతే. చిన్న ఇన్ఫెక్షన్ యాక్చువల్లీ, అది కరెక్ట్ గా ట్రీట్మెంట్ వాడితే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, తగ్గిపోతుంది.
0: ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని ఏ రకంగా డయాగ్నైజ్ చేస్తారు డాక్టర్ గారు? అంటే ఇది ఫంగల్ ఇన్ఫెక్షనా కాదా అని?
1: ఏం లేదండి, చిన్న నల్ల కొంచెం మచ్చలాగా ఉంటుంది, కొంచెం దురద ఉంటుంది, తర్వాత కొంచెం గోకినప్పుడు ఏమవుతుంది కొంచెం పౌడర్ పౌడర్ లాగా వస్తుంది, చిన్నగా ఉండి పెద్దగా అయితే ఉంటుంది అది, అది ఇన్ఫెక్షన్. ఇంకోటి అంటే అది మామూలుగా చిన్నపిల్లలు అసలు ఉండదు, అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎత్తుకున్నప్పుడు లేదా దగ్గర తీసుకున్నప్పుడే వస్తుంది. సో చిన్నపిల్లలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా.
0: దీనికి కారణము పరిశుభ్రత అంటారా?
1: ఒకటి మెయిన్, అవునండి, ఒకటేమో మెయిన్ రోజు స్నానం చేసుకోవాలి, అదొకటి. తర్వాతనేమో ఎక్కువ చెమట వచ్చిన వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఏమంటే కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో కొన్ని మన పైనే ఉంటాయి, మనం ఒకవేళ సరిగ్గా స్నానం చేయకుండా ఉండడం గాని లేకపోతే ఎక్కువ స్వెట్టింగ్ వచ్చినప్పుడు గాని అవి బయటకు వస్తాయి అన్నమాట.
0: తడి వాతావరణంలో అది పెరగడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి చెమట వచ్చే పని చేసినప్పుడు తర్వాత స్నానం చేయడం గాని మాయిశ్చర్ అలా మిగిలిపోకుండా మిగిలినట్టయితే అక్కడ
1: అంటే మనం స్నానం చేసినప్పుడు అది ఇంకా వాష్ అయిపోతుంది, కడిగినట్టు అయిపోతుంది, వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్.
0: సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు?
1: అది ఏంటి, ఏం లేదండి, చిన్న అది ఒకవేళ చిన్న మచ్చలాగా ఉందనుకోండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ కంపల్సరీ మనం టాబ్లెట్స్ ఉన్నాయి, దాని ఉంటుంది ట్రీట్మెంట్, వారం 10 రోజుల నుంచి ఉంటుంది. ఒకవేళ చిన్నగా ఉంది మీకు ఆయింట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత 2 వారాలు 3 వారాలు టాబ్లెట్స్ వాడాలి, అంతే. దురద ఉంటే దురద గోళీ వేసుకోవాలి. ఒకవేళ అట్లా కాదు, చాలా మచ్చలు ఉన్నాయి, ఒళ్ళంతా ఎక్కువైపోయింది, కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ ఇంత ఎక్కువైతుంది తలలో కూడా వచ్చేస్తుంది. సో అట్లాంటప్పుడు మనం ఇంకా ఒక 2 మంత్స్ 3 మంత్స్ అన్న తీసుకోవాల్సి వస్తుంది, ట్రీట్మెంట్ కోర్స్ తీసుకోవాల్సి వస్తుంది.
0: ఈ మామూలుగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ శరీరంలో ఏ భాగాల్లో ఎక్కువగా చూస్తుంటారు?

0: మోస్ట్లీ మేము చూసేదండి ఇప్పుడు మన అంటే ఇప్పుడు చెప్పినట్టు చెమట ఎక్కువ వస్తుంది అట్లా అన్నప్పుడు మనకి ఏంటంటే కాళ్ల దగ్గర చూస్తాము, లేకపోతే సంకల్లో గానీ అట్లా చూస్తాము. మోస్ట్లీ డ్రైవర్స్ కూడా అండి, లేకపోతే చాలాసేపు కూర్చొని పాపం వాళ్ళు డ్రైవ్ చేస్తారు కాబట్టి చెమట ఎక్కువ వస్తుంది ఆ సైట్ లో, ఆ ఏరియాలో ఎక్కువ చూస్తాం. గ్రాయిన్ ఏరియాస్ తొడల దగ్గర అక్కడ ఎక్కువ చూస్తాం.
1: చాలా మంది గమనిస్తుంటారు డాక్టర్ గారు, కార్ డ్రైవ్ చేసేటప్పుడు, లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు, అలాగే రెగ్జిన్ మీద చాలా సేపు కూర్చొని ఉంటారు, అది చెమటతో పాటు ఒక రకమైన మంట కూడా వచ్చేస్తుంది.
0: అది రెగ్జిన్ ఆ సీట్ కవర్ మనకు అబ్జార్బ్ చేయదు, అంటే చెమటను పీల్చుకోదు కదా. సో దాంతో ఏమవుతుందంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది వెనకాల కాబట్టి వాళ్ళు చూసుకోరు, చిన్నగా ఉంటుంది, అది పెద్దగా అయిపోతుంది, అక్కడ నుంచి మళ్ళీ ఒళ్ళంతా పాకే ఛాన్సెస్ ఉంటాయి.
1: దానికి ఏ రకమైన
0: అంతే అదే రెండు సార్లు స్నానం చేసుకోవాలి, తర్వాతనేమో వీలైనంత వరకు మీరు కాటన్ బనీన్ గాని కాటన్ బట్టలే వేసుకోవాలి. వేసుకున్న బట్టలు మంచి హాట్ వాటర్ లో వాష్ చేసుకుంటే ఏమైతుంటే మనకు మన శరీరం నుంచి పోయినా గానీ ఆ బట్టల్లో ఉండిపోతుంది. సో వాడిన బట్టలు మళ్ళీ వాడితే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చాలా మంది అదే అంటారు, డాక్టర్ గారు వాడిన తర్వాత మళ్ళీ వస్తుంది అని. మెయిన్ ఏంటంటే బట్టలు హాట్ వాటర్ లో వేడి నీళ్ళలో కొంచెం వాష్ చేసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అందులో ఉన్నది కూడా పోతుంది.
1: మామూలుగా గమనిస్తుంటాం చిన్నప్పుడు పిల్లల్ని శుభ్రం చేసిన తర్వాత వాళ్ళు వాడిన బట్టలన్నీ వేడి నీళ్ళలో
0: ఉడకబెట్టి ఇన్ఫెక్షన్స్ రావునండి. అది కలిసి లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా దూరం కార్ నడిపించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు కాటన్ వేసుకోవాలి, సీట్ మీద కాటన్ ది, తర్వాత కాటన్ బట్టలు వేసుకోండి. ఎందుకంటే అంత దూరం నడిపించిన తర్వాత మీకు చెమట వస్తుంది. సో చెమట మీరు రెగ్జిన్ సీట్ ఉందనుకోండి, చెమట మీకు అది పీల్చుకోదు, దాంతో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీరు కాటన్ ది సీట్ కవర్ అవి వేసుకుంటే మంచిది.
1: ఈ కోవిడ్ టైంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ అలాగే కళ్ళల్లో కూడా కనబడినట్టుగా
0: కోవిడ్ అప్పుడు అది కంప్లీట్ డిఫరెంట్ అండి. అది ఏంటంటే ఆ టైంలో కోవిడ్ వచ్చిన వాళ్ళకి మనం స్టీరాయిడ్స్ ఇచ్చాం, స్టీరాయిడ్స్ అనే ఒక మెడిసిన్స్ ఉంటాయి. సో స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చాము. స్టీరాయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏమైందంటే లోపల ఉన్న మన రెసిస్టెన్స్ గానీ ఆ ఇమ్యూనిటీ అంటాం కదా, ఒక జబ్బుని రోగం అది తగ్గిపోతుంది. తగ్గిపోయి ఏమైందంటే అప్పుడు ఇన్ఫెక్షన్స్ అన్ని వచ్చాయి. ఇప్పుడు మనకి చాలా ఇన్ఫెక్షన్స్ నోట్లో అంతా వచ్చేసింది, కళ్ళల్లో వచ్చారు, దానికి ఇంజెక్షన్స్ ఇచ్చామండి మేము. ఇంజెక్షన్స్ ఉన్నాయి అప్పుడు గాంధీలో ఉండే ఇంజెక్షన్స్, ఐవీ ఇంజెక్షన్స్ ఇచ్చాము, రక్తంలో ఎక్కించామన్నమాట. ఒక 3 వీక్స్ 4 వీక్స్ అట్లా ఇచ్చి చేసాం.
1: కొందరికి నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ దాన్ని ఎలా గమనించాలి, ఎలా ట్రీట్ చేయాలి?
0: అది నోట్లో కొంచెం తెల్లగా అట్లా వస్తుందండి. అది అదేంటంటే చాలా మంది ఇప్పుడు షుగర్ పేషెంట్ లో గానీ, లేకపోతే క్రానిక్ ఇల్నెస్ అంటే జబ్బు పడిన వాళ్ళలో వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తిన్నారు, తర్వాతనేమో ఓరల్ హైజీన్ నోరు కాడకు సరిగ్గా చేసుకోరు కాబట్టి అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానికి ఏం లేదండి, మంచి క్లీన్ చేసుకోవాలి. కొంచెం అది ఇట్లా వేలుతో గానీ దేనితో అట్లా స్క్రబ్ చేసుకోవాలి. అది చేసుకుంటే వచ్చేస్తుంది. తర్వాత మనకి దానికి పెట్టుకునే ట్యూబ్ ఒకటి ఉంటుంది, డైలీ పెట్టుకోవచ్చు ఆ ట్యూబ్. ఆ ట్యూబ్ తో తగ్గిపోతుంది.
1: అంటే ముఖ్యంగా పరిశుభ్రతని జీవితంలో ఒక భాగం చేసుకుంటే సాధ్యమైనంత వరకు చర్మ రోగాల నుంచి దూరంగా ఉంటుంది.
0: అవునండి, సగం రోగాలు తగ్గిపోతాయి.
1: ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వెళ్ళి మలాములని ట్యూబ్లని
0: వాడతారు,
1: అది ఎంతవరకు సబబు అంటారు?
0: అది చెప్తున్నా కదా, చిన్న ఇన్ఫెక్షన్. చాలా మంది మెడికల్ షాప్ లోకి వెళ్ళి అడుగుతారు, వాళ్ళు అన్ని అందులో స్టీరాయిడ్ అన్ని కలిపి ఉంటాయి. అట్లా వాడి ఏం చేస్తారంటే అది తగ్గదు, తర్వాత మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది, ఒళ్ళంతా పాకిపోతుంది, తర్వాతనేమో చర్మం కూడా దెబ్బతింటుంది, అక్కడంతా ఇట్లా మరకల్లాగా వచ్చేస్తుంది. సో అప్పుడు చాలా కష్టం ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం.
1: డాక్టర్ గారు, మానసిక స్థితి కూడా చర్మ రోగాలు అంటే ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గానీ వీటిపైన ప్రభావం చూపిస్తుంది అంటారు, అది ఎంతవరకు నిజమంటారు?
0: మానసికంగా ఎవరైనా బాగాలేరు అన్నప్పుడు డెఫినెట్లీ ఆయన తన ఏమంటారు చర్మం గురించి అంత పట్టించుకోరు. సో కొంచెం ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా వాడరు అది, దాంతో ఎక్కువైపోతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్నానం చేయరు, బట్టలు సరిగ్గా వేసుకోరు, ఆ ఎఫెక్ట్ అంతా దీని మీద ఉంటుంది. దాని వలన ఏమైతుందంటే ఇన్ఫెక్షన్ కొంచెం ఉన్నా గానీ ఇంకా ఎక్కువైపోతుంది, వేరే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది.
1: మామూలుగా టెన్షన్స్ కి రెస్ట్లెస్నెస్ కూడా స్కిన్ కండిషన్స్ అగ్రివేట్ అవుతాయి అంటారు, ఎంతవరకు నిజం?
0: అవి దురదల్లాగా వచ్చేస్తాయి. వాళ్ళు దురద ఊరికైనా గోకుతుంటారు, అక్కడ చర్మం పాడైపోతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీద ఏదో పాకినట్టు అట్లా అనిపిస్తుంది, అదొకటి కండిషన్. తర్వాతనేమో ఇంకా కొంతమంది అయితే వాళ్ళు మానసికంగా బాగాలేనప్పుడు ఒక డబ్బా తీసుకొస్తారు, అందులో పురుగులు ఉన్నాయి డాక్టర్ గారు చూడండి అని. సో ఆ ఎక్స్టెంట్ వరకు కూడా ఉంటారండి. సో మనం వాళ్ళకి ట్రీట్మెంట్ కన్నా కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఆయన ఉన్న జబ్బు గానీ ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్ ఇన్ఫెక్షన్ ఆయనకు మనం చెప్తే అక్కడే ఆయనకు అవగాహన కల్పిస్తే అక్కడే సగం ట్రీట్మెంట్ అయిపోతుంది. దాని తర్వాత మనం చెప్పింది కరెక్ట్ గా తప్పకుండా విని ఫాలో చేస్తారు.
1: డాక్టర్ గారు, ఈ మధ్యలో కొన్ని వెనరల్ డిసీజెస్ లో కూడా స్కిన్ బాగా ఎఫెక్ట్ అవుతుంది, అది వెనరల్ డిసీజా కాదా అని తెలియకుండానే కొంతమంది వైద్యం చేయడం మొదలు పెడతారు, దాని పట్ల మనం ఏ శ్రద్ధలు తీసుకోవాలంటారు?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనీరియల్ డిజీజ్ అనేది చాలా మంది తెలుసుంటుంది, అది మామూలుగా దాన్ని వెనీరియల్ డిజీజ్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. సో మీరు అవన్నీ అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే చాలా మంది చెప్పారు కూడా. దాంతో ఏమైతుందంటే వాళ్లకున్న డిజీజ్ వేరే వాళ్లకు కూడా వచ్చేస్తుంది వెనీరియల్ డిజీజ్ కాబట్టి. అది వాళ్ళు కాండమ్స్ వాడటం అట్లా చేయాలి. తర్వాతనేమో డైరెక్ట్ కంపల్సరీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, స్కిన్ స్పెషలిస్ట్.

0: వెళ్తే టెస్ట్లు ఉంటాయండి, అందులో మనకి ఆ వెనీరియల్ డిజీజా కాదా అని మనకు చెప్పేయచ్చు. దాంతో ఆయన ప్రికాషన్స్ తీసుకోవచ్చు, ఆయన వేరే వాళ్ళకి రాకుండా తనకు కూడా తన ఉన్న జబ్బు కూడా తగ్గడానికి చూసుకుంటారు.
1: సో మొత్తం మీద ప్రస్తుతం ఉండే వైద్య విధానంలో, అలోపతి వైద్య విధానంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి మంచి ట్రీట్మెంట్
0: ఉందండి. ఉంది ఉంది.
1: ఎంత సమయం పడుతుందంట?
0: అదే అదే, ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటే మీకు ఒక 10 రోజుల్లోనే తేడా తెలుస్తుంది. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, సో ఎంత ఇన్ఫెక్షన్ ఉన్న దాన్ని బట్టి తెలుస్తుంది. మచ్చలు తగ్గడానికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ మచ్చల్లాగా వస్తుంది కాబట్టి ఆ మచ్చలు పోతుంది, కానీ ఇన్ఫెక్షన్ మొత్తం పోతుంది.
1: ఏ ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలంటారు ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్?
0: ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఫుడ్ తో పెద్ద ఏముండదండి, ఫుడ్ తో వలన వచ్చేది అని కాదు. మెయిన్ అంటే పర్సనల్ హైజీన్ ఉండాలి,
1: వ్యక్తిగత పరిశుభ్రత
0: ఉండాలి.
1: అంటే ఒకవేళ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షియస్ అంటారా?
0: ఇన్ఫెక్షన్ దాని పేరు ఫంగల్ ఇన్ఫెక్షన్, అది అదే చెప్పా కదా. ఒకళ్ళ దగ్గర ఎవరికైనా ఉందంటే ఇంట్లో వాళ్ళకి, వేరే వాళ్ళకి కూడా వస్తుంది, చిన్నపిల్లలకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ ఏం చేస్తాడో సేమ్ టవల్ వాడడం గానీ, బెడ్ కూడా ఎప్పుడైనా కలిసి పడుకోవడం గానీ పిల్లలతో, అట్లా వస్తే వచ్చిన వాళ్ళకి కూడా వచ్చేస్తుంది.
1: అందుకే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళని అది ట్రీట్మెంట్ అయినంత వరకు సెపరేట్ గా పట్టుకోవాలి. కరెక్ట్, మనం ఈ విషయంలో గమనిస్తాం డాక్టర్ గారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహం అన్ని
0: కడుక్కోరమ్మంటారు, దీనికోసమే.
1: ఎందుకంటే వాళ్ళు క్యారీ చేసే ఇన్ఫెక్షన్
0: వచ్చేస్తుంది చిన్నపిల్లలు వస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ అండి, కొంచెం జాగ్రత్తగా వాడాలి. వచ్చిన వెంటనే మీరు మెడికల్ షాప్ కి వెళ్లి ఏదో ఏదో ట్యూబ్స్ అవి వాడతారండి, అట్లా వాడద్దు. మీరు కరెక్ట్ గా స్కిన్ స్పెషలిస్ట్ కి వెళ్ళండి. తర్వాత ఏమో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే అది ఏంటి, అసలు ఇన్ఫెక్షనా కాదా, మీరు వాడకపోతే ఏమైంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది, అప్పుడు అందరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకుని ట్రీట్మెంట్ తీసుకోండి. అది ఎన్నో నెలలు వాడాలని కూడా ఏముండదండి, మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఒక 2 వారాల్లో కంపల్సరీ తగ్గిపోతుంది.

0: ఆరోగ్య జీవనం శీర్షికన ఇంతవరకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి డర్మటాలజిస్ట్ డాక్టర్ సహనా కన్గర్తో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ 2026 జూన్ 14వ తారీఖున ప్రయత్నం జరుగుతుంది. ఈ చారిత్రక కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి. విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, యోగా అభ్యాసకులు, ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు. యోగా సంఘం పోర్టల్ yoga.ayush.in ద్వారా 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబర్కు మిస్ కాల్ ఇవ్వటం ద్వారా కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమానికి రిజిస్టర్ కావచ్చు. మేము రిజిస్టర్ అయ్యాం, మీరు కూడా రిజిస్టర్ అవుతున్నారు కదా. మనమంతా కలిసి శ్వాసిద్దాం, కలిసి కదులుదాం, కలిసి చరిత్ర సృష్టిద్దాం.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా వినండి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పీ శైలజ బృందం పాడిన వీడూరి గీతం, సంగీతం ఇళయరాజా.

దేవుళ్ళు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన జొన్న విత్తులు గీతం వినండి. సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల

శ్రోతలు ఉదయ తరంగిణి కార్యక్రమంలో చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి శ్రీ ఆంజనేయం చిత్రం కోసం మల్లికార్జున పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం మణిశర్మ.

శ్రీరామదాసు చిత్రం కోసం శంకర్ మహదేవన్, విజయ్ యేసుదాస్ పాడిన వేదవ్యాస గీతం వినండి. సంగీతం ఎంఎం కీరవాణి.

0: In the headlines once again, Slovakia confers its highest honour, Order of the White Double Cross First Class, on Prime Minister Narendra Modi. Prime Minister Modi to participate in G7 summit in Avignon, France today to hold bilateral meetings with Prime Ministers of Canada and UK and UAE President. And in football, Cape Verde stunned Spain in scoreless draw at FIFA World Cup. Belgium also settled for 1-1 draw with Egypt. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో లాల్గుడి శ్రీ జిజేఆర్ కృష్ణన్, శ్రీమతి జి విజయలక్ష్మిల వయలిన్ ద్వయం వింటారు. వాటి సహకారం మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి సరసీరు హాసన ప్రియే, నాటరాగం, ఆదితాళం, పులియూరు దొరైస్వామి అయ్యర్ రచన.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు లాల్గుడి శ్రీ జీజేఆర్ కృష్ణన్, ఇంకా శ్రీమతి జి విజయలక్ష్మి గార్ల వయోలిన్ ద్వయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 9 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలో మధ్యతరగతి ప్రజలు దేశ నిర్మాణానికి ఎంతో సహకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు పనిచేసే భాగ్యం ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిందని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల ముగింపుకు సంబంధించి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను భారత్ స్వాగతించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం అమలు కావడం ద్వారా ఆ ప్రాంతాల్లో శాంతి స్థిరత్వాలు పునరుద్ధరించబడతాయని భారత్ ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో అన్ని చమురు శుద్ది కర్మాగారాలు తగినంత ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, పెట్రోల్ డీజిల్ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మార్చి 16 నుంచి జూన్ 12 వరకు చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 99 రోజుల పాటు రాష్ట్రమంతటా జరిగిన కార్యక్రమాలపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా వచ్చిన ఫలితాలు అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న 8 రకాల మేలురకం వరి వంగడాల సాగు ప్రోత్సహించాలని వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అధ్యక్షతన నిన్న సాయంత్రం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. నీట్ యూజీ పునఃపరీక్షకు ముందు భద్రత, నిర్వహణపరమైన సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. భద్రతా నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ఏజెన్సీలను ఆదేశించారు. అయోధ్యలో రామమందిరానికి సమర్పించిన విరాళాలు, విలువైన వస్తువులు దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిన్న విచారణ ప్రారంభించింది. సిట్ సభ్యులందరూ నిన్న అయోధ్య కమిషనర్, జిల్లా మెజిస్ట్రేట్తో కలిసి రామమందిర ప్రాంగణం సందర్శించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాదికి సంబంధించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ప్రకటించింది. 1000కి పైగా ఖాళీలకు గాను మొత్తం 13,000 మందికి పైగా అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ పరీక్ష ఎంపికయ్యారని యూపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రిలిమ్స్ ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి. ఆనందం చిత్రం కోసం ప్రతాప్ చిత్ర పాడిన సిరివెన్నెల గీతం వినండి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి పెళ్లి సందడి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వీటూరి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి పెళ్లి పీటలు చిత్రం కోసం చిత్ర పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఆహ్వానం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: నువ్వు లేక నేను లేను చిత్రం కోసం ఉషా పాడిన చంద్రబోస్ గీతం వినండి. సంగీతం ఆర్పి పట్నాయక్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: శ్రోతల చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నువ్వే నువ్వే చిత్రం కోసం చిత్ర పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం కోటి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చిత్రసీమలో చివరిగా వినండి మానసంతా నువ్వే చిత్రం కోసం చిత్రపాడిన సిరివెన్నెల గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. మరికొన్ని పాటలు వార్తల అనంతరం వినవచ్చు. ఆకాశవాణి సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలు ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుకు గాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను జోషి ప్రారంభించారు. జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 20వ తేదీని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. హైకోర్టు నుంచి తాలూకా స్థాయి వరకు అన్ని న్యాయస్థానాల్లో ఈ లోక్ అదాలత్ జరుగుతుంది. సివిల్ కేసులు, రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, పెండింగ్ ప్రీ లిటిగేషన్ కేసులు అన్నీ ఈ అదాలత్ పరిధిలోకి వస్తాయి. దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో తెలంగాణ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రత్యేక

వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం తాజాగా నేషనల్ కలినరీ డెస్టినేషన్ అవార్డు కైవసం చేసుకుంది. నిన్న గోవాలో జరిగిన టూరిజం సదస్సులో ఈ అవార్డును తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా అందుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందే నివారణ చర్యలు తీసుకోవడం కీలకమని పేర్కొన్నారు. టీజీఈసెట్ 2026 మొదటి దశ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీ చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు ఎల్లుండి వరకు గడువుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 19 వరకు, కళాశాల ఆప్షన్ నమోదుకు 21 తేదీ వరకు అవకాశం కల్పించారు. సీట్ల తాత్కాలిక కేటాయింపు ఈ నెల 24 జరుగుతుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని గోయల్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగానాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే వేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమికుడు చిత్రం కోసం మున్ని కృష్ణన్ పాడిన రాజశ్రీ గీతం వినండి. సంగీతం ఏఆర్ రెహమాన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ

0: gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి సూపర్ పోలీస్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి నిలయంలో సమయం 11 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా అరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ తరగతి గది, గ్రంథాలయం, ఇన్నోవేషన్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా మైదానాలు ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. టీజీ పాలిసెట్ 2026 తుదిదశ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ శ్రీ దేవసన తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజు జరుగుతుంది. కళాశాల ఆప్షన్ల నమోదు తీసుకునేందుకు రేపటి వరకు గడువు ఉంది.

సీట్ల తాత్కాలింపు కేటాయింపు జూన్ 20లోగా జరుగుతుంది. 2026 నీట్ యూజీ పునఃపరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన కార్మిక సంక్షేమ సంస్థకు సంబంధించిన వెల్ఫేర్ కమిషన్ కార్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ ఉపకార వేతన పథకాల కింద ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బీడీ కార్మికులు సున్నపురాయి, డోలమైట్, ఇనుప ఖనిజం, మాంగనీస్, క్రోమ్ ఖనిజాలు, అబ్రకం గనుల కార్మికులు, సినీ కార్మికుల పిల్లలకు ఈ ఉపకార వేతనాలు ఇస్తారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ను ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని బహూకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యక్షుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సచివాలయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నిన్న సచివాలయంలో జరిగిన సమావేశంలో అన్ని ప్రధాన పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రభుత్వం ఖండించింది. ఈ వీడియో పూర్తిగా నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమంలో వి శ్రీకీర్తి గాత్రం విందాం. వయలిన్ సహకారం శ్రీ కె జయరాం, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ముందుగా ఎవరురా నిన్ను వినా, మోహనరాగం మిశ్రచాపుతాళం త్యాగరాజస్వామి కృతి.

0: ఇంతవరకు వి శ్రీకీర్తి గారి గాత్రం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ కె జయరాం, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి శని గీతాలు విందాం. ముందుగా మర్యాద రామన్న చిత్రం కోసం కారుణ్య చైత్ర ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

సినీ గీతాలు విన్నారు ఆకాశవాణి సుగమ్ సంగీత్. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి పూర్వ గురుశర్మ గారి గజల్స్ విందాం. వాయిద్య సహకారం హార్మోనియం శ్రీ ఆసిఫ్ అలీ, ఫ్లూట్ శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబలా శ్రీ మహమూద్ హుసేన్ ఖాన్.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వ సారి కాగా, మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 భాగస్వాములతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యం సాధించేందుకు ప్రజాస్వామ్యంలో క్రియాశీలక సమగ్ర భాగస్వామ్యం ఎంతో అవసరమని లోక్సభ స్పీకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన భారత్ స్లోవేకియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సిబి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి

0: మంత్రి పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాలు రక్షణ రంగ ఉత్పత్తి, వాణిజ్యం, పెట్టుబడులు అనేక ఇతర రంగాల్లో సహకారం పెంపొందిస్తాయన్నారు. ఉగ్రవాద నిరోధక సహకారంపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక గ్రూప్ ఏర్పాటు చేసేందుకు, ఇరు దేశాల మధ్య కౌన్సిలర్ చర్చలు జరిపేందుకు భారత్ స్లోవేకియా అంగీకరించాయని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం స్లోవేకియా తన మద్దతు పునరుద్ఘాటించిందని సిబి జార్జ్ పేర్కొన్నారు.
1: Agreed to have a joint working group on cooperation in counter-terrorism, also establishment of a consular dialogue between India and Slovakia. It's also pertinent to mention that Slovakia reiterated its support for India's permanent membership in the UN Security Council, in an expanded UN Security Council.
0: ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలు సవరించే ఫీచర్ కూడా ఈ నెల 30వ తేదీ వరకు నిలిపేయాలని టెలిగ్రామ్ను ఆదేశించారు. అభ్యర్థులు మోసం చేసే ముఠా నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రక్షణ చర్యలు తీసుకున్నారు. పరీక్షను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎన్టీఏ తెలిపింది. 2026 నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా వెబ్సైట్ అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ బృందాలు నిరంతరం సర్వర్ల లోడ్ పర్యవేక్షిస్తున్నాయని ఏజెన్సీ పేర్కొంది. అభ్యర్థులందరికీ పరీక్షా సమయానికి ముందే అడ్మిట్ కార్డు అందేలా ఏజెన్సీ చర్యలు తీసుకుంది. అమెరికా చికాగోలో భారత రాయబార కార్యాలయంలో స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్ర ఆవిష్కరించారు. సేవ సామరస్యం గురించిన సందేశాన్ని అందించిన స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణమని క్వాత్ర సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బోధనలు వ్యాప్తి చేసిన ప్రముఖ తత్వవేత్త చింతనపరుడైన వివేకానంద 1893లో చికాగోలో జరిగిన పార్లమెంటులో చేసిన చారిత్రాత్మక ప్రసంగం ద్వారా అమెరికాలో బాగా ప్రసిద్ధి చెందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల్లో భాగంగా కేవలం తాత్కాలిక సభ్యత్వాల సంఖ్యను మాత్రమే పెంచితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశముందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై జరిగిన అంతర్ప్రభుత్వ చర్చల సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వత్నేని ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తాత్కాలిక సభ్యత్వ రంగానికి విస్తరణ పరిమితం చేస్తే భద్రతా మండలి సంస్కరణలు చాలా అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందన్నారు.
2: Reflecting expansion of the category of two-year term non-permanent category as a convergence portrays only a part of the picture. Groups and member states add qualifiers and attach other interlinked parameters as they endorse expansion in the non-permanent category. UNSC reform would be grossly inadequate, bordering on failure, if expansion is limited only to the non-permanent category, as it would fundamentally not change the decision-making power structure of the P5. Groups and member states have waited this long for real and meaningful reforms.
0: భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ రవాణా నౌక హర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభమయ్యాక ఈ మార్గం దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇదే. అమెరికా ఇరాన్ల మధ్య ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించాక ఈ జలసంధి గుండా పయనించిన మొదటి వాణిజ్య నౌకల్లో ఇది కూడా ఒకటి. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లో దహేజ్కు చేరుకుంటుందని నౌకాయాన జలమార్గాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలో నిన్న రాత్రి మొజావో ఎడారిలో ఉన్న అమెరికా వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే B-52 బాంబర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్బేస్ రన్వే సమీపంలో ఎడారి నుంచి నల్లటి పొగలు రావటం వైమానిక దృశ్యాల ద్వారా స్పష్టమైంది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దాదాపు 4 నెలల ఘర్షణలకు ముగింపు పలికేలా అమెరికా ఇరాన్ దేశాలు ఒక సమగ్ర ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయగా శుక్రవారం స్విట్జర్లాండ్లో జెనీవాలో అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ ఒప్పందం ద్వారా హర్ముజ్ జలసంధి తిరిగి తెరిచి సముద్ర రవాణా పునరుద్ధరించనున్నారు.

0: అలాగే ఇరాన్ అణు కార్యక్రమం ఇతర వివాదాలపై 60 రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ అధికారిక కార్యక్రమం తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ దీన్ని శాంతి వైపు ముఖ్యమైన అడుగ్గా అభివర్ణించారు. అయితే ఈ జలసంధిలో ఎలాంటి సుంకాలు ఉండకూడదని అమెరికా అంటుంటే భవిష్యత్తులో వసూలు చేసే యోచనలు ఇరాన్ ఉంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ ఈ ఒప్పందం స్వాగతించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు తెలంగాణ, విదర్భలో వడగాలులు, గోవా, ఒడిశాలో ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా స్పెయిన్, కేప్ వెర్డే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేప్ వెర్డే అసాధారణ ప్రదర్శన కనబరిచి ప్రపంచ దిగ్గజమైన స్పెయిన్తో జరిగిన మ్యాచ్ను 0-0 డ్రాగా ముగించింది. మరోవైపు గ్రూప్ జీలో ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఉదయం జరిగిన మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఇక సియాటిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ జీ మ్యాచ్లో బెల్జియం, ఈజిప్ట్ 1-1 డ్రా చేసుకున్నాయి. అమెరికాలో మియామి స్టేడియంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియా, ఉరుగ్వే కూడా 1-1 డ్రా చేసుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: सोशल मीडिया पर कभी ऐसी सामग्री न भेजें जिससे किसी की भावना को चोट लगे। छानबीन किए बिना और सत्यता की जांच किए बिना किसी भी सूचना को शेयर न करें। सावधान रहें और जिम्मेदार नागरिक बनें। NCERT द्वारा जनहित में जारी।
1: और अब इसी के साथ हमारा आज का उमंग प्रसारण यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
2: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
1: नमस्कार।
3: उमंग उमंग उमंग उमंग।
4: ఈనాటి NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
5: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
6: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
4: ఆకాశవాణి నిలయంలో సమయం 1:10 అవస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి NCERHRDలో సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీపీ ఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని NCERHRD బోధి పెవిలియన్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీపీ ఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలనను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆర్ఎంపీపీ ఎంపీలతో కేంద్ర మంత్రి చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదీ 12 పాలనలో సాధించిన విజయాలను, ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. సమాజంలో అట్టడుగునున్న చిట్టి చివరి వ్యక్తికి సైతం సంక్షేమ ఫలాలు అందించడమే బీజేపీ సిద్ధాంతమని, తుచ తప్పకుండా అమలు చేస్తున్న మహనీయుడు మోదీ అని కొనియాడారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మార్క్ఫెడ్ కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రైతు భరోసాను గతంలో మాదిరి అమలు చేస్తామని, నెలఖరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా పంటల మార్పిడికి ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. హైకోర్టు నుంచి తాలూకా స్థాయి వరకు అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ జరుగుతుంది. సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, పెండింగ్ ప్రీలిటిగేషన్ కేసులన్నీ ఈ అదాలత్ పరిధిలోకి వస్తాయి. లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కరించుకుంటే అప్పటి వరకు చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి వస్తుంది. వర్షాకాలంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు TGSPDCL విస్తృత సన్నద్ధత చర్యలు చేపట్టింది. సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ హైదరాబాద్లో పోల్స్ అండ్

0: లైన్స్ స్పెషల్ డ్రైవ్ వాక్ అలాంగ్ ద లైన్ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఇన్సులేటర్లు, కండక్టర్లతో సహా మౌలిక సదుపాయాలన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించారు. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంలో ఈ ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిత్రీనాకాలోని నరహరి నివాసం కార్యాలయం బంధువుల ఇళ్లతో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తూ నగదు, బంగారాభరణాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో 60,000 మందితో కోటి సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయుష్ ఆరోగ్య మందిర్ వేములవాడి యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ చెప్పారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: గత 12 సంవత్సరాలుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాను. ఈ సంవత్సరము దాదాపు 60,000 మందితో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని చేస్తున్నాము. కోటి సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు స్థాపన కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి యోగా శిక్షకులు, సాధకులు మరియు మహిళా సంఘాలు, విద్యార్థులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము.
0: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఉదయం 9:30 ప్రత్యేక హెలికాప్టర్లు ముఖ్యమంత్రి ఆరుట్ల చేరుకుంటారు. పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ తరగతి గది, గ్రంథాలయం, ఇన్నోవేషన్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా మైదానాలను ముఖ్యమంత్రి పరిశీలించి ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగారంను జనరల్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రవీందర్ కుమార్ ప్రారంభించారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మార్గదర్శిగా పనిచేస్తుందని ఆయన చెప్పారు. నేటి ఒత్తిడితో కూడిన జీవన విధానంలో యోగా మనకు ప్రశాంతతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి పద్మజ, వైద్యుడు శిల్ప మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని యోగా శిక్షకురాలు కొచ్చెర్ల కమలారాణి ఆకాశవాణితో మాట్లాడుతూ తెలియజేశారు.
2: యోగా సర్వ రోగ నివారణిగా యూజ్ అవుతుంది. గ్రామ పంచాయతీల్లో కూడా చెప్తున్నాము, కమ్యూనిటీ హాల్లో చెప్తున్నాము, పబ్లిక్ లో కూడా యోగాని తీసుకెళ్తున్నాము. ఆశా వర్కర్స్, కమ్యూనిటీ వాలంటీర్స్ కూడా ఇస్తున్నాము. తర్వాత స్కూల్స్, ఉమెన్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా మేము యోగాని చెప్తూ ఉన్నాము.
0: ఈ రోజు ప్రపంచ సముద్ర తాబేళ్ల దినోత్సవం జరుపుకుంటున్నారు. సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడడంలో సముద్ర తాబేళ్ల ప్రాముఖ్యతను తెలియచేయడానికి, వాటిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్యం, వాతావరణంలో మార్పులు, ఆవాసం కోల్పోవడం వంటి తాబేళ్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కల్పిస్తారు. ఇవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన సౌకర్యం వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది సమయపాలనపై ప్రత్యేక దృష్టి పెడతామని హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ దుర్గారాం కుమార్ పేర్కొన్నారు. గర్భిణీలకు లింగ నిర్ధారణ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. మొహరం సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గంటన్ నగేష్ ఆదేశించారు. కలెక్టర్లు వివిధ శాఖలతో సమావేశం నిర్వహించి జిల్లాలోని అషూర్ ఖానాల్లో పరిశుభ్రత పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మొహరం ఊరేగింపుల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. నిన్న మధ్యాహ్నం నుంచి నల్గొండ జిల్లాలోని పలు చోట్ల ఓమోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొలై లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకి కొంతసేపు అంతరాయం కలిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యా వైద్య రంగాల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఐడిఓసీ కార్యాలయంలో సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, ఐటీసీ తదితర పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శిగా నాగర్ కర్నూలు మండలం తూడుకుర్తికి చెందిన బండి పృథ్వీరాజ్ నియామకమయ్యారు. ఎం ఫార్మసీ చదివిన పృథ్వీరాజ్ పార్టీలో నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించడం ద్వారా పర్యావరణ

0: రక్షణలో భాగస్వామి కావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతుందని తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరిస్తూ కలెక్టర్ చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలోని హీరాపూర్లో 7 ఏళ్ల క్రితం మూతపడిన ప్రభుత్వ పాఠశాలను వార్డ్ కౌన్సిల్ పాలెం బిన్ అహ్మద్ విద్యాశాఖ అధికారులతో మాట్లాడి తెరిపించారు. పాఠశాలను శుభ్రం చేయడంతో పాటు ఉపాధ్యాయులను కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నారు. లోక్ అదాలత్లో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని రాజన్న సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి నీరజ పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను వేగవంతం చేసి అందుబాటులో ఉన్న నిధులను ఈ నెల 30 లోపు పూర్తి స్థాయిలో వినియోగించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. వరంగల్లోని నిట్ పరిశోధకులు మరో ప్రతిష్టాత్మకమైన విజయాన్ని అందుకున్నారు. నేలలో ఆర్గానిక్ కంపనాల ప్రభావంతో ఏర్పడే వికృతిని ఖచ్చితంగా కొలిచేందుకు ఎఫ్బిజి సెన్సర్ను ప్రత్యేక పైప్ మెష్ ట్యూబ్లో అమర్చే సాంకేతికతను ఆవిష్కరణలో ప్రతిపాదించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండలో మున్సిపాలిటీ ఎంప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జనగాంలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంలు ఆకస్మిక తనిఖీ నిర్వహించాయి. కాలం చెల్లిన ఆహార సామగ్రిని స్వాధీనపరుచుకుని జరిమానాలు విధించారు. విశేషాలు మరొకసారి. ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీ ఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుకు రాష్ట ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. 2వ జాతీయ లోక్ అదాలత్ ఈ నెల 20వ తేదీన జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వనితా లోకం స్త్రీల కార్యక్రమం.

0: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో నాయకత్వ పాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు డాక్టర్ పిఎస్వి విజయభవాని గారితో పరిచయం వింటారు.
1: కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో డాక్టర్ విజయభవాని గారు ఉన్నారు. నమస్తే మేడం.
2: నమస్తే.
1: మా కార్యక్రమానికి అలాగే మా స్టూడియోస్కి కూడా మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ.
1: శ్రోతలందరూ కూడా డాక్టర్ విజయభవాని గారు ఎవరు అని అనుకుంటున్నారేమో. మేడం మ్యాగ్నా కార్టా అనే ఎన్జీఓకి ఫౌండర్. ఆవిడ సామాజిక కార్యకర్త. గత 23 ఏళ్లుగా జెండర్ ఈక్వాలిటీ అలాగే జెండర్ సెన్సిటైజేషన్ గురించి వర్క్ చేస్తున్నారు. రకరకాల సంస్థలతో ప్రభుత్వాలతో కలిసి మేడం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. సక్సెస్ఫుల్ గా చాలా మందిలో చైతన్యం కలిగించడంలో మేడం చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఐ కంగ్రాచులేట్ యూ అండ్ అప్రిషియేట్ యూ మేడం.
2: థ్యాంక్ యూ సో మచ్.
1: మరి ఈ రోజు నాయకత్వ పాత్రల్లో మహిళలు అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం మేడం. మరి గత సంవత్సరం G20 అనే బృహత్ కార్యాన్ని మనం చేపట్టాం మన కంట్రీలో. సో G20లో మహిళలకు సంబంధించి Empower 20 కార్యక్రమంలో మరి మహిళల ఎంపవర్మెంట్ గురించి, మహిళల్లో ఎలా సాధికారత తేవాలి అన్న విషయం మనం మాట్లాడాం, విమెన్ లెడ్ ఎంపవర్మెంట్ అని. అలాగే అందులో భాగంగా ఎన్నో సక్సెస్ స్టోరీస్ విన్నాం కూడా మనం. మరి దాని శాతం ఎంత ఉంది అని ఆలోచిస్తే సక్సెస్ఫుల్ గా నాయకత్వ పాత్రల్లోకి వచ్చిన మహిళల శాతం చాలా తక్కువగా ఉందనే చెప్పాలి. మనం గ్లోరిఫై చేసినప్పటికీ కూడా G20లో భాగంగా వి షుడ్ ఆల్సో లుక్ ఎట్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. మరి

0: ఈరోజు దాని గురించి కొంచెం మనం మాట్లాడుకుందాం మేడం.
1: తప్పకుండా. ఇప్పుడు మనకి మనం మీరు అన్నట్టు G20 మనకు ఒక మైలురాయి లాంటిది మన దేశానికి. ఎందుకంటే స్త్రీ శక్తిని మనం పూజిస్తాం మన దేశంలో. అలాంటి మన దేశం G20ని లీడ్ చేసింది. అంటే మనం మహిళా అభివృద్ధి, మహిళా సాధికారత అనే పదం ఎప్పటి నుంచో మనం మాట్లాడుతున్నాం. మన రాణి పద్మిని దగ్గర నుంచి, మనకి జిజియాబాయి దగ్గర నుంచి, మనకి నాయకత్వ లక్షణాలు ఉన్న మహిళలు మన దేశానికి అసలు కొదవలేదు. ఎప్పుడు కూడా మనకి
0: ఇప్పటి
1: ఉన్నారు.
0: సంగతి కాదు, అది
1: అది ఎప్పటి
0: ఎప్పటిదో
1: నుంచో
0: సంగతి.
1: వస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని మాట్లాడుతున్నాం. కానీ మధ్యకాలంలో మరి మనం చూసుకుంటే మహిళల పాత్ర, మహిళలు బయటకు రావటం అనేది చాలా తగ్గిపోయింది. మహిళల సాధికారత గురించి ఇంకా మనం ఇప్పుడు గట్టిగా మాట్లాడుకోవాల్సిన ప్రయత్నం ఎందుకు వస్తోందంటే, మహిళలు కొన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారు, కొన్ని రంగాల్లో ఇంకా వెళ్ళలేకపోతున్నారు. ఎడ్యుకేషన్లో చూసుకున్నా, లేకపోతే జాబ్

0: మహిళల సాధికారత గురించి ఇంకా మనం ఇప్పుడు గట్టిగా మాట్లాడుకోవాల్సిన ప్రయత్నం ఎందుకు వస్తోందంటే, మహిళలు కొన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారు, కొన్ని రంగాల్లో ఇంకా వెళ్ళలేకపోతున్నారు. ఎడ్యుకేషన్లో చూసుకున్నా లేకపోతే జాబ్స్లో చూసుకున్నా, ఎంట్రీ లెవెల్లో అందరు మహిళలు కూడా మీకు 50-50 కనిపిస్తారు. పురుషులు మహిళలు మీకు 50-50 లేకపోతే 75% ఉమెన్ కనిపిస్తారు మీకు. సో అదేంటంటే, కొత్తగా ఉద్యోగం వచ్చింది, కొత్తగా చదువు అయ్యింది, ఉద్యోగంలోకి వెళ్ళారు. ఇక్కడ నేను ఎవరిని తప్పు పెడతానంటే కుటుంబాన్ని తప్పు పెడతాను. ఎందుకంటే కుటుంబంలో ఒక అమ్మాయిని ఉద్యోగానికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే, ఉద్యోగం చేసుకో అమ్మా, కానీ పెళ్ళైన తర్వాత మీ అత్తవారి ఇష్టం, అంతవరకు చేసుకో, వాళ్ళు ఒప్పుకుంటే తర్వాత నువ్వు చేసుకోవచ్చు. అంటే ఏంటంటే, మనం కూడా మన పిల్లల్ని పెళ్లికి మాత్రమే పెంచుతున్నామా, పెళ్లి చేయడం కోసం మాత్రమే మళ్ళీ చదివిస్తున్నామా, వాళ్ళ చేత ఉద్యోగం చేయిస్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన పెంపకం కూడా ఎలా ఉంటుందంటే, మా దగ్గర ఉన్నంత వరకు ఓకే, పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇష్టం. సో ఎంత నాయకత్వ లక్షణాలున్నా, నీలో ఎంత కెపాసిటీస్ ఉన్నా, నీలో ఎంత ముందుకు చొచ్చుకుపోయే గుణాలున్నా కూడా, మీ అత్తవారి ఇంట్లో వాళ్ళు గనక పర్మిట్ చేస్తే మాత్రమే నువ్వు అది చేయగలవు సుమా, ఒక స్త్రీగా నువ్వేమీ చేయలేవు అని మనం మన అమ్మాయిలకి నేర్తున్నాం చిన్నప్పటి నుంచి కూడా. సో ఇలాంటి సమయంలో మనకి సాధికారత అనేది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎప్పుడైతే మనం ఒక అమ్మాయిని ఒక పెళ్లి చేసి అత్తారింటికి పంపించే మనిషిగా కాకుండా ఒక అమ్మాయి అని ఒక ఇండివిజువల్ గా మనం చూసినప్పుడు మాత్రమే సాధికారత గురించి మనం మాట్లాడగలం. ఈ రోజు మనం చూసుకుంటే ఓన్లీ 3% ఆఫ్ విమెన్ ఆర్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఇన్ ద కంట్రీ. అంటే మిగతా వాళ్ళకి లేదా,
1: వ్యక్తిగతంగా అంటారా వృత్తిపరంగా అంటారా?
0: వృత్తిపరంగా. అంటే మిగతా వాళ్ళకి ఆ కెపాసిటీ లేదా, వాళ్లలో అంత సామర్థ్యం లేదా? ఆ 3% ఎందుకున్నారంటే, వాళ్ళకి అంత అనుకూలమైన ఫ్యామిలీ ఉంది కాబట్టి.
1: 100% మేడం, అవును.
0: మిగతా 97% కి అంత అనుకూలమైన ఫ్యామిలీస్ లేవు కాబట్టి.
1: దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మనం హ్యాపీగా ఎన్ని సక్సెస్ స్టోరీస్ మాట్లాడుకుంటున్నా గానీ, ఇక్కడ ఒక కేస్ స్టడీ లాగా తీసుకున్నట్టయితే గనక, ఆ సక్సెస్ స్టోరీస్ లో ఉన్న సక్సెస్ఫుల్ మహిళలందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే ఫ్యామిలీస్, సపోర్ట్ చేసే కన్న తల్లిదండ్రులే కాదు, మెట్టినింటి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు కాబట్టే వాళ్ళు ఈ రోజు
0: ఆ స్థాయిలో ఉన్నారు.
1: కానీ ఆ లగ్జరీ ప్రతి అమ్మాయికి ప్రతి మహిళకి ఉండాలి అన్నది మన కోరిక.
0: మన కోరిక. ఇప్పుడు ఎక్కడైతే తండ్రి, ఒక తండ్రి ఆడపిల్లని సపోర్ట్ చేస్తాడు, ఒక తండ్రి ఆడపిల్ల చదువు గురించి కానీ వాళ్ళ ఉద్యోగం గారి గురించి కానీ, తండ్రి ఎప్పుడైతే, తల్లి కాదు ఇక్కడ, తండ్రి ఎప్పుడైతే ఆలోచించడం మొదలెడతాడో ఆ మహిళకి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ తండ్రి చూసే చూపు ఒక సమాజంలో ఒక వ్యక్తిని చూసే చూపు ఉంటుంది. సో ఆ వ్యక్తిగా ఆ అమ్మాయిని చూస్తాడు కానీ ఒక మహిళగా చూడడు. కానీ ఎక్కడైతే తల్లి ప్రమేయం వస్తుందో, తల్లికి సోషల్ సెక్యూరిటీ అనేది ముఖ్యం. ఫైనాన్షియల్ సెక్యూరిటీ, ఎంపవర్మెంట్ అన్ని పక్కన పెట్టండి, తల్లికి కావాల్సింది ఆ బిడ్డ సోషల్ సెక్యూరిటీ. అండ్ ఆ తల్లి ఏమనుకుంటుందంటే, మెట్టనింటికి వెళ్తే ఆ భర్త దగ్గర ఉంటే తనకి సోషల్ సెక్యూరిటీ ఉంది, దానికి మించింది నా కూతురికి ఏమీ అక్కర్లేదు అని ఏ తల్లినో ఆలోచిస్తుంది. కానీ తండ్రి అలా ఆలోచించాడు. తండ్రి ఒక కూతుర్ని వ్యక్తిగా ఎప్పుడైతే ఆలోచిస్తాడో, అప్పుడు ఆ కూతురు తన ఆలోచనలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. అప్పుడే దే ఆల్సో డ్రీమ్ హై. సో ఏదైనా సరే, ఒక మహిళా సాధికారత అనేది ఇంట్లో నుంచి మొదలవ్వాలి. మనం సాధారణంగా జెండర్ ఈక్వాలిటీ, ఇప్పుడు అందరూ జెండర్ ఈక్వాలిటీ అనేది దాని గురించి ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు, అన్ని చోట్ల జెండర్ ఈక్వాలిటీ ఉంది, మా పిల్లల్ని ఒకే స్కూల్లో చదివిస్తున్నాం, ఒకే కాలేజ్లో చదివిస్తున్నాం, మా అమ్మాయిని ఇంజనీరింగ్ చేయిస్తున్నాం, మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేయిస్తున్నాం, ఎవరి చదువులోని ఏమీ మేము తేడా చూపించట్లేదు అని అందరూ చెప్తారు. కానీ ఉద్యోగం వచ్చేసరికి, ఇంట్లో పనులు వచ్చేసరికి, ఇంట్లో ఏదైనా సరే ఒక పరిస్థితి వచ్చేసరికి ఎవరు కాంప్రమైజ్ అవుతున్నారు, ఎవరు బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది? బ్యాక్ స్టెప్ వేస్తున్నారు అంటే అది మహిళలే, ఇంకెవరు కాదు. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఏం నేర్పారంటే, మనకిచ్చిన జెండర్ రోల్ ఏంటంటే సబ్మిసివ్, బీయింగ్ సబ్మిసివ్, అణిగి మణిగి ఉండాలి, ఇల్లు చూసుకోవాలి,
1: ఇంటికి పిల్లలకి కావాల్సినవి చూసే బాధ్యత ఆడవాళ్లదే కాబట్టి పిల్లల చదువుల కోసం ఉద్యోగాలు మానేసిన ఆడవాళ్లు ఉన్నారు. ప్రమోషన్ వస్తే వేరే ఊరికి వెళ్ళాలి, ఇల్లు చూసుకోవడం కష్టం కాబట్టి ప్రమోషన్లు వదిలేసుకున్న ఆడవాళ్లు ఉన్నారు, ఉద్యోగాలు వదిలేసుకున్న ఆడవాళ్లు కూడా ఉన్నారు. అత్తా మామల్ని

0: చూసుకోవడానికి. మరి మేడం మీరు చాలా రైట్ గా పాయింట్అవుట్ చేశారు, అంటే ఒక మెషిన్ లో ప్రాబ్లం ఏముందో తెలుసుకోవడానికి ఒక్కోసారి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు, వెనక్కి వెళ్ళిపోతే తెలుస్తుంది సమస్య ఎక్కడుందని. మీరు అలాగే ముందు ఇంటికి తీసుకెళ్లారు. సో సమస్య మైండ్ సెట్ లోనే ఉంది అని అనడానికి మీరు చెప్పింది చాలా, ఇట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ మేడం.
1: అవునండి. అంటే మనకి మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే, ఎంపవర్మెంట్ ఆర్ సాధికారత అనే దాని గురించి మనం అసలు ఆలోచించట్లేదు. మనం ఏం ఆలోచిస్తున్నామంటే, మన పిల్లలు ఇద్దరు కూడా ఒకే స్కూల్కి వెళ్ళారు, ఒకేలా చదువుకున్నారు. నేను ఎక్కడ అంటానంటే, జెండర్ ఈక్వాలిటీ మనం ఎప్పుడు మాట్లాడాలంటే, సపోజ్ ఇద్దరు పిల్లలకి మీరు ఇంజనీరింగ్ చేయించారు, నేను ప్రతి వాళ్ళని అడిగే ప్రశ్న ఇదే, మీ అబ్బాయికి గనక హైదరాబాద్లో సీట్ వచ్చింది, మీ అమ్మాయికి మాత్రం రాజస్థాన్లో సీట్ వచ్చింది అనుకుందాం, మంచి కాలేజీలో, ఎంతమంది తల్లిదండ్రులు పంపించడానికి ఇష్టపడతారు? అదే రివర్స్ అయితే, అమ్మాయికి హైదరాబాద్లో వచ్చి అబ్బాయికి రాజస్థాన్లో వస్తే వెంటనే ఒప్పేసుకుంటారు,
0: అసలు ఇంకా అందులో డిస్కషనే లేదు,
1: ఉండదు. కానీ అదే గనక రివర్స్ అయితే, అక్కడ ఆలోచించేది ఏంటంటే, అంత దూరం అమ్మాయిని పంపించాలా, అంత చెయ్యాలా, లేకపోతే అమ్మాయిని ఏం కన్విన్స్ చేస్తారు, నువ్వు వేరే కోర్స్ ఏదైనా జాయిన్ అవ్వమ్మా, నువ్వు వేరే ఏదైనా చెయ్యమ్మా అని అమ్మాయిని అక్కడ వెనక్కి లాగడానికి ప్రతి ఇంట్లోని.
0: అదొక ప్రొటెక్టివ్ డెసిషన్ అయి ఉండొచ్చు, కానీ డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ రిగ్రెసివ్ డెసిషన్.
1: ఎస్. అండ్ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటారు, నువ్వు ఉద్యోగం చేసుకో, ఎంతవరకు, నీకు పెళ్లి చేసే వరకు. పెళ్లి చేసిన తర్వాత మీ అత్తమావల ఇష్టం, అత్తమావలు కూడా ఒప్పుకుంటారు ఉద్యోగానికి, నువ్వు చేసుకో అమ్మా అని. ఎప్పుడు మొదలవుతుందంటే, ఒక సంవత్సరం అయిన తర్వాత, కడుపులో బిడ్డ పడిన తర్వాత అప్పుడు మొదలవుతుంది, అమ్మా నువ్వు రెండు హ్యాండిల్ చేయలేవు, నువ్వు ఉద్యోగం మానేసాయి, అబ్బాయి బాగానే సంపాదిస్తున్నాడు కదా, నువ్వు ఇంట్లో ఉంటే పిల్లల్ని చూసుకో. కానీ అదే ఆ అబ్బాయికి గనక మీ ఆవిడ కడుపుతో ఉంది, నువ్వు తనకి సపోర్ట్ చేస్తే తను కూడా నీలాగే ఉద్యోగం చేసుకోగలదు, తన మీద అంత ప్రెషర్ ఉండదు, మీ ఇద్దరూ కలిసి పిల్లల్ని చూసుకుంటే ఇద్దరు కూడా ఉద్యోగం చేసుకోగలరు, మీరిద్దరూ కూడా ఒకలాగా టైం ఇవ్వాలి, పిల్లలు అనేది ఉట్టి తల్లి బాధ్యతే కాదు, తల్లిదండ్రుల బాధ్యత. పెటర్నిటీ లీవ్ ఇస్తున్నారు 15 రోజులు పుట్టిన వెంటనే, చైల్డ్ కేర్ లీవ్ మగవాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఫ్యామిలీ, తల్లి తండ్రి ఇద్దరు బాధ్యత పిల్లల్ని పెంచడం అనేది. కానీ ఎర్లీ ఇయర్స్ లో తల్లి మాత్రమే ఒక మెయిన్ రోల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ తల్లులు వాళ్ళ కెరియర్ని, వాళ్ళ ప్రమోషన్స్ని, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ని అన్నిటినీ కాంప్రమైజ్ అవ్వి వాళ్ళు అక్కడే అదే స్థాయిలో ఉండిపోతున్నారు. సో దాంతో ఇంక మరి వాళ్ళ నాయకత్వ లక్షణాలు ఎలా పెరుగుతాయి, వాళ్ళు మనకి నాయకులుగా ఎలా కనిపిస్తారు?
0: ఇక్కడ మేడం నాకు ఇంకొక సందేహం ఏంటంటే, సందేహం అనే కంటే నేను ఎప్పుడు పర్సనల్ గా చాలా హార్ట్ కి తీసుకునే విషయం ఏంటంటే మేడం, ఇక్కడ తల్లిదండ్రులు లేకపోతే భర్తో వెనక్కి లాగడం కంటే ముందు అసలు చెప్పకుండానే మహిళ కాంప్రమైజ్ అయిపోతుంది,
1: అంతే,
0: నేను వెళ్ళిపోవాలి కాబట్టి నాకు ఈ ప్రమోషన్ వద్దు, నాకు ఈ ట్రాన్స్ఫర్ వద్దు, నేను ఇక్కడే ఉంటాను, నేను సంపాదించుకున్న దాంట్లో హ్యాపీగా ఉంటాను అని. మరి మహిళల్లో ఈ మైండ్ సెట్ మార్పు ఎలా రావాలండి?
1: ఇది ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్ గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, తరతరాలుగా మన అమ్మమ్మలు మన నాన్నమ్మలు మనకి నూరి పోసేది ఏంటంటే, ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి. సో ఆడపిల్ల అంటే ధైర్యంగా 4 పనులు చేసుకోవాలి అని మనం నేర్పలేదు. ఎప్పుడూ కూడా 6 గంటల తర్వాత అమ్మాయి, 14 సంవత్సరాల అమ్మాయి బయటకు వెళ్ళినా ఒక 6 ఏళ్ల తమ్ముడిని తోడు తీసుకోమని చెప్తారు. అదే ఒక 14 ఏళ్ల అబ్బాయికి ఎప్పుడైనా 6 ఏళ్ల చెల్లెల్ని తోడు తీసుకెళ్ళమని చెప్తారా? చెప్పరు. అంటే 6 ఏళ్ల మగపిల్లాడైనా ధైర్యంగా అమ్మాయిని ప్రొటెక్ట్ చేయగలడు, అది మన నమ్మకం. అంతేగాని 14 సంవత్సరాల అమ్మాయి తనంతా తను రక్షించుకోగలదనే నమ్మకం మనకు లేదు. మనం చిన్నప్పటి నుంచి ఆ మైండ్ సెట్ లో పెంచాం కాబట్టి మనం ఏ పని చేయడానికి కూడా ఆడవాళ్ళు ఒక నిమిషం వెనకం చేస్తారనమాట, నేను చేయగలనా, నేను నిజంగానే నాకంత ఉందా. సో పెంపకంలో మార్పు వస్తే గాని, కుటుంబంలో మార్పు వస్తే గాని, ఏ మహిళ కూడా ముందుకి వెళ్ళడానికి మన దేశంలో అవకాశం లేదు.
0: మేడం మనము ఇంక్లూజివ్నెస్ గురించి మాట్లాడినా, అందరూ కలిసి ఉంటేనే కానీ డెవలప్మెంట్ అనేది జరగదు అని అంటాం. ఆ ఇంక్లూజివ్నెస్ లో మహిళల గురించి మాట్లాడతాము, ట్రాన్స్జెండర్ల గురించి మాట్లాడతాము, లేదా ఇతర సమస్యలు ఉండడం వల్ల మెయిన్ స్ట్రీమ్ లో ఉండలేని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళ గురించి మాట్లాడతాం. కానీ ఇది ఒక మెట్టుకి పైనన్న వాళ్ల గురించే మాట్లాడుతున్నాం, ఒక మెట్టు కింద ఉన్న వాళ్ళు ఇగ్నోర్ అవ్వబడ్డారు, అవ్వబడుతున్నారు, ఇక మీదట కూడా అలాగే ఇగ్నోర్ అవుతారేమో అని అనిపిస్తుంది.
1: అది వాస్తవమే. సి, మనం ఒక స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడగలం, వాళ్ళ కోసం మనం ఏమైనా చేయగలం, కానీ ఆ స్థాయికి రీచ్ అవ్వని వాళ్ళ గురించి మనం ఎంత ప్రయత్నం చేస్తే వాళ్ళని అట్లీస్ట్ ఒక అడుగు ముందుకు వేయగలం? మీరు ఎక్కడైనా చూడండి, మీరు చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్నవి చూసుకుంటే, మీరు మార్కెట్కి వెళ్ళి చూడండి, మార్కెట్లో కూరగాయలు అమ్మడం దగ్గరకు వచ్చేసరికి

0: నీకు ఎక్కువ మంది మహిళలు కనిపిస్తారు. ఓకే, అక్కడ ఎందుకంటే ఆ మహిళ తను చేసుకోకపోతే ఇల్లు గడవదు కాబట్టి ఆ మహిళ అక్కడ చేసుకుంటుంది. అక్కడ వాళ్ళకి ఫ్యామిలీలో ఎక్కడా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడరు, కానీ ఉమెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ మొగుడు కానీ అక్కడ ఉన్న పిల్లలు కానీ తనకి అది సపోర్ట్ చేయరు అని తనకు తెలుసు కాబట్టి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు మిడిల్ క్లాస్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు వర్కింగ్ పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఈ రకమైన ఒక ఒక భయం చిన్నప్పటి నుంచి మనం ఇన్కల్కేట్ చేసి మనం వాళ్ళని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో వాళ్ళని మనం డెవలప్ చేస్తున్నాం. వాళ్ళని మనం ఎలా తయారు చేస్తున్నాం అంటే డిపెండెన్సీ, ఏదైనా సరే ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వాలి, ఎస్పెషలీ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అనేది మనం చిన్నప్పటి నుంచి నూరిపోస్తున్నాం కాబట్టి మనం వాళ్ళ గురించి మనం చెయ్యాలి అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న మగవాళ్ళని టార్గెట్ చేయాలి. ఉమెన్స్ డే అంటే ఆడవాళ్లతో సెలబ్రేట్ చేసేది కాదు, ఉమెన్స్ డే నన్ను అడిగితే మగవాళ్ళతో సెలబ్రేట్ చేయాలి. వెన్ మెన్ స్టార్ట్ సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్ దెన్ ఓన్లీ ఐ థింక్ ఉమెన్స్ డేకి ఒక అర్థం ఉంటుంది, బికాస్ మ్యాన్ షుడ్ సెలబ్రేట్ ఉమెన్హుడ్. ఉమెన్హుడ్ ఇస్ నాట్ జస్ట్ గివింగ్ బర్త్, ఉమెన్హుడ్ ఈస్ పుట్టిన దగ్గర నుంచి ఫ్రమ్ హోమ్ టు టూమ్ ఆవిడ పడే డిఫరెంట్ స్టేజెస్లో from the age from getting puberty to getting married to getting a career giving birth to children taking care of the family idantha womanhood lo bhagam when men start celebrating it ante danni oka aadavalla panile ani chusi odleyakunda danni oka celebrate chesukune vishayam la vallu entha chestunnaru స్త్రీ శక్తిని ఎప్పుడైతే వాళ్ళు గుర్తించి ఎప్పుడైతే దాని గురించి వెన్ దే స్టార్ట్ సెలబ్రేటింగ్ ఇట్ ఐ థింక్ ఇన్ ట్రూ సెన్స్ వీ విల్ బి సెలబ్రేటింగ్ వుమెన్స్.
1: అని మేడం మనము జెండర్ రోల్స్ అంటే లింగపరంగా మహిళలు చేయాల్సిన పనులు ఇవి, మహిళల బాధ్యతలు ఇవి, పురుషుల పనులు ఇవి, పురుషుల బాధ్యతలు ఇవి అని మనం అంటే బేసికలీ మనం ఒక పురుషాధిక్య సమాజం నుంచి వచ్చాం. పేట్రియార్కీ లేదు ఇప్పుడు అని అన్నా గానీ ఆ భావజాలం మనలోంచి వెళ్లలేదు అని అనిపిస్తుంది. కేవలం అదే ఒక ఆబ్స్టకిల్ లాగా కనబడుతుంది నాకు, అంటే మైండ్ సెట్ మారడానికి.
0: ఒక్కసారి ఆలోచించండి, చిన్న విషయం అండి, పిల్లలు పుట్టినప్పుడు సపోజ్ మన ఎవరైనా ఒక సంవత్సరం బాబు పుట్టినరోజు పిలిచారనుకోండి, మనం ఏం గిఫ్ట్స్ కొంటాం? అమ్మాయికి మనం పుట్టినరోజు పిలిస్తే మనం ఏం గిఫ్ట్స్ కొంటాం? అక్కడి నుంచి మన మైండ్ సెట్ ఆలోచించండి. అమ్మాయిలు అనేసరికి టెడ్డీ బేరు, సాఫ్ట్ టాయ్స్, కిచెన్ సెట్ ఇలాంటివన్నీ వస్తాయి, సాఫ్ట్ సాఫ్ట్ వస్తాయి. మగపిల్లలు అనేసరికి కార్లు, జీపులు, గన్నులు, బ్యాట్, బాల్. అంటే మనం అప్పటి నుంచి ఏం చెప్తున్నాం, అబ్బాయిలు అంత స్ట్రాంగ్, వాళ్ళు బండిలు అప్పటి నుంచి నడపగలరు, వాళ్ళ బండి గురించి అప్పటి నుంచి నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అమ్మాయిలు సాఫ్ట్, అందుకనే వాళ్ళు టెడ్డీ బేర్స్, కిచెన్ సెట్, వంట నేర్చుకోవాలి. సో కిచెన్ సెట్, సాఫ్ట్ టాయ్స్, లేకపోతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెట్. సో ఎలా పోయింది మనలో పెట్రియార్కీ, ఎక్కడ పోయింది చెప్పండి? అండ్ కలర్స్ కూడా మనమే డిఫైన్ చేసేస్తాం. అమ్మాయిలకి అయితే లెమన్ ఎల్లో కలర్, లైట్ పింక్ కలర్, లైట్ కలర్స్ మనం కొంటాం. అబ్బాయికి అయితే డార్క్ రెడ్, డార్క్ బ్లూ కలర్స్. కలర్స్ దగ్గర నుంచి కూడా మనం డిసైడ్ అయిపోయాం, అబ్బాయిలకైతే ఇది, అమ్మాయిలకైతే ఇది అని, చిన్నప్పటి నుంచి కూడా. అరే ఆఖరికి హాస్పిటల్లో ర్యాప్ చేసే టవల్స్ కూడా అమ్మాయిలకైతే పింక్ కలర్ టవల్స్, అబ్బాయిలకైతే బ్లూ కలర్ టవల్. ఇక్కడ నుంచి మనం మారాలి.
1: జెండర్ స్టీరియోటైపింగ్,
0: స్టీరియోటైపింగ్ దిస్ హ్యాస్ టు బి బ్రోకన్ అట్ ఆల్ లెవెల్స్. ఫ్యామిలీయే కాదు, అట్ ఆల్ లెవెల్స్ హౌ సొసైటీ లుక్స్ అట్ యూ.
1: మేడం మరి మీరు గత 23 ఏళ్లుగా కూడా జెండర్ సెన్సిటైజేషన్ చేస్తున్నారు, అంటే రకరకాల మీ వెరైటీ ఆఫ్ వర్క్ చూస్తే మేడం, మీరు గ్రాస్ రూట్ లెవెల్లోనూ వర్క్ చేశారు, పెద్ద పెద్ద ఎంఎన్సీల్లోనూ వర్క్ చేశారు, ప్రభుత్వ కార్యస్థలాల్లో కూడా మీరు పనిచేశారు. మరి ఈ 2 దశాబ్దాల్లో మీరు ఏమైనా మార్పు గమనించారా?
0: నేను 1999లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఎ స్టడీ ఆన్ పంచాయత్, విమెన్ లీడర్స్ ఇన్ పంచాయత్. అప్పుడు స్టడీ చేశాం. స్టడీ చేసినప్పుడు విలేజెస్కి వెళ్ళి సర్పంచులతో, మహిళా సర్పంచులతో మాట్లాడాలి అంటే ఆవిడ వంట చేస్తోంది, ఏదున్నా నాకు చెప్పండి, సరే సంతకాలు ఆవిడ పెడుతుంది, డెసిషన్స్ నేను తీసుకుంటా,
1: పోయి పక్కనే ఫైల్ పెట్టుకుని సంతకం
0: పెట్టుకోండి, ఆవిడ బయటకి రాదు.
1: అది మహిళలకి సంబంధించిన సీట్ కాబట్టి,
0: రిజర్వేషన్ కాబట్టి ఆవిడ పేరు. కానీ పెత్తనం అంతా కూడా మగవాళ్ళది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 99. 2022లో కూడా నేను సేమ్ గ్రామానికి వెళ్ళాను, మార్పు ఏమీ లేదు. ఒక మార్పు ఏంటి వచ్చిందంటే ఆవిడ వచ్చి సీట్లో కూర్చుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా సర్పంచ్తో మాట్లాడాలంటే భర్తతో మాట్లాడతారు, కానీ సర్పంచులతో మాట్లాడరు. అంటే మైండ్ సెట్

0: మనం మాట్లాడాలంటే మీరు ఆలోచించండి, నువ్వు మహిళా సర్పంచ్ ఎవరు? మహిళా సర్పంచ్ తో మాట్లాడాలి కదా. మీ వారు లేరా అండి? ఆవిడ అక్కడ ఉన్నా కూడా అంటే ఆయన డెసిషన్స్ తీసుకుంటాడనమాట. సో ఈ 20 ఏళ్లలో నేను చూసిన మార్పు ఏంటంటే, మహిళలు బయటకు వస్తున్నారు, వాళ్ళు పంచాయతీలో కూర్చుంటున్నారు, వాళ్ళు మీటింగ్స్ లో అటెండ్ అవుతున్నారు. ఇది మార్పు. కానీ ఇంకా స్టిల్ డెసిషన్ మేకింగ్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మెన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రామ స్థాయిలో, పంచాయత్ స్థాయిలో ఉన్న లీడర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది వాళ్ళ పరిస్థితి. మిగతా మహిళల్లో చైతన్యం లేదా? నా కెరియర్ లో 19,000 మంది సెక్స్ వర్క్ లో ఉన్న మహిళలతో వర్క్ చేసి వాళ్ల చేత వ్యాపారాలు స్టార్ట్ చేయించాను. నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే 88% రిటైన్ అయ్యారు వాళ్ళు.
1: వ్యాపారాలు చేస్తూ
0: 12% ఇలాగో డ్రాప్ అవుట్ ఉంటారు. అంటే ఆ మహిళలు కూడా, వాళ్లల్లో ఉన్న చైతన్యం చూడండి, వాళ్లల్లో ఉన్న లీడర్షిప్ క్వాలిటీ చూడండి, వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, ఇంకో 2-3 ముగ్గురికి వాళ్ళు ఉపాధులు కూడా కల్పిస్తున్నారు.
1: అంటే మేడం, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ 80% మంది కూడా వాళ్ళు బై చాయిస్ సెక్స్ వర్క్ లోకి వెళ్ళుండరు.
0: ఎస్,
1: బై ఛాన్స్ వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళకి అవకాశం కలిగినప్పుడు బయటకు వచ్చి దే ఎమర్జ్డ్ అవుట్ యాజ్ లీడర్స్.
0: అబ్సల్యూట్లీ.
1: వాళ్ళ నాయకత్వ పాత్ర పోషించారు.
0: లీడర్షిప్ క్వాలిటీ అనేది బై బర్త్ ఉమెన్ కుంది. అందుకనే ఒక 5 సంవత్సరాల పిల్లకు గానీ 6 సంవత్సరాల పిల్లకు గానీ ఒక తల్లి తమ్ముడిని చూసుకో అని వదిలేసి వెళ్ళగలుగుతుంది పనికి. ఎందుకు? అమ్మాయి చూసుకోగలదు అని. ఒక 10 సంవత్సరాల అబ్బాయికి 5 ఏళ్ల అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళదు. ఎందుకంటే వాడంత బాధ్యతగా చూసుకోవడం అనే నమ్మకం. అంటే ఆ బాధ్యత, ఆ లీడర్షిప్ క్వాలిటీ, ఒక రకమైన ఏదైనా పనిని సమర్థవంతంగా చేయటం అనేది స్త్రీలకి చిన్నప్పటి నుంచి వచ్చింది. అది బహుశా అది కూడా వన్ ఆఫ్ ద జెండర్ స్టీరియోటైప్ అయి ఉండొచ్చు, బట్ పాజిటివ్ వేలో మనం తీసుకుంటే. సో దాన్ని గనక ప్రాపర్ గా నర్చర్ చేసి, దాన్ని కనుక కరెక్ట్ వేలో మనం కనుక తీసుకెళ్ళగలిగితే, మహిళా సాధికారత అనేది మనం మాట్లాడుకోకలేదు, మన కళ్ళు ముందు కనిపిస్తుంది,
1: ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మేడం, మనము అంటే దేనికైనా బేసిస్ ఎడ్యుకేషన్. రేపొద్దున వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి అంటే ఎడ్యుకేషన్ ప్లేస్ అ మేజర్ రోల్. మరి ఎంతమంది మహిళలు ప్రైమరీ నుంచి హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు?
0: హై స్కూల్ వరకు వచ్చేసరికి మనకి 78% అమ్మాయిలు హై స్కూల్ వరకు వెళ్తున్నారు. కానీ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోకి వచ్చేసరికి less than 50%, 49% ఉన్నారు ఇంకా మనకి. అమ్మాయి చదువు పెళ్లికి, పెళ్లి కోసమే. ఇంకా ఈ
1: మినిమం క్వాలిఫికేషన్
0: డిగ్రీ ఉంటే పెళ్లి చేసేయచ్చు. అంటే పిల్లలకి ABCDలు ఎక్కాలు చెప్పుకునే అంత చదువు ఉంటే చాలు అని నమ్ముకునే సమాజంలోనే మనం ఇంకా ఉంటున్నాం. మనం టౌన్స్లో, సిటీస్లో కూడా మనం చూసుకుంటే ఇక్కడ కూడా 25% ఆఫ్ పాపులేషన్ స్టిల్ ఫీల్ దాట్ 10th అయిపోతే పిల్లకి పెళ్లి చేసేయచ్చు. ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తే దానికంటే ఎక్కువ చదువు ఉన్నవాడిని తీసుకుని రావాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తే దానికంటే ఎక్కువ చదువు ఉన్నవాడిని తీసుకుని రావాలి. ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తే ఇంకా ప్రొఫెషనల్ కోర్సెస్, అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ అబ్బాయిని తీసుకుని రావాలంటే అంత కట్నం ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. సో అందుకనే చాలా మంది ఫ్యామిలీస్ స్పెషల్లీ,
1: ఎందుకంటే అబ్బాయి కంటే అమ్మాయి ఓవర్ క్వాలిఫైడ్ అయి ఉండొద్దు అనేది ఒక పెద్ద నార్మ్.
0: అమ్మో, ఇంకేమైనా ఉందా ఇంత? అంటే అబ్బాయి ఒప్పుకోడు పెళ్లి చేసుకోవడం.
1: అంటే రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత కూడా ఆ అమ్మాయి లీడర్షిప్ రోల్ లోకి వెళ్లకుండా ఉండడానికి ఇది కూడా ఒక ఆబ్లిగేషన్.
0: మెయిన్ రీజన్ ఇదే అవుతుంది. చాలా కొద్ది ఫ్యామిలీస్ లో మాత్రమే మగవాళ్ళు ఆడవాళ్ల సక్సెస్ ని వాళ్ళ సక్సెస్ గా భావించగలుగుతారు. లేకపోతే ఆడవాళ్ల సక్సెస్ ఇస్ నాట్ టాలరేటెడ్ బై మ్యాన్. ఎందుకంటే ఆడవాళ్లు పనిచేయచ్చు, ఆడవాళ్లు ఉద్యోగం చేస్తే తప్పులేదు, కానీ ఆడవాళ్లు బాసులుగా ఉంటే ప్రాబ్లం. ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు వర్క్ అండర్ ఎ ఉమెన్ బాస్. చాలా స్టడీస్ హావ్ షోన్ ఇట్. మెనీ పీపుల్ హ్యావ్ అవుట్ రైట్లీ సెడ్ దట్ దే ఆర్ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ మెన్ యాజ్ బాస్ దాన్ అ ఉమెన్ యాజ్ బాస్. డెసిషన్ మేకింగ్ అనేది మగవాళ్ళు మాత్రమే చేసుకోగలరు.
1: అంటే ఒళ్ళొంచి చేయి తిప్పి పని చేయించడం ఎవరికి నచ్చదు మేడం.
0: అది
1: బేసికలీ అంటే ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎలా అయితే ఒళ్ళొంచి చేయి తిప్పి చదివిస్తారో, వాళ్ళు లీడ్ చేస్తున్న ఆర్గనైజేషన్ లో కూడా ఫర్ మాక్సిమం ప్రొడక్టివిటీ వాళ్ళు చేసేది అదే కాబట్టి
0: ఫాలో ద సేమ్ ఫార్ములా. సో ఎందుకంటే వాళ్ళకి దే టాస్క్ ఓరియంటెడ్. ఇప్పుడు ఆడవాళ్ళు ఆర్ మల్టీ టాస్కర్స్. మనం ఇంట్లో తాలింపు వేస్తూ, పిల్లలు హోంవర్క్ చూసుకుంటూ, భర్తకు ఆఫీసుకు కావాల్సిన

0: ప్రిపేర్ చేస్తూ అన్ని పనులు ఒకసారి చేయగలం. అదే గనక భర్త వంటగదిలో ఉండి మనం ఒక ప్రశ్న వేసినా ఆ తాలింపు మాడిపోతుంది. ది కాంట్ థింక్ బట్ వీఆర్ మల్టీ టాస్కర్స్. ఎవ్రీ ఉమెన్ పొద్దున్న మీరు చూస్తే పొద్దున్న 6 to 8 ఎవ్రీ ఉమెన్ విల్ బి మల్టీ టాస్కింగ్. వంట చేస్తూ ఉంటుంది, బాక్స్ చదువుతూ ఉంటుంది, పిల్లలకి బట్టలు తీసిస్తుంటుంది, భర్తకి బట్టలు తీసిస్తూ ఉంటుంది, పనమ్మాయి వచ్చిన నెల చూస్తుంది, పాలు వచ్చేలేవో చూసుకుంటుంది, ఇవన్నీ చేయగలదు ఒక ఒక స్త్రీ. మరి ఇంత మల్టీ టాస్కింగ్ చేయగలిగిన స్త్రీలో ఎంత లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది, కానీ అది మనం ఎందుకు గుర్తించట్లేదు.
1: అంతేకాకుండా మేడం, మీరు ఇందాక అన్నారు అన్ని రంగాల్లో మహిళలు రాణించలేకపోతున్నారు అని, కొన్ని రంగాల్లో మగవాళ్ళు అయితేనే చేయగలరు అని గీతలు గీశారు. కానీ ఇప్పుడు అంటే కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్తే సుధామూర్తి గారిని కూడా నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తావు అని అన్నారు. కాలేజీకి వెళ్లి ఇంజనీర్ అయ్యి పెళ్లి చేసుకుని తన భర్తకి కేవలం జీవన సహచరిలా కాకుండా వృత్తిలో కూడా సహచరిలాగా చేసి ఒక సక్సెస్ఫుల్ బ్రాండ్ ని క్రియేట్ చేశారు ఆవిడ. అది సుధామూర్తి గారికే తగింది, ఎందుకంటే ఆవిడ నారాయణమూర్తి గారి భార్య కాబట్టి. అలాంటి లగ్జరీ ఎంతమంది మహిళలు మిస్ అవుతున్నారు మేడం?
0: అది సి అక్కడ మనం ఒకటి గమనించాలి, సుధామూర్తి గారు వాజ్ ఎర్నింగ్ మోర్ దెన్ నారాయణమూర్తి గారు.
1: అవును,
0: బట్ దెన్ షీ ఇన్వెస్టెడ్ ఇన్ నారాయణమూర్తి గారు బిజినెస్. దట్ ఈస్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. సో అక్కడ నారాయణమూర్తి గారు హీ టుక్ హిస్ వైఫ్ యాజ్ అ ఈక్వల్ పార్ట్నర్. ఒక వైఫ్ అని సెకండరీ స్టేటస్ ఇవ్వలేదు ఆయన. సో వాళ్ళిద్దరూ కూడా ఈక్వల్ పార్ట్నర్స్ గా వ్యవహరించగలిగారు కాబట్టి సుధామూర్తి గారు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఎన్ని చోట్ల మనం వీ లుక్ అట్ ఉమెన్ యాజ్ అ ఈక్వల్ పార్ట్నర్, ఎంత ఎన్ని చోట్ల అది సాధ్యపడుతుంది మనం చూసుకోవడానికి, మన ఫ్యామిలీలో కానీ ప్రొఫెషనల్లో కానీ ఎక్కడా కూడా ఉమెన్ని. ఇప్పుడు ఉమెన్ గనక మగవాళ్లతో పాటు భుజంతో భుజం రాసుకుని వెళ్తుంది అంటే మగ రాయుడుగా పిలుస్తారు కానీ అది సాధికారతగా గుర్తించట్లేదు. అక్కడి నుంచి మనకి సమస్యలు అన్ని వస్తున్నాయి. ఆడవాళ్ళు కొంచెం బోల్డ్గా ఉండి ఏదైనా నిర్ణయాలు తీసుకుని ఏదైనా కొంచెం ముందుకెళ్దాం అనుకున్నా కూడా షీ గెట్స్ బ్రాండెడ్ యాజ్ మగ రైడ్.
1: మీరు అన్నట్టుగా బడ్ ఒక మొగ్గ స్థాయి నుంచి
0: చిన్నప్పటి
1: ఆడపిల్లల్ని మగపిల్లల్ని చూసే పద్ధతిలో పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్త నుంచి కూడా దాని ఇంపాక్ట్ ఉంటది అని అంటారు.
0: అబ్సల్యూట్లీ
1: మేడం, మనం కార్యక్రమంలో చివరి భాగానికి వచ్చాం కాబట్టి ఒక విషయం నాకు మళ్లీ గుర్తు చేయాలనిపిస్తుంది. మహిళల్లో నాయకత్వ పాత్రల గురించి మాట్లాడినప్పుడు మహిళలు ఒక స్కూల్ ప్రిన్సిపల్ గానో స్కూల్ టీచర్ గానో సూట్ అవుతారు అనుకుంటాం, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా సూట్ అవుతారు అని అనుకుంటాం, కానీ ఒక పైలట్ అవుతారు అని అనుకోము, ఒక టెక్నాలజీ ఆఫీసర్. ఎంతమంది సీఈఓలు ఉన్నారు, ఎంతమంది సిటీఓలు ఉన్నారు అని చూస్తే సీఈఓలు ఎక్కువ ఉంటారు, సిటీఓలు అసలు
0: ఉండరు.
1: టెక్నాలజీ మహిళలది కాదు అనుకుంటారు, బట్ వై షుడ్ ఇట్ నాట్ బి అ ఉమెన్స్ ఫోర్టే? సో ఇది కూడా మనస్తత్వంతో సంబంధించిన విషయం కాబట్టి, థింకింగ్ ఐడియాలజీతో సంబంధించిన విషయం కాబట్టి చివరిగా మా శ్రోతలకి మీరిచ్చే సందేశం ఏంటి మేడం?
0: అమ్మాయిల్ని గానీ అబ్బాయిల్ని గానీ ఇన్వెస్ట్ ఇన్ దేర్ లైఫ్ ఫర్ దేర్ కెరియర్ అండ్ ఫర్ దేర్ ఎడ్యుకేషన్. అమ్మాయిలకి కట్నం కోసం డబ్బులు దాచకండి, ఇండిపెండెంట్ గా వాళ్ళు తయారవడానికి ఎంత ఖర్చు పెడతారో ఖర్చు పెట్టండి. అలాంటప్పుడే మనం వీ కెన్ మేక్ ఏ బెటర్ సొసైటీ. సో ఉమెన్స్ వర్క్ అనే కాన్సెప్ట్ నుండి బయటకు వచ్చి ఫ్యామిలీ వర్క్, ఫ్యామిలీలో నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురు పనిచేసుకుంటేనే ఇంట్లో పనులు అవుతాయి అని మనం నమ్మి ఆ దిశగా మనం ప్రయాణించినప్పుడు మాత్రమే మనం మహిళా సాధికారత వైపు వెళ్ళగలము, మహిళల్ని మనం అన్ని రంగాల్లో కూడా చూడగలం.
1: పెంపకంలోనూ అలాగే చూడాలి, ఎదుగుదలలోనూ అలాగే చూడాలి, అలాగే వాళ్ళ వృత్తిలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మరోసారి మనం మళ్ళీ ఇదే వేదిక మీద కలుసుకొని మాట్లాడుకుందాం మేడం. థ్యాంక్స్ అలాట్.
0: థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు నాయకత్వ పాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు డాక్టర్ పిఎస్వి విజయభవాని గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేశారు కానేటి నిహారగారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: G7 शिखर सम्मेलन में भाग लेंगे। प्रधानमंत्री मोदी ने ब्रातिस्लावा में वाराणसी केंद्रित प्रदर्शनी की सराहना की। संबंधों को मजबूत करने में कला और संस्कृति की भूमिका पर दिया बल। नीट यूजी पुनर्परीक्षा से पहले सरकार ने सोशल मीडिया प्लेटफॉर्म टेलीग्राम पर 22 जून तक प्रतिबंध लगाया। सर्वोच्च न्यायालय ने पहचान प्रमाण पत्र के रूप में केवल आधार कार्ड के उपयोग की याचिका पर केंद्र और राज्यों से जवाब मांगा। और भारत ने महिला FIH नेशंस कप हॉकी टूर्नामेंट में जापान को हराकर सेमीफाइनल में प्रवेश किया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी हैदराबाद केंद्रम। కస్తూరి కన్నడ కార్యక్రమం వినబోయే ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇంతవరకు కస్తూరి కన్నడ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి.
2: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
3: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
2: అంతా మంచిగున్నాను రా.
3: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
3: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
2: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవరా? అగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
3: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
2: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
4: ఆయనకేం చెప్పగలుగుతానా?
2: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
3: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
4: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలుక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
3: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
5: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
3: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
5: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
4: ఏందయ్యా ఎడిపోతున్నావు?
3: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే

0: సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
1: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
3: ఆకాశవాణి నిలయంలో సమయం సరిగ్గా 3 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీ, పీఎంపీ లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆర్ఎంపీ, పీఎంపీలతో కేంద్ర మంత్రి చాయ్పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావాన్ని పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ నెల 21న నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22 వరకు ఆంక్షలు విధించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్ను కూడా ఈ నెల 30 వరకు నిలిపివేయాలని టెలిగ్రామ్ను ఆదేశించారు. 2026 నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ రవాణా నౌక హార్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ఈ మార్గాన్ని దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇది. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లోని దహేజ్కు చేరుకుంటుందని నౌకాయానం జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. కాంట్రాక్టర్లతో ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరుపుతున్నారు. పెండింగ్ బిల్లుల కోసం ఎల్లుండి చెలో హైదరాబాద్ కాంట్రాక్టర్లు అని పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం సూచనలతో మంత్రి కోమటిరెడ్డి వారితో చర్చలు ప్రారంభించారు. ఈ నెల 18న తలపెట్టిన ఆందోళన విరమించుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలపై విద్యాశాఖ కమిషనరేట్ ఎదుట ఏబీవీపీ భారీ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, అలాగే నిబంధనలకు విరుద్దంగా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 50 సెకండ్లు. ఈ పూట ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. బోనస్ ఇచ్చే 7 రకాల సన్నవడ్ల విత్తనాలను సబ్సిడీపై రైతు వేదికల్లో అందుబాటులో ఉంచాలని, వాటిని పండించే రైతుల వివరాలు సేకరించాలని ఆదేశించారు. ధాన్యం దిగుబడిపై అవగాహన పెంచుకుంటూ దమ్మపేట పైలట్ ప్రాజెక్టును మరింతగా వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖకు సూచించారు.

కాంట్రాక్టర్లు ఈ నెల 18న తలపెట్టిన చలో హైదరాబాద్ ఆందోళనను విరమించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లులను 3 నెలల్లో చెల్లిస్తామని తెలిపారు. జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ నెల 21న నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22 వరకు ఆంక్షలు విధించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్ను కూడా ఈ నెల 30 వరకు నిలిపివేయాలని టెలిగ్రామ్ను ఆదేశించింది. భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ రవాణా నౌక హార్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత ఈ మార్గాన్ని దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇది. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లోని దహేజ్కు చేరుకుంటుందని నౌకాయానం జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. చిన్న గ్రామాల్లో దగ్గు సిరప్ల అమ్మకాలకు ఉన్న మినహాయింపును రద్దు చేస్తూ డ్రగ్స్ రూల్స్ 1945కు కేంద్ర ప్రభుత్వం సవరణ చేసింది. షెడ్యూల్ కేలోని క్లాస్ ఆఫ్ డ్రగ్స్ పరిధి నుంచి సిరప్ అనే పదాన్ని తొలగిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనివల్ల దగ్గు సిరప్లకు ఈ మినహాయింపు వర్తించదు. రాష్ట్రంలో రేపు ఎల్లుండి అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి తదితర జిల్లాల్లో వడగాల్పులు వీయవచ్చని పేర్కొంది. అలాగే పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:03. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో చిందు యక్షగానం శశరేఖ పరిణయం 3వ భాగం శ్రీ గడ్డం శంకరయ్య వారి బృందం వినిపిస్తారు.

0: గడ్డం శంకరయ్య బృందము చేత శశిరేఖ పరిణయము మూడో భాగము. అమ్మా చలి రత్నమా.
1: అమ్మా ఎవరమ్మా?
0: మా పేరు మా ఉన్న వాస్తవం చెప్తున్నటువంటి దానను
1: అమ్మా.

0: చెలి రత్నమా. మరి మా యొక్క పట్టణము, మా యొక్క వాస్తవం చెప్తున్నటువంటి వారము. మా పట్టణము అయిన ఢిల్లీ అస్త్రాపురి పట్టణము. ఆ ఢిల్లీ అస్త్రాపురి పట్టణము పరిపాలించేటువంటి ఒక మహాత్ముడైన మా మామయ్య అయిన పాండు మహారాజు, మరి మా అత్తాదేవి అయిన కుంతిదేవి, వారి గర్భవాసములు పుట్టినటువంటి వారు ఐదుగురు పంచ పాండవులు. పెద్దవాడైన ధర్మరాజు, రెండో వాడైన భీముడు, మధ్యముడైన అర్జునుడు, నా మరదులైన నకల సహదేవులు. ఆ మధ్యముడైన అర్జునుడి యొక్క యులాలను సుభద్రాదేవిని, మా యొక్క తల్లి తండ్రి వసుదేవుడు దేవకి, మా అన్నయ్యలు మరి బలరామ చక్రవర్తి, మరి కృష్ణుడు సాత్యకి, మా వదిన రేవతి, మరి నేను వారితో బుట్టు చెల్లైనటువంటి దానను. నా పేరు సుభద్రాదేవిని. మరి ఈ రోజున శుభ సమయం చూస్తుంటే చాలా బాగానే ఉన్నావి. మరి నా కుమారుడు పెరిగి పెద్దవాడైపోయినటువంటి వాడు, వీర అభిమానుడు. మరి ఈ రోజున మా అన్నయ్య వద్దకు వెళ్ళి మరి క్షతి ముహూర్తం చూసుకొని, జాతక సుముహూర్తం చూసుకొని, నా కోడలు అక్కడ పెరిగి పెద్దదైనది, నా కొడుకు పెరిగి పెద్దవాడైపోయినటువంటి వాడు, అక్కడ నా కోడలు వయోవంతురాలు అయిపోయినది, నా కొడుకు ఇక్కడ విద్యావంతులైపోయినటువంటి వాడు, మరి ఇప్పుడు తొందరలోన వెళ్ళి నేను అక్కడ మా అన్నయ్యను విచారించిందే కర్తవ్యము.
1: నారాయణం నారాయణం నారాయణం. ఏమి ఇప్పుడు ఆ బలరామునికి అక్కడ సుభద్రాదేవికి ఇవ్వకు నీ బిడ్డను అని చెప్పి వచ్చానే, కానీ మరి ఇక్కడ సుభద్రాదేవికి కూడా చెప్పవలను. మరి అక్కడ అన్నదమ్ములకు కలహం మెండు, ఇక్కడ నా కడుపు నిండు. కాబట్టి ఇప్పుడు సుభద్ర ఎక్కడో ప్రయాణమై ఉన్నట్టున్నది. అక్కడికి వెళ్ళి ఆ సుభద్రకు అన్నగారు ముచ్చట చెప్పేదను. నారాయణం నారాయణం. సుభద్రాదేవి
0: త్రిలోక సంచారి
1: చల్లగా వర్తి
0: నారద నమస్కారము.
1: చల్లగా వర్తి
0: స్వామి. ఎవరో ఎక్కడి నుంచి రాకడ స్వామి? మంచి సమయానికి వచ్చావు. అయినా ఏ సమయమందున మంచి క్షతి ముహూర్తము చూసుకొని, మరి ఈ రోజున ద్వారకా నగరములోన మా అన్నయ్య కుమార్తె అయిన బాలశిశి రేఖ పెరిగి పెద్దదైపోయినటువంటిది, మరి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి నేను క్షతి ముహూర్తం చూసుకొని అక్కడ పెళ్లి ముహూర్తం పెట్టుకొని వస్తాను. మరి మీరు రండి స్వామి, ఆ జాతక సుముహూర్తం చూడండి.
1: నారాయణం నారాయణం. ఏమి సుభద్ర, నువ్వు ఇంకా కలల్నే ఉన్నట్టున్నావు. నేను మీ అన్న దగ్గరికి, బలరాము దగ్గరికి వెళ్ళాను, కానీ మీ బలరాముడు నీ కోడలైన శశిరేఖను నీకివ్వక ఆ దుర్యోధన చక్రవర్తి అయిన అతని కుమారుడు లక్ష్మణమూర్తి ఇవ్వ నిశ్చయించాడు తల్లి.
0: ఆ దుర్యోధనాథులైనటువంటి యొక్క ఆ దుర్యోధనాథుడు కుమారుడైన లక్ష్మణమూర్తికి ఇచ్చినని మాట ప్రతిక చేసి ఒప్పుకున్నటువంటి వాడు.
1: అవును, ఇది ఎక్కడి నీ కోడలు, ఎక్కడి మీ అన్న సుభద్ర?
0: అయ్యో
1: నారాయణ.

0: నీ మాట నిజమా అబద్ధమా? నువ్వు చెప్పినటువంటి మాటలు చూస్తుంటే నా మదికి ఎంతో బాధకరమొస్తున్నటువంటిది. ఇప్పుడే మా అన్నయ్య అటువంటి వాడు కాదు. నువ్వు త్రిలోక సంచారి నీవి ఏదో చెప్తున్నటువంటి వాడవు. మా అన్నయ్య అటువంటి వాడు కాదు కాదు కాదు.
1: నారాయణం నారాయణం, ఏమిటి సుభద్ర, ఇంకా కలలోనే ఉన్నావు. బలరాముడు అలాంటి వాడు కాదు అంటున్నావా? ఓ అమ్మా.

0: నారాయణం.
1: సుభద్ర, నేను ఎంతగానో చెప్పాను, నేనెంతో బోధించాను, అయినా మీ అన్న బలరాముడు నీ మాట వింటలేడమ్మా.

0: ఇప్పుడే వెళ్ళి ఆలస్యం చేసి నా కూలితో సమానం అనపడుతున్నటువంటిది, ఇప్పుడే వెళ్ళి ద్వారకా నగరం వెళ్ళి మా అన్నయ్యతోటి బ్రతిమలాడుకొని నా కోడలు నాకు కావాలి అన్నయ్య అని చెప్పి వేడుకుంటాను నారదా. ఇక నువ్వు మంచి సమయానికి వాడవు. నమస్కారం నారదా, ఇక నువ్వు వెళ్ళి రాండు.
1: క్షేమంగా వెళ్ళి లాభంగా రాండు.
0: ఆహా, అదిగో మా అన్నయ్య ద్వారకా నగరంలో కూర్చొని పచ్చని పందిళ్ళు ముత్యాల ముగ్గుళ్ళు అదే కాక మేల తాళముతోటి మ్రోగుతున్నటువంటిది అదిగో చూసావా అన్నయ్య. బలభద్ర, ఓ బలభద్ర, బలభద్ర
2: సైన్యములారా.
1: స్వామి,
2: పచ్చని పందిళ్ళు ముత్యాల ముగ్గులు గాదు స్తంభములు నిలువుటద్దములు భేరి మృదంగము వాయిద్యము ధనుసట్లు నబిరలు జడ్జైలతోటి నా బిడ్డకు ఈ రోజున ఘనంగా పెళ్లి చేస్తాంరా.
1: స్వామి, ఆకాశం అంత పందిరేసి భూదేవత అంత పీటలు వరిచి ఘనంగా వైభవంగా చెయ్యాన్ని చేయించారా. సంతోషం స్వామి.
2: అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాము నా బిడ్డకు.
0: అన్నయ్యా, అన్నయ్యా, ఓ

0: అన్నయ్యా, ఏంటి అన్నయ్యా ఆనాడిచ్చినటువంటి మాట? ఆశా నిరాశ పాలు చేసేదివా అన్నయ్యా? ఇది మీకు తగదు అన్నయ్యా? ఏంటి మాట అన్నయ్యా? ఈ పచ్చని పంది లేంది, ముత్యాల ముగ్గు లేంది, ఈ గజస్తంభము లేంది అన్నయ్యా? నా మాట వినలేవా? నీ చిన్ని కన్యను బాలశశిరేఖను నా కుమారునికిచ్చి పెళ్లి చేయలేవా అన్నయ్యా?
1: ఎవరి నీవు అన్నా, ఎవరి చెల్లెవు.

0: ఏమటివన్నయ్యా?
1: సుభద్ర, నా బిడ్డను నీకివ్వా నిశ్చయించాననుకుంటున్నావా? లేదు, నా బిడ్డను నీకిచ్చి లగ్నం చెయ్యను
0: అన్నయ్యా. బలా.

0: మా పాలి వాళ్ళ చేత, ఆ కౌరవుల చేత, ఆ కౌరవుల దుర్యోధనాథుడైన లక్షణ బాణికిచ్చి పెళ్లి చేస్తావా అన్నయ్యా? ఇది నీకు తగునా? ఈ చిన్నప్పుడే కడప కడిగి 5 బొట్లు పెట్టి కొంగు ఒడ్డుకున్నందుకు నాకు అన్నం పెట్టినటువంటి దాత అన్నయ్యా, ఈ మాట నీకు తగదు అన్నయ్యా? నా మాట
1: నా బిడ్డను నీ కొడుకు ఇవ్వాలన్నా.
0: అవును,
1: తిందామంటే తిండి లేదు, కడదామంటే వస్త్రము లేదు, ఏల్దామంటే రాజ్యం లేదు. నా బిడ్డ కావాల్సి వచ్చిందా నీ కొడుకు? ఏయ్,

0: సుభద్ర, నేను ఎంత చెప్పినా నాతో వాదు పెట్టుకోవడానికే వచ్చావు, కానీ నా బిడ్డను నీ కొడుకిచ్చి లగ్నము చెయ్యను, ఇది కాదు కాబోదు.
1: అన్నయ్య తోదాబోటి.

0: అనుకున్నామన్నయ్యా.
1: ఆహా సుభద్ర, నా తోడ పుట్టితేనేమి, నా కూడ వెరితేనేమి, అయినా నా బిడ్డను నీ కొడుకు ఇవ్వడం కల్ల, ఇది జరగని పని, వెళ్ళిపో. అడవిలో పండ్లు ఫలాలు ఆకులు తినుకుంటూ అడవిలో
0: అపత్కాల బాంధవ హపని రక్షక హపని వారణ స్వామి, నీవు తప్ప మాకు వేరుండి ఏం లేదు. అయినా నిన్నటి దివసమందున మా చిన్న అన్నయ్య, నీవు బాధపడుకుము చెల్లెలా సుభద్రాదేవి, నీ కుమారునికి ఆ బాలశిశ్రేఖనిచ్చి పెళ్లి చేసడం నిశ్చయమే, కానీ ఇప్పుడే ఈ పుష్పక విమానం ఎక్కి పతులున్న చోట వెళ్ళుమని చెప్పినటువంటి వాడు మా అన్నయ్య. అయినా నా కుమారుడు వచ్చినాక నా ఈ రథం పైన ఎక్కి నా కుమారుడు నేను వెళ్ళిందే కర్తవ్యము.
2: ఓరే హంబో, ఓరే హంబో, ఎవడమున్న ఏమి ఎవడమున్న.

0: ఓరి హంబో, ఓరి జంబో, నా పేరు వీర ఘటోత్క జుండను. జాహే వీర ఘటోత్క జురిగి, జాహే వీర ఘటోత్క జురిగి. మా తండ్రి భీమసేనుడు, మా తల్లి హిడింబి, నా పేరు ఘటోత్క జుండను. నేను ఉండేది సాలివస్త్రి వనములో. ఎవడురా రథము వేసుకుని వస్త్రుడు వాడు?
1: అయ్యా మా కుమారా, అదిగో ఆ దిశలో.

0: ఏలా బేలుతున్నవురా నీవు.
1: ఎంత వాడవురా బలబలతోడా అని గర్వకు నాయతుడ నీవు. ఎంత వాడవురా
0: ఇదిగో నీ పైకి శరమేత్ర
1: నా కుమారుడు పడిపోయినటువంటి వాడు వీరెవరో కదా, ఇదిగో నా బాధాసనము చేత ఈ సుభద్రాదేవిని ఆ పాండవుని యొక్క పత్ని ఆ అర్జుని యొక్క ఇల్లాలని అవుతుంది కాక, నా బాధాసనము వీని ఎదలో వేసిందే కర్తవ్యము.
0: అమ్మా శరణ మాత, శరణ మాత,
1: శరణన్న వారిని మరవక రక్షించవలనే మా పెద్ద బావయ్య పలికినటువంటి వాడు ధర్మరాజు. అయినా నానా నీవెవరు కావచ్చు?
0: మా పాండవులను జ్ఞాపకార్థము చేస్తున్నావు, నీవు ఎవరి పత్ని, ఇక్కడికి ఎందుకు ఎలా వచ్చావు?
1: నా భర్తారుడైన అర్జున మహారాజు, అయినా మా మామయ్య పాండు మహారాజు, మా అత్తయ్య కుంతిదేవి. మరి నీవెవరయ్యా? నా పడిపోయినటువంటి వారు నా కుమారుడు, వీరు అభిమానుడు.
0: నా పేరు ఘటోత్కచుండను అమ్మా.
1: ఆహా,
0: భీముని పుత్రుడు ఘటోత్కచుండనమ్మా.
1: నానా కుమారా, ఎప్పుడు వచ్చావు నానా? నీ కుమారుడు
0: లేవాలంటే
1: అయినా నేను ఎందుకు వేస్తున్నానంటే, మీ యొక్క మేనమామైన బలభద్రుడు బాలశిశులకి ఇవ్వనని ఆ దుర్యోధనాదుల చక్రవర్తులైన ఆ లక్ష్మణపాలకి ఇస్తానని ప్రతిగ పోయినటువంటి వాడు. అందుగురించే ఇప్పుడే నువ్వు తక్షణం వెళ్ళి,
0: ఇప్పుడే ద్వారకా నగరము వెళ్ళి ఆ శశిరేఖను తీసుకువచ్చి అభిమానుడికి నేను పెళ్లి చేస్తానమ్మా.
1: సరే నానా వెళ్ళము.
0: ఆ విధముగా నేను వెళ్ళాను, ఇదిగో శశిరేఖను తీసుకుని వచ్చేసానమ్మా.
1: బాబా గారు, నీవు ఎప్పుడు వచ్చావు బాబా? నన్ను ఒంటరిగా ఆనాడు అడవిలో నన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయినట్టు.

శశిరేఖాదేవి, ఆ శశిరేఖను తీసుకుని వచ్చేస్తారు కదా, అభిమానుడికి శశిరేఖాదేవికి వివాహ మహోత్సవం చేస్తాము. తదేవ

0: మనము ఈనాడు వివాహ మహోత్సవం చేసుకున్నాము కాని నేటికి మనకెంతో సంతోషమైనటువంటిది. అయినా మరి మా నాన్న బలరామరు మరి వారికి చెప్పకుండా నన్ను తీసుకువచ్చినావు బాబా, ఇది మీకు ధర్మత కాదు. మా నాన్నగారు ఏమంటుడో ఏమో.
1: ఇప్పుడు గంధర్వ వివాహము చేశారు, మా నాన్న వచ్చాక స్వయంగా అప్పుడు లగ్నం చేస్తాము.
0: అదియా, ఎప్పుడైతే మా మామయ్యలైన అర్జునుడు వారు అడవి ప్రాంతం చేరినటువంటి వారు కాబట్టి వారు వచ్చినాక నిజమైన లగ్నం చేసుకుని మనము ఢిల్లీ అస్త్రాపురి పట్టణం చేరుకోవాలని మన కోరిక నా స్వామి.
1: అవును.
0: ఆయన బావగారు ఇప్పుడు ఎప్పుడైతే ఈ మాట పలికావో అత్తమ్మ సుభద్రాదేవి. ఆహా కోడలా వచ్చావా? అత్తమ్మ వచ్చాను. ఆ నానా గటధ్వజ, మీ మా యారాలు హిడంబి ఎక్కడ పోయాది? ఆ హమ్మరో హమ్మ, ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉన్నాను. ఆ అయ్యో కుమార, మా యారాలు గిట్టున్నది, ఆ అమ్మ గట్టి ఉంటది తల్లి, మీరు దరి చేర్చుకొని ఒక్క దగ్గరికి జమకూడండి, మనం ఇక్కడ ఒక కుటుంబం లెక్క అయిపోయినట్టు.
1: హిడింబాదేవి ఎట్లుందంటే నరమాంసము తినడం వలన చేత ఆమె రాక్షసి.
0: అవును.
1: అందు కాబట్టి భీకర స్వరూపంతో ఉన్నటువంటిది ఇడింబి. ఆమె గర్భములో నేను జన్మించాను, నా పేరు ఘటోత్కచుండను, మా తండ్రి భీమసేనుడు. ఇదిగో శశిరేఖకు అభిమానుడికి పెళ్లి చేశాము.
0: చేశామా?

చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా వినండి నాని చిత్రం నుండి ఉన్ని కృష్ణ సాధనా సర్గం పాడిన పాట. రచన చంద్రబోస్, సంగీతం ఏఆర్ రెహమాన్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1 4 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా.

0: చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి మహానంది చిత్రం నుండి హరిహరన్ చిత్ర పాడిన పాట, రచన బండారు దానయ్య, కవి సంగీతం కమలాకర్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి కలిసుందాం రా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 5:45 కావస్తుంది. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అంటే ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం. ఈ అంశం గురించి పాలెం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ రామగోపాల్ గారు. 7:45 వికసిత్ భారత్ శీర్షికన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ అందిస్తున్న సేవలు. ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయం. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో డి శ్రీనివాస వెంకట శాస్త్రి గారిచే లలిత గీతాలు. 9:15 స్పాట్ లైట్. 9:30 మనీ టాక్ అండ్ మంతన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 హరికథ ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 11:10 ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఆకాశవాణి జాతీయ వార్తా విభాగం వారు సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 భావన ఈ కార్యక్రమంలో సంగీతం ఈ అంశం గురించి భగి పుర్గేన్ సరదా గారిచి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం వివరాలు. 7:00 జోగులాంబ గద్వాల జిల్లా సమాచార లేఖ అందిస్తారు కె ప్రతాప్. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో ఎడారీకరణ కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఇది మన చట్టం శీర్షికన క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ 2వ భాగం న్యాయవాది సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం. పరిచయకర్త కార్యవర్తి గోపిశెట్టి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సుబ్బారాయ శాస్త్రి గారి రచనలు. నిర్వహణ డాక్టర్ పంతుల రమ గారు. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి వి సుమనా గారిచే భక్తి గీతాలు. వైలిన్ సహకారం పి వెన్నెల, మృదంగ సహకారం పి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్ గారిచే సితార్ వాద్యం, తబలా సహకారం ఎన్ ఉదయ్ కుమార్. 12:10 యువవాణి తెలుగు.

లో 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం, 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాజెక్ట్ కార్యక్రమం, 2:30 నిషిగన్ మరాఠీ కార్యక్రమం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: TLI है ना.
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట్రంలోని రైతు వేదికల ద్వారా రాయితీపై సన్న వరి విత్తనాలను, బోనస్ను రైతులకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పలు అభివృద్ది ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కాంట్రాక్టర్లు తమ నిరసనను విరమించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. 3 నెలల్లోగా వారి బిల్లులను చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాగల కొన్ని రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ సమీక్షా సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ రాయితీలతో రైతు వేదికల వద్ద అందుబాటులో ఉన్న 7 రకాల సన్న వరి వంగడాలకు బోనస్ వర్తింపజేయాలని పేర్కొన్నారు. సన్న వరిని సాగు చేసే రైతుల వివరాలను సేకరించి అధునాతన సాంకేతికతను అనుసంధించాలని అధికారులను కోరారు. ధాన్యం సేకరణ సమన్వయం కోసం అగ్రికల్చరల్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా ఉపయోగించుకోవాలని సూచించారు. అదనపు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో రైతు వేదికల ద్వారా బుక్ చేసుకున్న యూరియాను పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఫర్టిలైజర్ యాప్ను ప్రారంభించాలని కోరారు. రామగుండంలో ఉత్పత్తి అయ్యే

ఎరువులన్నీ తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలోని అభివృద్ది ప్రాజెక్టులను, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో 2వ విడత పనులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు 50-50 నిష్పత్తిలో నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా సాంకేతికత, సాధ్యాసాధ్యాల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గతంలో మెట్రో మొదటి విడత కోసం కేంద్రం 1,250 కోట్ల రూపాయలు అందించడంతో పాటు జాతీయ రహదారుల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించిందన్న విషయాన్ని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక హమాలీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించనున్నట్లు రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. ప్రతిపాదిత బోర్డు ద్వారా కార్మికుల సంక్షేమం, కనీస వేతనాలు, గుర్తింపు కార్డుల జారీ, బీమా సౌకర్యం, సామాజిక భద్రత వంటి కీలక అంశాలపై సమగ్రంగా దృష్టి సారించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టానికి ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా అధికారులను రాష్ట ప్రభుత్వ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. 30 రోజుల్లోపు సమాచారం పొందే హక్కు పౌరులకు ఉందని, గడువు దాటితే సమాచారాన్ని ఉచితంగా అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 18న చేపట్టాలనుకున్న చలో హైదరాబాద్ నిరసనను విరమించుకోవాలని కాంట్రాక్టర్లను రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. పెండింగ్ బిల్లులను 3 నెలల్లోగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా బకాయిలు పేరుకుపోయేలా చేసిందని విమర్శించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం చెల్లింపులు చేస్తోందని అన్నారు. అలాగే 13,500 కోట్లతో త్వరలోనే హ్యామ్ రోడ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. అధికారుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకే ఓటరుకు 2 చోట్ల పేర్లుండడం, మరణించిన వారి వివరాలు, అలాగే వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాలాల పూడికతీత పనులను మరింత వేగవంతం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని జవహర్ కాలనీ, నయీం నగర్ సహా పలు ప్రాంతాలలో ఆమె స్వయంగా క్షేత్రస్థాయి పర్యటన చేసి ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసేందుకు పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని, అవసరమైన చోట్ల నాలాలను మరింత లోతుగా చేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కనపెట్టి కేవలం అవినీతి, అక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర సరుకుల పంపిణీ, గురుకుల విద్యార్థుల భోజనాలు, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో భారీగా అవినీతి జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. డిగ్రీ కళాశాలల్లో దోస్త్ 3వ విడత అడ్మిషన్ల గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ మీనాక్షి తెలిపారు. జూన్ 15 నుంచి 21 వరకు 400 రూపాయల రుసుముతో రిజిస్టేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, వెబ్ ఆప్షన్ల నమోదుకు జూన్ 22 వరకు అవకాశముందని ఆమె పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్లో మౌలిక సదుపాయాలు, కొత్త ప్రాజెక్టులపై పురోగతి

0: పురోగతిని సమీక్షించడానికి ఉన్నత స్థాయి స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమిత అగర్వాల్ హాజరయ్యారు. సేవాదాన్ ఆరోగ్య ఫౌండేషన్ సహకారంతో 1వ గేట్ సమీపంలో రోగుల సహాయకుల కోసం విశ్రమ సదన్ వసతి గృహాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలిపారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేష్ స్పష్టం చేశారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో ఆయుష్ విభాగం అధికారులు సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రి ఆవరణలో ఆయుష్ విభాగం యోగా ట్రైనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో యోగా వాక్ నిర్వహించి యోగా సాధనా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాగల కొన్ని రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతాయని, ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం నాటికి రంగారెడ్డి, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మెరుపులు, ఉరుములు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీ కొండ లక్ష్మణ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సంగారెడ్డి ఫల పరిశోధనా కేంద్రం యంత్రాలను ఉపయోగించి మామిడి తోటల్లో శాస్త్రీయ పద్ధతిలో కొమ్మలను కత్తిరించడంపై ఒక ప్రదర్శన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించి తిరిగి పొందవచ్చని మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎల్కూర్ శాఖ మేనేజర్ మధుమోహన్ రెడ్డి తెలిపారు. తమ బ్యాంకు పరిధిలో రైతులకు ఎప్పటికప్పుడు రుణాలు రెన్యువల్ చేయడం జరుగుతుందని, అలాగే కొత్త రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రంలోని రైతు వేదికల ద్వారా రాయితీపై సన్న వరి విత్తనాలను, బోనస్ను రైతులకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పలు అభివృద్ది ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కాంట్రాక్టర్లు తమ నిరసనను విరమించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తః శ్రూయంతాం. ప్రవాచికా వందనా కశ్యపః. ఆదౌ ముఖ్యా వార్తాః. G7 శిఖర సమ్మేళనం భాగం గ్రహీతుం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ దేశస్య ఏవియన్ నగరం ప్రాప్తవాన్. బ్రాస్తిస్లావాయాం ఆయోజితాయాః వారాణసీ ప్రదర్శిన్యాః ప్రశంసాం కుర్వన్ ప్రధానమంత్రీ మోదీ ద్విపక్షీయ సంబద్ధానాం సుదృఢీకరణే కళా సంస్కృతేః భూమికాం రేఖాంకితవాన్. నీట్ UG పునః పరీక్షాయాః పూర్వం సర్వకారేణ అస్య మాసస్య 12 దినాంకపర్యంతం టెలిగ్రామ్ ప్రతిబంధితం. జూన్ మాసస్య 30 దినాంకపర్యంతం సందేశ సంపాదన సువిధా అపి నిష్క్రియా భవిష్యతి. సంయుక్త రాష్ట్ర సురక్షా పరిషది కేవలం అస్థాయి ఆసనానాం విస్తారాయ ఆగతం ప్రస్తావం భారతేన ప్రఖ్యాత్. వర్తమాన పరిష్కార ప్రక్రియాం చ విఫలతాయాః సమీపం ఇది కథితం. అపి చ న్యూజిలాండస్య ఆక్లాండ్ నగరే జాపాన్ దళం 2-1 ఇత్యంకైః పరాజిత్య భారతీయ మహిళాదళం FIH నేషన్స్ కప్ స్పర్ధాయాః ఉపాంత్యచక్రే ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 శిఖర సమ్మేళనే భాగం గ్రహీతుం ద్విదివసీయ యాత్రాయాం అద్య ఫ్రాన్స్ దేశస్య ఏవియన్ నగరం ప్రాప్తవాన్. ప్రధానమంత్రిణః ఇయం అనవరతం సప్తమీ G7 ఉపస్థితి వర్తతే. సహైవ అస్మిన్ ప్రముఖే బహుపక్షీయ ఆయోజనె భారతస్య ఇదం 13వ సహభాగిత్వం వర్తతే. ఇయం శిఖర వార్తా భారతస్య కృతే మహత సామరిక మహత్వం భజతే, యతో హి ప్రధానమంత్రి వైశ్విక పటలే వికాసశీల విశ్వస్య సమాహ్వానాని దృఢతయా ఉపస్థాప్యయిష్యతి. అద్య సాయంకాలే ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతిః ఇమ్మానుయెల్ మాక్రోన్ ఇత్యస్యౌ ప్రధానమంత్రిణః ఔపచారికం స్వాగతం విధాస్యతి. ततः परं श्रीमोदी नूतन सहभागिता निर्माणं अथ अन्ताराष्ट्रिय एकतायाः सुदृढीकरणं इति मुख्य विषयाधारिते ఉచ్చ స్తరీయ ఉపవేశనే భాగం భజి

ఇష్యతి. ఇతః పూర్వం ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్లోవాకియా దేశస్య యాత్రాం పరిసమాప్యం ఫ్రాన్స్ దేశాయ ప్రస్థితవాన్. తేనోక్తం యత్ తస్య స్లోవాకియా యాత్రాయా భారత స్లోవాకియా దేశయోః ద్విపక్షీయ సంబద్ధాః అతీవ సుదృఢాః భవిష్యంతి. యాత్రాయాః అనంతరం సామాజిక సంజాలీయ సందేశే ప్రధానమంత్రిణః ప్రఖ్యాపితం యత్ ఉభయదేశయోః సుదృఢ వ్యాపారిక సంబద్ధేభ్యః యువాన అతిథిక్యం లాభాన్వితం భవిష్యతి. సహ స్లోవాకియా సర్వకారం తత్రంత్య జనసముదాయం చ ఆతిథ్య సత్కారాయ కృతజ్ఞతాం జ్ఞాపితవాన్. తథా చ స్వస్య సమకక్షాయ ప్రధానమంత్రిణే రాబర్ట్ ఫికో ఇత్యస్మై చ విశేషతః ధన్యవాదః ప్రకటితవాన్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రావోచత్ యత్ కళా సంస్కృతయోః జనాన్ ఆకర్షుం మహతిం శక్తిర్భవతి. ప్రధానమంత్రి శ్రీమోదీ స్లోవాకియా దేశస్య రాష్ట్రపతిః పీటర్ పెలెగ్రినీ ఇత్యేతౌ విగతదిని స్లోవాకియా దేశస్య బ్రాస్తిస్లావా స్థితి రాష్ట్రపతి ప్రాసాది వారాణసీ విషయాధారితం కాంచన విశిష్టాం చిత్రకళా ప్రదర్శినీం దృష్టవంతౌ. యస్యాం స్లోవాకియా దేశస్య ఏవ కళాకారైః కృతాః కృతయః ప్రదర్శితాః ఆసన్. ఏతస్యాః కళాయాః కృతే బ్రాస్తిస్లావా నగరే బనారస్ కనెక్ట్ ఇతి నామ ప్రదాయ ప్రధానమంత్రిణా స్లోవాక కళాకారాణాం సృజనాత్మక ప్రతిభాయాః భూరిశః ప్రశంసా కృతా. విదేశమంత్రాలయేన సూచితం యత్ ఇయం ప్రదర్శినీ వారాణసీనగరీ ఇతి విషయాధారితా ఆసీత్. అస్మిన్ భారతస్య ప్రాచీనతమయా జీవంతనగర్యాః ఆధ్యాత్మికం సంస్కృతం చ సామాన్యజనజీవనం కళాకృతిభిః అతీవ సుందరతయా చిత్రితం ఆసీత్. రాష్ట్రీయ పాత్రతా సహ ప్రవేశ పరీక్షా నీట్ ఇత్యస్యాః పునర్పరీక్షా జూన్ మాసస్య ఏకవింశతితమే దినాంకే ఆయోజయిష్యతే. పరీక్షాయాః పూర్వం భారత ప్రశాసనేన టెలిగ్రామ్ సందేశ ప్రేషణ అనుప్రయోగః జూన్ మాసస్య ద్వావింశతి దినాంకం యావత్ ప్రతిబంధితః. రాష్ట్రీయ పరీక్షా అభికరణేన NTA తథా విద్యుత్ ఏవం సూచనా ప్రవిధి మంత్రాలయస్య నిర్ణయస్య స్వాగతం కృతం. అభికరణస్య వక్తవ్యానుసారేణ అయం ప్రతిబంధః పునర్పరీక్షా దినం తథా తదనంతర కాలం యావత్ ప్రభావీ భవిష్యతి. అపి చ టెలిగ్రామ్ సంస్థాయై పూర్వ ప్రకాశిత సందేశానాం సంపాదన సౌవిధ్యం అపి జూన్ మాసస్య 30 దినాంక పర్యంతం నిష్క్రియం కర్తుం నిర్దేశః ప్రదత్తః. NTA ఇత్యస్య మతానుసారం ప్రశ్నపత్ర భేద ప్రసారం మిథ్యా అపవాదానాం తథా సంఘటిత ప్రకృతిక చౌర చక్రాణాం దుష్ప్రవృత్తిః అవరోద్ధుం ఏషః నిర్ణయః గృహీతః. ఛాత్రాణాం హితరక్షణాయ తథా పరీక్షాయాః నిస్పక్షతాయై ఏతే ఉపాయాః క్రియంతే. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపట్లె www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ AIR చల్ దూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. భారతేన సంచేతనా ప్రదత్తా యత్ సంయుక్త రాష్ట్ర సురక్షా పరిషదః పరిష్కార సంబద్ధాః ప్రయాసాః నిష్ఫలాః భవేయుః. యది తస్య విస్తారః కేవలం అస్థాయి సదస్య వర్గ పర్యంతమేవ పరిసీమితో భవతి. సంయుక్త రాష్ట్రసంఘే భారతస్య స్థాయి ప్రతినిధిః రాజదూతః హరీష పర్వతనేనీ మహోదయః సురక్షా పరిషదః పరిష్కార విషయే ప్రచలితానాం అంతర సర్వకారీయ వార్తాలాపాం సభాయాం ఏతద్ అభ్యధాత్. శ్రీపర్వతనేనీ అవదత్ యత్ పరిషదః విస్తారః కేవలం అస్థాయి సదస్యవర్గే ఏవ విధీయతే, తర్హి సః పరిష్కార ప్రయాసః న కేవలం అపర్యాప్తః అపితు వస్తుతః విఫలతామేవ గమిష్యతి. యతః తేన సురక్షా పరిషదః పంచస్థాయి సదస్యానాం విద్యమానాయాః నిర్ణయ ప్రక్రియాయాః అధికార సంరచనాయాశ్చ కిమపి మౌలికం పరివర్తనం న పరిలక్ష్యతే. నవదేహల్యాం 26వ వర్షస్య వికసిత భారత యువా సంసద కార్యక్రమస్య ప్రతిభాగీ సహ సంవాదం కురవన్ లోకసభాధ్యక్ష ఓం బిర్లా లోకతంత్రే జనసహభాగితాయాః మహత్వస్యోపరి బలం ప్రదత్తవాన్. అధ్యక్షమహోదయేన ప్రతిపాదితం యత్ భారతస్య లోకతంత్రం కేవలం
शासन प्रणाली एव नास्ति, अपितु

0: వికసిత భారత యువా సంసద కార్యక్రమస్య ప్రతిభాగీ సహ సంవాదం కుర్వన్ లోకసభాధ్యక్ష ఓం బిర్లా లోకతంత్రే జనసహభాగితాయాః మహత్వస్యోపరి బలం ప్రదత్తవాన్. అధ్యక్షమహోదయేన ప్రతిపాదితం యత్ భారతస్య లోకతంత్రం కేవలం శాసనప్రణాళి ఏవ నాస్తి, అపితు ఏషా సంవాద సహమతి సహభాగితానాం కాచిత్ జీవిత పరంపరా అస్తి. మహిళా హాకీ క్రీడాయాం న్యూజిలాండ్ దేశస్య ఆక్లాండ్ నగరే ప్రచల్యమానాయాః FIH హాకీ నేషన్స్ కప్ స్పర్ధామాలికాయాః ఉపాంత్యచక్రే భారతేన ప్రవేశో ప్రాప్తః. పూల్ ఎ ఇత్యస్య ద్వితీయే ద్వందే భారతీయ మహిళాదళేన జాపాన్ దళం 2-1 ఇతి అంకాంతరాళేన పరాజితం. అస్యాః ప్రతియోగితాయాః పూల్ ఎ ఇత్యస్య అంతిమే చక్రే గురువాసరి భారతస్య సమ్ముఖం ఉరుగ్వే దళం భవిష్యతి. భారతీయ ఋతువిజ్ఞాన విభాగేన సూచితం యత్ అరుణాచల ప్రదేశే, అసమే, మేఘాలయే, హిమాలయ పాద ప్రదేశే, పశ్చిమబంగాళే, సిక్కిమరాజ్యే చ ఏతేషు రాజ్యేషు ఆగామి రవివాసర పర్యంత కేషుచిత్ స్థానేషు తీవ్ర అతితీవ్రా చ వర్షా సంభావ్యతే. తథా చ తమిళనాడు రాజ్యే పుద్దుచేరి కరైకల్ ఇత్యత్ర చ ఆగామి శుక్రవాసర పర్యంత అతివర్షాయాః సంభావనా వర్తతే. ఋతువిభాగస్య అనుసారేణ అద్య దిల్లీ, చండీగఢ్, హర్యాణా, పంజాబ్, హిమాచల ప్రదేశ్, ఆంతరిక కర్ణాటక, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఝారఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర స్థలేషు మేఘగర్జనేన సహ వృష్టి విద్యుత్ చ సంభావ్యతే. అనేన సహ ప్రతిహోరా 50 కిలోమీటర్ పరిమిత వేగేన ప్రబల వాయుష చ సంభావ్యతే. జనాః ఆవశ్యక జనసంచేతనాః పాలయంతు, ఋతుః విభాగస్య నిర్దేశాంచ అనుసరంతు ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: Now you listen to the radio lesson on the topic Theories of Origin of States, Divine Origin Theory of the subject Political Science for the students of UG first semester. The resourcing person is Dr. Poolapelli Venkatramana, retired associate professor.
4: Divine Origin Theory. The central issue debated significantly in political theory is the problem of the origin of state. But this question cannot be answered with a final answer because history had not provided adequate sources and satisfactory historical material to find a final answer to the question of origin of state. How did the state begin? How did the first political authority, that is the king or any other, get their power? Who was the founder of the first political system? Who was the founder of the state? These questions remain unanswered due to inadequate historical data. History had not been showing any historical evidences to answer the questions on the origin of state. As a result of inadequate historical evidence and inadequate answer, many philosophers try to answer the question with imagination. Hence, the answer for the question on the origin of state came as assumptive theories. These assumptive theories try to explain the answer to the question on the origin of state. These theories are also called as

0: థియరీ ఆఫ్ ది సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ ఫర్ ది స్టూడెంట్స్ ఆఫ్ యూజీ ఫస్ట్ సెమిస్టర్. ద రిసోర్సింగ్ పర్సన్ ఈజ్ డాక్టర్ పూలపల్లి వెంకటరమణ, రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్.
1: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ప్రేమికుల రోజు చిత్రం నుండి ఉన్నికృష్ణ పాడిన పాట, రచన ఏఎం రత్నం, శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 6:50.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ప్రతి పంటలో గులాబీ రంగు పురుగును ఏ విధంగా నివారించుకోవచ్చు, చక్కటి పంటను పండించవచ్చు అన్న వివరాలు ఈ విధంగా మనకు అందజేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంటను ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం 2025-26 ప్రతి పంటను దాదాపు 45 లక్షల ఎకరాలలో సాగు చేయడం జరిగింది. నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రత్తిని అధికంగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న ప్రత్తి అంతా కూడా బీటీ ప్రత్తియే. అయితే ఈ బీటీ ప్రత్తిని 2015 నుండి గులాబీ రంగు కాయ తొలిచే పురుగు ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. ఈ పురుగు యొక్క ఉధృతి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా ఈ పురుగును తట్టుకునే హైబ్రిడ్స్ కూడా అందుబాటులో లేవు. ఈ పురుగు ఆశించడం వలన దాదాపు 50% వరకు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందువల్ల సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడమే కాకుండా ప్రతి వేసే ముందు కొన్ని ముందస్తు చర్యలు చేపట్టడం వలన ఈ గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చని చక్కటి సూచన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడానికి గల కారణాలు ఈ విధంగా ఉన్నాయని పరిశోధనలో తేలిందని మనకు వివరిస్తున్నారు. మొదటి కారణం ప్రతిలో రెఫ్యూజిమా వేయకపోయడం, పంట కాలాన్ని పొడిగించడం, పంట మొలను ఆలస్యంగా తీసివేయడం, పంట మొలను ఇంటి దగ్గర నిల్వ చేయడం. కొన్ని ముందస్తు చర్యలు పంట వేయడానికి ముందు పాటించినట్లయితే ప్రతిలో గులాబీ రంగు పురుగు వలన కలిగే నష్టాన్ని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. గులాబీ రంగు పురుగు ఆశించిన ప్రత్తిని జిన్నింగ్ మిల్లుల వద్ద, రైతుల ఇంటి దగ్గర నిల్వ ఉంచకూడదు. జిన్నింగ్ మిల్లుల దగ్గర లింగాకర్షక బుట్టలు

దీపపు ఎరలు అమర్చి పురుగు ఉధృతిని తగ్గించుకోవాలి. ప్రతి తీసిన తర్వాత ఎండిన మూలను విచ్చుకొని కాయలను పొలం పక్కనే ఉంచరాదు. ప్రతి కట్టెను రోటవేటరు లేదా స్ప్రెడ్డర్తో భూమిలో కలియదున్నాలి. దీని వలన నేలకు పోషకాలు అందటమే కాకుండా పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. ఇక రైతు సోదరులు తమ ప్రాంతానికి అనువైన స్వల్పకాలిక మధ్యకాలిక వంగడాలను ఎన్నిక చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతమంతా ఒకేసారి విత్తుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తుత్తురు బెండ బెండలాంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ప్రతి పంటను సాధ్యమైనంత వరకు జూన్ మాసంలో విత్తుకోవాలి. బీటీ ప్రతిని సాగు చేసేటప్పుడు 2-3 వరుసల నాన్ బీటీని సాగు చేసుకోవాలి. పంట మొలకెత్తిన తర్వాత పంట తొలి దశలో లింగాకర్షక బుట్టలు పెట్టి పురుగు ఉధృతిని గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ విధంగా రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేశారు. మరిన్ని వివరాలకు ఈ గులాబీ రంగు పురుగు నివారణకు మీకు ఏమైనా అనుమానాలుంటే ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నంబర్కు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు తీర్చుకోవచ్చు, చక్కటి సమాధానాలు పొందవచ్చు. మరి ఫోన్ వివరాలు ఒక్కసారి మీకు తెలియజేస్తాను, మీరు పేపర్ మీద చక్కగా రాసుకోండి. ఇక ఈ ఫోన్ నంబర్ మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఈ ఫోన్ నంబరు వివరాలు మీరు మొబైల్లో నిక్షిప్తం చేసుకుని మీకేమైనా ప్రశ్నలుంటే నివృత్తి కోసమై ఈ నంబర్కు ఫోన్ చేయండి. ఫోన్ నంబరు ఒకసారి వివరిస్తాను, వినండి. 9866-375-63. ఫోన్ నంబర్ ఇంకోసారి మీకు వినిపిస్తాను, 9866-375-63. ఈ నంబర్కు ఫోన్ చేసి ప్రతిలో గులాబీ రంగు పురుగు ఏమైనా ఆశించినట్టయితే ముందస్తు చర్యలుగా మీరు ఈ ఫోన్ నంబర్ ద్వారా శాస్త్రవేత్తలను సంప్రదించి చక్కటి సమాధానాన్ని పొంది మీ ప్రతి పంటను చక్కగా పండించి చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాము.

ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. సఖీ చిత్రం నుండి శ్రీనివాస్ సాధనా సర్గం పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల గురించి ప్రస్తావిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలు అందించడంలో భారత్కు సామర్థ్యం ఉందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షించారు. ఫీఫా ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్ నగరానికి చేరుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిన్న ప్రారంభమైంది. ఏవియాన్ చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానిస్తూ ప్రపంచ నేతలతో చర్చలు జరిపేందుకు, కీలక అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకునేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. మరింత స్థిరమైన, సుసంపన్నమైన భూగ్రహం కోసం సామూహిక ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడానికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. అంతకుముందు ఏవియాన్ వెళ్లే మార్గంలో ప్రధానమంత్రి స్విట్జర్లాండ్లోని జెనీవాలో దిగారు. విమానాశ్రయంలో ఆయనకు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గే ఫార్మలిన్ ఘనస్వాగతం పలికారు. ఇరు దేశాల నేతలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుని భారత స్విట్జర్లాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ కృత నిశ్చయాన్ని చాటారు. క్లుప్తమైన ఈ సమావేశం అనంతరం జెనీవా నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏవియాన్కు ప్రధానమంత్రి బయలుదేరి వెళ్లారు. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొనడం ఇది వరుసగా 7వ సారి కాగా, ఈ వేదిక పైన భారత్ భాగస్వామిగా పాల్గొనడం ఇది 13వ సారి. ఈ సదస్సులో భారత్ నిరంతర భాగస్వామి కావడం అనేది ప్రధాన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో, అలాగే శాంతి, భద్రత, స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక వృద్ధిని పెంపొందించే దిశగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సహకారాన్ని అందించడంలో మన దేశం పెరుగుతున్న పాత్రను ప్రతిఫలిస్తోంది. ప్రపంచ వేదికపైన అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని, వారి సమస్యలను ప్రధానమంత్రి వినిపిస్తారని భావిస్తుండటంతో భారత్కు ఈ సదస్సు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఈ సాయంత్రం ప్రధానమంత్రికి అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే అంశంపై జరిగే ఉన్నత స్థాయి వర్కింగ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల నేతలు,

భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఒకే వేదికపైన చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం ఈ రాత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరపబోయే సమావేశం కూడా అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చిస్తారు. G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో యుక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని మార్చేందుకు అమెరికా మిత్రదేశాలు ప్రయత్నించనున్నాయి. 4 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ యుద్ధాన్ని సదస్సు ప్రధాన ఎజెండాకలోకి తీసుకురావాలని మిత్రదేశాలు పట్టుబడుతున్నాయి. యుక్రెయిన్కు అమెరికా మద్దతును కొనసాగించేలాగా, అలాగే శాంతి ఒప్పందం కోసం వచ్చేలా రష్యాపై ఒత్తిడి పెంచేలాగా డొనాల్డ్ ట్రంప్ను ఒప్పించేందుకు తాను ప్రయత్నిస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రకటించారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యుక్రెయిన్కు సహాయాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలే యుక్రెయిన్కు సైనిక, ఆర్థిక రంగాల్లో అతిపెద్ద మద్దతుదారులుగా నిలిచాయి. ఫ్రాన్స్లో నీస్ మసేనా నగరంలో మన దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ విషయం తెలియజేస్తూ, అంతర్జాతీయ స్థాయి డిజిటల్ చెల్లింపుల వేదికను ఫ్రాన్స్లోని ఒక ప్రముఖ రీటైల్ కేంద్రానికి పరిచయం చేయడం యూపీఐ ప్రపంచవ్యాప్త విస్తరణలో మరొక కీలకమైన మైలురాయి అని గోయల్ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలను అందించడంలో మన దేశానికి ఉన్న సామర్థ్యాన్ని యూపీఐ ప్రత్యేకంగా చాటిచెప్తుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ సరికొత్త సేవలు భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని, వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాయని కేంద్ర మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ సమగ్ర సమీక్ష జరిగింది. రానున్న కాలంలో ఎదురయ్యే అవకాశం ఉన్న ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పు ధాన్యాల సాగులో స్వయం సమృద్ధి సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయడంపై వ్యవసాయ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. రైతుల ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో తలెత్తే ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచైనా వ్యవసాయాన్ని, రైతులను రక్షించడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తక్కువ లేదా అసమానమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. భారతీయ వైద్య విధానం, హోమియోపతి, ఫార్మకోపియా కమిషన్ చైనాలో ఈవేళ నుంచి ప్రారంభమైన 5వ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెర్బల్ ఫార్మకోపియా అభివృద్ధి నిపుణుల సమావేశంలో పాల్గొంటోంది. మూలిక ఔషధాల అంతర్జాతీయ ప్రమాణాలపై చర్చించేందుకు WHO సభ్య దేశాల నుంచి వచ్చిన ప్రముఖ నిపుణులు ఈ సదస్సులో ఒక వేదికపైన చర్చలు జరుపుతున్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో PCIMHH డైరెక్టర్ డాక్టర్ రమణ్ మోహన్ సింగ్ నిపుణుడైన సభ్యుడిగా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంప్రదాయ మూలిక వైద్య రంగంలో భారతదేశానికి పెరుగుతున్న నాయకత్వ పాత్రను, సాక్ష్యాధారాలతో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ పెంపొందించడంలో మన దేశానికి ఉన్న నిశ్చయాన్ని ఆయన వివరించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాణ్యత, భద్రత, స్వచ్ఛత పరంగా భారతీయ సంప్రదాయ వైద్య ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానం చేయడానికి, అలాగే ప్రపంచవ్యాప్త ఫార్మకోపియాలతో సమన్వయం సాధించడానికి ఇది ఒక కీలకమైన సందర్భం అని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న NEET UG 2026 రీఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు

0: ఆంక్షలు విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్ల హర్షం ప్రకటిస్తోంది. ఈ నెల 30 తేదీ వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్ను కూడా నిలిపివేయాలని సదరు సంస్థను ఆదేశించినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2027 జనగణన మొదటి దశలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో ఇవాటి నుంచి గృహాల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి పరిశీలనలు ప్రారంభమయ్యాయి. ఎన్యూమరేటర్లు చేపట్టే ఇంటింటి సర్వే వచ్చే నెల 15 తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా కేరళ, నాగాలాండ్ రాష్ట్రాల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9వ జిల్లా కలెక్టర్ల పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. జల జీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడంపై, అలాగే ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడంపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల కలెక్టర్లతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈ రాత్రి అమెరికాలో న్యూజెర్సీలో జరిగే గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్, సెనెగల్ దేశాలు తలపడతాయి. అర్ధరాత్రి 12:30 భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో నార్వే, ఇరాక్ జట్లు బోస్టన్ స్టేడియంలో తలపడతాయి. విశేషాలు మరొకసారి. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలను ప్రస్తావించనున్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, అంటే ఖేత్ బచావో అభియాన్. ఈ అంశం గురించి పాలెం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ రామ్గోపాల్ గారు.
1: రైతు సోదరులకు స్వాగతం. నేల ఆరోగ్యాన్ని కాపాడితే పర్యావరణ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం, అలాగే మన అందరి ఆరోగ్యం కాపాడిన వాళ్ళం అవుతాం. కనుక ఇటువంటి సందర్భంలో జాతీయ కార్యక్రమం ఖేత్ బచావో అభియాన్ ప్రారంభమైంది ఈ నెల మొదటి రోజు నుంచే. మరి ఇటువంటి సందర్భంలో మన నేల ఆరోగ్యాన్ని కాపాడదాం అనే నినాదంతో ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, అలాగే తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు. అనేక విధాలుగా రాష్ట్రమంతా తిరుగుతూ వీరు ఈ యొక్క నేల ఆరోగ్యాన్ని కాపాడదామనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మరిన్ని వివరాలు మీ ముందు ఉంచడానికి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు మన ఆకాశవాణి స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ ఓ శైల గారు.
2: నమస్కారం సార్.
1: ముందుగా తెలియజేయండి, మన జాతీయ కార్యక్రమం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమము మన తెలుగులో నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ప్రారంభించారు. మరి ఈ జూన్ 1 నుంచి మీరు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ముందుగా తెలియజేయండి మన రైతు సోదరులకు.
2: ఖేత్ బచావో అభియాన్ అంటే నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనేటువంటి భారీ ఎత్తు అవగాహన సదస్సు అనేది జూన్ 1 నుండి జూన్ 30 వరకు ఈ నెలంతా కేంద్ర ప్రభుత్వం వారి, ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి ఆధ్వర్యంలో ఇది మొదలుపెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, ఐసీఆర్ సంస్థలే గాని, కృషి విజ్ఞాన కేంద్రాలు, పరిశోధనా స్థానాలు, భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి రైతు సోదరులను, శాస్త్రవేత్తలు రైతు యొక్క ముంగిట్లోకి వెళ్లి ముఖ్యంగా వారు వివిధ పంటల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వానాకాలంలో పంటలకు సన్నద్ధమైనటువంటి రైతులను ఉద్దేశించి సలహాలు సూచనలు ఈ నెలంతా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రతి ఒక్క

0: శాస్త్రవేత్త ప్రతి గ్రామాన్ని సంప్రదించి రైతులను ఉద్దేశించి వివిధ రకాల సలహాలు సూచనలు, ముఖ్యంగా నేల ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడాలి అన్నది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ వాతావరణం యొక్క మార్పుల వల్ల, తర్వాత ఈ చీడపీడల యొక్క ఉధృతి వల్ల ఎన్నో పంటల్లో ఎన్నో మార్పులు గమనించడం జరుగుతుంది. దీనిలో భాగంగా రైతులు కూడా ఏంటి అనంటే వివిధ పంటల్లో ఈ ఎరువుల వాడకాన్ని ఎక్కువగా వాడి నేల యొక్క సారం అనేది క్షీణించడం గమనిస్తా ఉన్నాము. సో ఎంతైనా మనమంతా కలిసి ఈ యొక్క నేల యొక్క సారం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని గమనించి ఈ యొక్క అవగాహన సదస్సుని మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఈ నెలంతా కూడా ఖేత్ బచావో అభియాన్ అనేటువంటి అవగాహన సదస్సు ద్వారా శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి రావడం జరుగుతుంది.
1: చాలా చక్కగా మీరు ఖేత్ బచావో అభియాన్ అంటే నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే సదస్సు నిర్వహణ గురించి తెలియజేస్తున్నారు, బాగుంది. అయితే ఈ నేల ఆరోగ్యము ఎందుకు మనం కాపాడటం లేదు, ఏ కారణాల వల్ల ఈ యొక్క నేల ఆరోగ్యం క్షీణిస్తుంది, ఈ నేల ఆరోగ్యం క్షీణించిన తర్వాత మన ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంది, అలాగే పర్యావరణం యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో రైతులు ఎక్కడెక్కడ ఈ యొక్క నేల యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నారు, ఏ పద్ధతుల ద్వారా, ముందుగా ఏ కారణాల వల్ల రైతులు ఈ యొక్క నేలను పట్టించుకోవట్లేదు, ఆ కారణాలు తెలియచేయండి.
0: ఖేత్ బచావో అభియాన్ లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశము నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనం ఎలాంటి యాజమాన్య చర్యల్ని తీసుకోవాలి గనక చూసుకున్నట్లయితే, దీంట్లో ముఖ్యంగా మొదటగా నేల శుద్ధి చేసుకోవడము, అలాగే ఇప్పుడు వానాకాలంకి సన్నద్ధమైనటువంటి రైతులు లోతైన వేసవి దుక్కులు చేసుకోవడము, అట్లాగే మనకు ముందుగానే పంట వేసుకోక ముందే పశువుల ఎరువు, పచ్చి రొట్టెలు, ఆ తర్వాత ట్రైకోడర్మా విరుడితో నేల శుద్ధి చేసుకోవడము, ఆ తర్వాత కోళ్ల ఎరువు వాడకము, అట్లాగే వీటితో పాటు మనకు వానపాముల ఎరువుల వాడకము, ఇలాంటి వివిధ రకాల, ఒకవేళ జీలుగా జనుబు అందుబాటులో లేకపోతే పెసర విత్తనం వేసుకొని పూత రాకముందే దాన్ని భూమి లోపల కలియదునుకున్నట్లయితే నేల సారం అనేది పెంచుకొని వేసేటువంటి పంటకు మంచి బలాన్నివ్వడమే కాకుండా ఆ పంటకు చీడపీడలను తట్టుకునేటువంటి శక్తి కూడా వస్తుంది, సారం అనేది చక్కగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క పచ్చి రొట్టెలు వేసుకోవడం వల్ల మనం సుమారుగా 1 నుంచి 2 బస్తాల యూరియా వాడకాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటిని రైతు సోదరులు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చేయాల్సినటువంటి పనులను చక్కగా చేసుకున్నట్లయితే మనము నేల ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. పూర్వకాలం గురించి మనం చూసుకున్నట్లయితే అప్పుడు ఇలాంటి ఎరువులన్నీ అందుబాటులో లేవు, అయినప్పటికీ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ యొక్క సహజ ఎరువులను వాడుకొని ఎంతో మంచి ఆరోగ్యవంతమైనటువంటి పంటను తీయడం మనం గమనించాం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణ పరిస్థితులకు ఈ ఎరువుల వాడకం ఎక్కువగా అయిపోయి నేల సారం తగ్గిపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి పాత పద్ధతులను గనక మనము అవలంబించుకున్నట్లయితే తిరిగి ఆ నేల యొక్క సారాన్ని పెంచుకొని మన నేలను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
1: చాలా చక్కగా మీరు వివరించడం జరిగింది. రైతు సోదరులు కూడా చక్కగా మీరు చెప్పినటువంటి వివరాలన్నీ ఆకలింపు చేసుకుని వారు కూడా ఈ పనులు చేపడతారని ఆశిద్దాం. అయితే మీరు నేల శుద్ధి అన్నారు, ఈ నేల శుద్ధి ఏ విధంగా మన రైతు సోదరులు చేసుకోవాల్సిన అవసరం ఉంది, వివరించండి.
0: ముఖ్యంగా ఈ నేల శుద్ధి అంటే ఏంటి అనంటే వేరుశనగ, తర్వాత మొక్కజొన్న, మిరప, కూరగాయలు, వీటిల్లో నేల ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయి. కందుల్లో ఎండు తెగులు. సో దీని వల్ల ఏంటి అనంటే ఈ ఎండు తెగులు భారీ నష్టాన్ని తీసుకొని వస్తా ఉంటది. కాబట్టి పంట వేయక ముందే ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవ శిలీంద్రం మనకు అందుబాటులో ఉంటుంది. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవ శిలీంద్రాన్ని 4 నుంచి 5 కిలోలు 100 కిలోల ఎరువులు పశువుల ఎరువులో కలుపుకొని 1 వారం రోజులు దానల్లా మాగబెట్టి ఈ శిలీంద్రం బూజు పెరిగిన తర్వాత మనము దుక్కిలోనే వేసుకొని దున్నుకున్నట్లయితే మరీ ముఖ్యంగా నేల ద్వారా వ్యాపించేటువంటి ఎండు తెగుళ్లే కాని వేరుకుళ్ళు లాంటి వివిధ రకాల తెగుళ్లను మనము సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంటుంది.
1: తర్వాత లోతైన వేసవి దుక్కులు కూడా దున్నుకుంటే కూడా ఈ యొక్క నేల సారాన్ని కాపాడవచ్చు కూడా అన్నారు. మరి ఏ విధంగా మన రైతు సోదరులు దుక్కులు దున్నుకోవాలి, ఏ సందర్భంలో, ఏ సమయంలో, ఏ నెలలో దుక్కుంటే బాగుంటుంది, లోతైన దుక్కులు దున్నేటప్పుడు మరి రకరకాల ఎరువులను కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉందంటారు మీరు, పచ్చిరొట్టె ఎరువు లాంటివి కానీ, లేదంటే కోళ్ళ ఎరువు, గొర్రెల ఎరువు, పంది పెంట ఇటువంటివేని

0: ఈ సమగ్ర వ్యవసాయంలో మనం చూస్తుంటాం, మరి వీటిని కూడా ఉపయోగించుకుంటే బాగుంటుందా? ఆ వివరాలు ఒకసారి వివరించండి.
1: ఈ పంట వేసే ముందు లోతైన వేసవి దుక్కులు చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ అండి. ఏంటి అనంటే, ముందు పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటల యొక్క అవశేషాలు భూమి లోపల ఉండిపోయి ఆ చీడపీడల యొక్క కోశస్థ దశలు ఏవైతే ఉంటాయో, శిలీంద్ర బీజాలు ఏవైతే ఉంటాయో అవి భూమి లోపల ఉండిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది సాధారణంగా మే చివరి వారంలో చేసుకుంటామో, కాబట్టి ఇప్పుడు వానాకాలానికి రెడీ అవుతున్నటువంటి రైతులు ఈ యొక్క లోదుక్కులు చేసేసుకొని ఆ తర్వాత మనము దుక్కిలోనే పశువుల ఎరువు, ఆ తర్వాత కోళ్ల ఎరువు, అట్లాగే వానపాముల ఎరువు, ఆ తర్వాత ఇంకా మనకు వేప పిండి ఇలాంటివి దుక్కిలో వేసుకొని మనం దున్నుకున్నట్లయితే మంచి ఫలితాలను గమనించే అవకాశం,
0: నేలను సారవంతం కూడా
1: చేసుకోవచ్చు.
0: అయితే మీరు వివరించినట్టు పశువుల ఎరువులు, తర్వాత వేప పిండి, వానపాము, కోళ్ళ ఎరువులు అంటున్నారు. అయితే వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి మన రాష్ట్రంలో గాని దేశంలో గాని పంటలను భారీగా చక్కగా పండిస్తున్నారు మన రైతులు. అయితే ఈ పశు ఘనాభివృద్ధి పెరగడం కూడా తక్కువ ఉంది. మరి పశు ఘనాభివృద్ధిని పెంచితే గాని ఎరువులు అనేటివి మనకు అందవు. మరి ఇటువంటి సందర్భంలో పశువుల ఎరువు తగ్గుదల ఉన్న సందర్భంలో మరి ఏ ఎరువులు ఏమేమి ఉపయోగిస్తే బాగుంటుంది? తర్వాత ఏంటంటే కోళ్ల పెంట, కోళ్ల ఫారాలు కూడా బాగా పెరిగినాయి, మరి వాటి ఎరువు కూడా మరి వాడచ్చు అంటున్నారు. ఇదే కాకుండా ఏ ఏ ఎరువులు మనకు అందుబాటులో ఉంటాయి, తర్వాత ఏదో మీరు తయారు చేసుకోవచ్చు కూడా అన్నారు రకరకాల ఎరువులను. మరి ఇటువంటి ఎరువులు తయారు చేసుకోవడానికి ఎటువంటి సూచనలు రైతులకు అందజేస్తారు? ఎందుకంటే ప్రతి ఒక్కరూ మార్కెట్కు పోయి తెచ్చుకోలేరు కదా, ఇంటి దగ్గరనే ఏదైనా వారు ఎరువు తయారు చేసుకోవడం గానీ ఒక పద్ధతి ఉంటే ఆ వివరాలు కూడా చెప్పండి. దాని వల్ల కూడా సారవంతమైన నేలను మనం తయారు చేసుకునే అవకాశం ఉంది కదా, వివరించండి.
1: సాధారణంగా ఈ సహజ ఎరువులు అనేవి మనకు ఉంటాయి, కాకపోతే ఈ మధ్య గ్రామాల్లో కూడా ఈ పాడి పశువుల సంఖ్య అనేది తగ్గిపోవడం వల్ల ఈ యొక్క పశువుల ఎరువు అనేది బాగా తగ్గిపోవడము జరుగుతుందన్నమాట. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా కోళ్ల ఎరువులు, అట్లాగే వానపాముల ఎరువులు. ఈ వానపాముల ఎరువు ఏంటి అనంటే అడుపాదడుప పశువుల ఎరువు, ఆ తర్వాత పంట వ్యర్థాలు, ఆ తర్వాత మన కిచెన్ లో వేస్ కలుపు ఇలాంటివన్నీ కలుపుకొని మనము వానపాములను గనక మనము ఎర్రలు అంటారు వీటిల్ని వదిలినట్లయితే మనకు ఒక 45 నుంచి 60 రోజుల్లో మనకి ఈ ఎరువు అనేది తయారవుతుంది. దీంట్లో మంచి పోషకాలు ఉండడం అనేది పరిశీలన ద్వారా తెలిసింది. కాబట్టి రైతు సోదరులు, అవకాశం ఉన్నటువంటి రైతు సోదరులు, స్థలం ఉంటే చెట్టు కింద గాని లేదంటే ఒక చిన్నపాటి షెడ్ వేసుకొని ఈ వ్యర్థాలన్నింటినీ ఒక కుప్పలాగా వేసుకొని ఈ వానపాములను వదులుకొని కొంత దానికి అడపాదడప తడి ఇచ్చుకుంటూ గనక చూసుకున్నట్లయితే మనకు 60 రోజుల్లో ఈ వానపాము ఎరువు అనేది తయారవుతుంది. ఇది కూడా చాలా మంచి ఫలితాలను వివిధ పంటల్లో ఇచ్చి భూసారాన్ని చాలా చక్కగా పెంచుతుంది.
0: సాధారణంగా పశువుల పేడ, పశువుల మూత్రము, తర్వాత ఆ యొక్క చెత్తను ఒక కుంటలో పెట్టేసి ప్రతిరోజు రైతులు అక్కడ పడేస్తుంటారు. ఆ తర్వాత మగ్గిన తర్వాత ఎరువుగా అవుతుంది. మరి ఇటువంటి సందర్భంలో ఈ వానపావుల ఎరువును కూడా ఏమైనా కుంటలు పెట్టి చేయాలా, కుంటలు పెట్టాల్సిన అవసరం లేదా? అది ఒక అనుమానం ఉంది, ఒకసారి వివరించండి.
1: వానపాముల ఎరువు అనేది ఒక గుంత తీసి ఆ గుంత లోపల వాటి పోషకాలు భూమి లోపలికి వెళ్లకుండా ఒక లేయర్ లాగా గడ్డి వేసుకోవడము, ఆ తర్వాత మట్టి వేసుకోవడము, రాళ్లు వేసుకోవడము లాంటివి వేసుకొని ఒక గుంతలాగా తీసుకొని కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి గ్రీన్ బ్యాగ్స్, వానపాముల ఎరువు తయారీకి పెద్ద పెద్ద బ్యాగ్స్ కూడా మార్కెట్ లో లభ్యం అవుతున్నాయి. గ్రీన్ బ్యాగ్స్ మనం కిచెన్ గార్డెన్ లో ఏ విధంగా అయితే గ్రీన్ బ్యాగ్స్ ఎట్లా అవైలబుల్ గా ఉంటాయి, వానపాముల తయారీకి కూడా మనకు ఇటువంటి సంచులు మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అవి కూడా మన పొలంలో పక్కన పెట్టుకుని చేసుకోవచ్చు.
0: మీరు అన్నట్టు ఆ సంచులో కూడా మనం వానపాము యొక్క ఎరువును తయారు
1: చేసుకోవచ్చు. అవి మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి, చాలా రైతులకు కొంత అవగాహన కూడా ఉంది. కాబట్టి ఈ పద్ధతి కూడా మీరు పాటించవచ్చు. ఇంకొకటి కిచెన్ గార్డెన్, ఇళ్లలో కూరగాయలు వేసేటువంటి న్యూట్రీ గార్డెన్స్ వేసేటువంటి రైతులు, రైతు సోదరి మనులు కూడా వేస్ట్ అంతా ఇట్లాంటి బ్యాగ్స్ లో వేసుకొని కొన్ని వానపాముల్ని గనక వదులుకున్నట్లయితే చక్కగా ఈ ఎరువు మన ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక భారీ ఎత్తున పొలంలో కావాలంటే మనకు మంచి స్థలం ఉంటే చెట్ల కింద గాని లేదంటే షెడ్లు వేసుకొని లేదంటే గుంతల్లా తీసుకొని మనము ఒక లేయర్, ఆ పోషకాలన్నీ కిందికి భూమిలోనికి వెళ్లకుండా మనం ఒక లేయర్ లాగా వేసుకొని కాపాడుకొని మనం గుంతల్లో కూడా వేసుకొని మనం వివిధ రకాలుగా మనకు అనుగుణంగా ఈ యొక్క వానపాముల ఎరువులను తయారు చేసుకునే అవకాశం ఉంటుంది.
0: తర్వాత మీరు ముందుగా తెలియజేశారు

0: ఈ వేప నూనె ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఏదైతే పిప్పి ఉంటుందో ఆ యొక్క పిప్పి, అట్లాగే మనకు గ్రామాల్లో ఆకు ఈ కాయలన్నీ రాలిపోయి ఉంటాయి కదా, వాటిల్ని కూడా మనం కలెక్ట్ చేసుకొని అది పొడిలాగా చేసుకొని పశువుల ఎరువులతో కలిపి ఈ వేప పొడిని ఈ వేప పిండిని సంవత్సరానికి ఒకసారి ఇలా దుక్కి చేసుకునేటప్పుడు గనక చల్లుకుంటే ఈ వేపలో చాలా ముఖ్యమైనటువంటి ఓవిసైడల్ యాక్టివిటీస్ అంటే చీడపీడలను నివారించేటువంటి గుణాలు చాలా ఉన్నాయి. కాబట్టి శిలీంధ్రాలనే గాని చీడపీడల యొక్క కోశస్థ దశలనే గాని ఇవి సమర్థవంతంగా ముందుగానే నివారించే అవకాశం ఉంటుంది, వాటి ఉధృతిని తగ్గిస్తుంది.
1: మరి నేల ఆరోగ్యాన్ని కాపాడటంలో ట్రైకోడర్మా విరిడి కూడా చాలా ఉపయోగపడుతుందని మీరు ముందుగా తెలియజేశారు. మరి ఈ ట్రైకోడర్మా విరిడి ఏమైనా తయారు చేసుకోవచ్చా రైతులు స్వతహాగా? మరి ఈ ట్రైకోడర్మా విరిడిని ఎప్పుడు ఉపయోగించుకుంటే నేల సారాన్ని మనం పెంచుకోవచ్చు, చక్కటి పంటలు పండించవచ్చు, ఆ వివరణ తెలియచేయండి.
0: చాలా మంచి ప్రశ్న సార్. ఇదేంటి అనంటే ట్రైకోడర్మా విరిడి అనేది జీవ శిలీంద్రము. ఇది మనకు పౌడర్ రూపంలో ముఖ్యంగా మదర్ కల్చర్ నుండి సబ్ కల్చర్ చేసి మనకు లాబొరేటరీస్ లో అందుబాటులో ఉంటాయన్నమాట. అయితే ఈ సబ్ కల్చర్స్ ని తీసుకొని మనము పౌడర్ ఫార్ములేషన్ లో టాక్ తో కలిపి పౌడర్ తో కలిపి మనము ప్యాకెట్ల రూపంలో చేసుకొని ఈ ట్రైకోడర్మా విరిడిని మనం మార్కెట్ లో అమ్ముతా ఉంటాము. కాకపోతే ఈ ట్రైకోడర్మా విరిడి సిలిండ్రాన్ని ఎంతో జాగ్రత్తగా దీన్ని మాస్ ప్రొడ్యూస్ చేస్తారన్నమాట. కాబట్టి ఇది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులు ఒక శిక్షణ కార్యక్రమాన్ని తీసుకున్నట్లయితే ఎన్ఐపిహెచ్ఎం రాజేంద్రనగర్ లో ఉన్నటువంటి ఎన్ఐపిహెచ్ఎం అనేటువంటి సంస్థలో, లేదు అనంటే బయో కంట్రోల్ జీవ నియంత్రణ ల్యాబ్ మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో దీని యొక్క వివరాలను కనుక్కొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులు, మరీ ముఖ్యంగా FPOs మనకు ఈ మధ్య వివిధ గ్రామాల్లో తీసుకున్నటువంటి FPOs ఈ ఆర్గనైజేషన్స్ గ్రూప్స్ కలిసి చక్కగా ఈ యొక్క మాస్ ప్రొడక్షన్ యూనిట్ ని గనక వాటి గ్రామాల్లో లేదంటే క్లస్టర్స్ లో ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా టయానికి రైతులకు ఇది అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా నేల శుద్ధికి, ఇప్పుడు రైతులు చేపట్టాల్సినటువంటి నేల శుద్ధికి ఇది అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు చేపట్టాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ప్రక్రియ, అట్లాగే తర్వాత వచ్చేటువంటి విత్తన శుద్ధి, అట్లాగే ఈ ఎండు తెగుళ్లకు మనము డ్రిప్ ద్వారా మనము లేదు అన్నట్టు పిచికారీ రూపంలో ఇచ్చుకున్నట్లయితే ఈ ట్రైకోడర్మా విరిడి అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. రైతులు కూడా దీనిపైన అవగాహన పెంచుకొని ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి దీన్ని ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.
1: అయితే దీనికోసం ఒక ట్రైనింగ్ లాంటిది అవసరం ఉంది. ఆ ట్రైనింగ్ వచ్చేసి రాజేంద్ర నగర్ ఉన్నటువంటి
0: ఎన్ఐపిహెచ్ఎం అనేటువంటి సంస్థ వారు ఆధ్వర్యంలో మనము
1: శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు, ఇంట్రెస్ట్ గా ఉంది మీరు మాట్లాడుతుంటే. అయితే ఈ మధ్య కాలంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా కూడా ఈ పంటలను సంరక్షణ చేయడం అనేది కూడా వచ్చింది. మరి జీవ నియంత్రణ పద్ధతులు ఏమైనా ఈ యొక్క నేల ఆరోగ్యాన్ని కాపాడే అవకాశం ఉందా ఈ పద్ధతులు వాటిది? ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే మన రైతు సోదరులకు వివరించండి.
0: తప్పకుండా. ఎందుకు అనంటే ఇవి రసాయనాల వాడకం అనేది ఎంతైనా ఒక మైనసే అనమాట. ఈ జీవ నియంత్రణ పద్ధతుల వల్ల ఎలాంటి పర్యావరణానికి గాని జీవరాశులకి గాని ఎలాంటి నష్టం ఉండదు. కాబట్టి దీన్ని కంఫర్టబుల్ గా వాడుకోవచ్చు రైతు సోదరులందరూ. దానిలో ముఖ్యంగా ఈ నేలలో కలుపుకునేటువంటివి, పిచికారీలు చేసుకునేటువంటి ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ముఖ్యమైంది. వీటితో పాటు మనకు జీవ నియంత్రణ కారకాలైనటువంటి పరాణ జీవులే కాని, తర్వాత బదనికలే కాని, బీటి జీవరసాయనాలైనటువంటి బీటి, తర్వాత ఎంటమోపాథోజెనిక్ ఫంగస్ నిమాటోడ్స్ అంటే శిలీంద్ర నాశక జీవ శిలీంద్ర నాశక శిలీంద్రాలు, తర్వాత పురుగుల నాశనం చేసేటువంటి శిలీంద్రాలు, ఆ తర్వాత నులి పురుగులు అనేవి సమర్థవంతంగా మనకు చీడపీడల్ని నివారించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము నేల శుద్ధిలో భాగంగా ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవ శిలీంద్రాన్ని ఉపయోగించుకొని నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని రైతు సోదరులు తెలుసుకోవాల్సిన అవసరం.
1: చాలా చక్కటి వివరాలు. నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం నినాదంతో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఈ యొక్క నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో అనేక వివరాలు విషయాలు మన రైతు సోదరులకు అందించారు. ధన్యవాదాలు శైల గారు.
0: ధన్యవాదాలు.

ఇంతవరకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అంటే ఖేత్ బచావో అభియాన్ ఈ అంశం గురించి పాలెం కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎస్ రామ్గోపాల్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.

0: ఇంతవరకు జానపద గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు, ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయం. పరిచయకర్త కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ జి చంద్రశేఖర్.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు, లక్ష్యాలు, ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన స్టూడియోలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మరి ముందుగా వీరిని స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శ్రీమతి విజయలక్ష్మి గారు.
3: నమస్తే సార్.
2: ముఖ్యంగా చూస్తే అండి, గత ప్రభుత్వంలో గాని ఈ ప్రభుత్వంలో గాని మహిళా పోలీస్ స్టేషన్లు రావడం జరిగింది. ఇప్పుడు శక్తి టీమ్స్ అనేటివి కొత్తగా వచ్చాయండి. మరి ఈ శక్తి టీమ్స్ గురించి, ఇవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, వీటి నేపథ్యం ఏంటి, వీరు ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని రెస్పాండ్ అవుతారా, వీరు రెస్పాండ్ అయ్యేదానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ఉందా, ఇటువంటి విషయాల గురించి మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారండి విజయలక్ష్మి గారు.
3: తప్పకుండా సార్. నా పేరు విజయలక్ష్మి సార్. నేను మహిళా పిఎస్ లో ఫిబ్రవరి 2025 నుంచి వర్క్ చేస్తున్నాను సార్. మహిళా పిఎస్ లో పనిచేస్తున్నప్పుడు మేము మహిళా పోలీస్ స్టేషన్లో, అందులో భాగంగానే ఈ గవర్నమెంట్ మహిళా పోలీస్ స్టేషన్లన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి సార్. కానీ ఇప్పుడు ఈ మధ్య మహిళల మీద, చిన్నపిల్లల మీద జరుగుతున్న నేరాల పట్ల స్పెషల్ వింగ్స్ అనేది కొద్దిగా, అంటే మహిళా పోలీస్ స్టేషన్లోనే ఒక వింగ్ లాగా, మహిళా పోలీస్ స్టేషన్లోనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం గారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న మన ఏపీ స్టేట్ మొత్తంగా శక్తి టీమ్స్ అని ఇనాగ్రేషన్ చేశారు. అందులో భాగంగా మన కర్నూలు జిల్లాలో మా పోలీసు పరంగా మొత్తం మనకు 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. కర్నూలు సబ్ డివిజన్, ఆదోని సబ్ డివిజన్, పత్తికొండ సబ్ డివిజన్, ఎమ్మిగ్నూరు సబ్ డివిజన్. 11 సబ్ డివిజన్ కి ఒక టీం ఉంది. అంటే ఆ టీంలో మన కర్నూలు వచ్చేసి ఒక డిస్టిక్ట్ టీం ఉంది, ఒక సబ్ డివిజన్ టీం ఉంది. మొత్తం 5 టీమ్స్ పనిచేస్తున్నాయి సార్ మన కర్నూలు జిల్లాలో. శక్తి టీమ్స్ 5 టీమ్స్ పనిచేస్తున్నాయి. 11 టీంలో 2 ఉమెన్ ఖచ్చితంగా ఉంటారు. ఉమెన్ కానిస్టేబుల్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ క్యాడర్ కావచ్చు, ఇద్దరైతే ఉమెన్ ఖచ్చితంగా ఉండాలి. 4 మాత్రం జెంట్స్ తీసుకుంటున్నాం. అంటే ఒక్కొక్క టీంలో మొత్తం టోటల్ 6 మెంబర్స్ మా స్టాఫ్ ఉంటారు, పోలీస్ ప్రతి ఒక్క సబ్ డివిజన్ లో ఉన్నారు. అట్లా మేము మొత్తం టోటల్ గా మన జిల్లాలో 30 మంది పనిచేస్తున్నాం. శక్తి టీం కింద మేము మొత్తం 5 టీములుగా డివైడ్ అయి మొత్తం 30 మంది స్టాఫ్ పనిచేస్తున్నాం సార్. ఈ శక్తి టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పటి వరకు 5 నెలలు అయింది మన ఈ శక్తి టీమ్స్ ఏర్పడి. ఈ 5 నెలల కాలంలో మన కర్నూలు జిల్లాలో మా శక్తి టీమ్స్ చేసిన పని ఏమంటే సార్, మా వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్స్ కి, కాలేజీలకి, అంగన్వాడీ సెంటర్లకు వెళ్లి చిన్నపిల్లల పట్ల జరుగుతున్న నేరాలను, అంగన్వాడీ సెంటర్లకైతేనేమి 1-5 క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్లకెళ్లి పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, అంటే బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనకు చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటిని పిల్లలకు నాలెడ్జ్ ఉండాలి. అరే ఒక వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. మన వాళ్ళు కొంతమంది నమ్మకంతో మన తెలిసిన అబ్బాయే కదా, తెలిసిన వ్యక్తే కదా అని అంటారు. తెలిసిన వాళ్లే ఎక్కువ ఈ చిన్నపిల్లల పైన లైంగిక దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు వీళ్ళకు చిన్నప్పటి నుంచి అంగన్వాడి సెంటర్లలో కావచ్చు, 1-5 క్లాస్ ఏజ్ గ్రూప్ లో, ప్రైవేటు అండ్ ప్రభుత్వ పాఠశాలల్లో మా వాళ్ళు ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్, ఎవరైనా గుడ్ టచ్ చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఈ విధంగా చేసినప్పుడు దీన్ని ప్లేసులలో మేము చెప్తాం సార్, వాళ్లకు వీడియోస్ వేసి కూడా చూపిస్తున్నాం, ఇవి ఇవి చేస్తే, ఇక్కడ టచ్ చేస్తే ఇది బ్యాడ్ టచ్, మీకు అన్సేఫ్ టచ్, ఇమీడియట్లీ మీరు స్కూల్లో ఉంటే టీచర్స్ చెప్పాలి ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే, ఇంటి దగ్గర అయితే పేరెంట్స్ చెప్పాలి ఈ విధంగా బ్యాడ్ టచ్ చేస్తే మీరు అస్సలు సహించకూడదు అని చిన్నపిల్లలకి మా వాళ్ళు వీడియో పూర్వకంగా వేసి చూపిస్తున్నారు. స్కూళ్ల నుంచి చూస్తే 6th-10th అండ్ ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలకు, అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, వాళ్ళందరికీ చైల్డ్ మ్యారేజ్.

అంటే ఏంటి, వాటి వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి? పిల్లలు ఎవరైనా స్కూళ్ళకి వచ్చేటప్పుడు ఈవి టీచింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అదే స్కూల్ కావచ్చు బయట అవుటర్స్ కూడా కావచ్చు. ఈవి టీచింగ్ చేసేటప్పుడు మీరు ఏ విధంగా భయపడకుండా ధైర్యంగా స్కూల్లో టీచర్స్ గానీ ఇంటి దగ్గర పేరెంట్స్ గానీ ఏ విధంగా తెలియచేయాలి? ఒకవేళ మీకు చెప్పాలని భయం అయితే ఇమీడియట్లీ మాకు పోలీస్ వాళ్లకు ఏ విధంగా ఇంటిమేషన్ ఇవ్వాలి? 112 అనేది టోల్ ఫ్రీ నెంబర్ సార్, 112 అనేది 112 అనే నెంబర్ కూడా మీరు కాల్ చేసి ఇట్లా పలాని స్కూల్ దగ్గర మేము ఇలా వెళ్తున్నాం ఈ టైమింగ్ లో, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇలా వచ్చి మమ్మల్ని ఈవి టీచింగ్ చేస్తున్నారు స్కూల్ కు వచ్చే టైంలో లేకుంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే టైంలో అని 112 కాల్ కి కాల్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మొబైల్ ఉండదు కాబట్టి వాళ్లకు టోల్ ఫ్రీ నెంబర్ చెప్తున్నాం. మీకు ఈ సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ కూడా ఎవరైనా బ్యాడ్ టచ్ చేసినప్పుడు కూడా మీకు మీరు ఇమీడియట్లీ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అని కూడా వాళ్ళకి ఆ నెంబర్ కూడా చెప్తున్నాం చిన్నపిల్లలకు కూడా. మీరు ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి మీకంటూ ఒక నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందని, చిన్నపిల్లలకు కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తున్నాం సార్. ఈ విధంగా పిల్లలకి 6th to 10th అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి మెయిన్ మేము అవగాహన వాళ్లకు కార్యక్రమాలు చేపడుతున్నాం. బ్యాడ్ టచ్ గుట్ట చైతన్యమే, చైల్డ్ మ్యారేజెస్ చేస్తూ ఉంటే మీరు ఎలా 1098 కి ఫోన్ చేస్తే ఎవరెవరు వస్తారు, మీరు ఇచ్చిన పలాని చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందంటే మీ ఇన్ఫర్మేషన్ మేము ఎవరికి చెప్పము, మీ యొక్క ఎవరైతే సమాచారం ఇస్తారో సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము, చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి మేమందరం వచ్చి ఖచ్చితంగా ఆపేసి ఆ పాపకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవడానికి వినే విధంగా వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళందరూ కౌన్సిలింగ్ చేస్తాము అని చైల్డ్ మ్యారేజ్ గురించి గాని ఈవి టీచింగ్ గురించి గాని. ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది సార్ పిల్లల మీద, ప్రతి ఒక్కరూ మొబైల్. చిన్నపిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఇకపోయినా గానీ గవర్నమెంట్ కొన్ని ట్యాబ్స్ కూడా ఇచ్చింది, కానీ ఇంటికి వెళ్ళిపోయిన కూడా పేరెంట్స్ కావచ్చు లేకుంటే ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళు అక్క వాళ్ళు కావచ్చు మొబైల్స్ వాడుతున్నారు పిల్లలు ఎక్కువ. ఈ సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లల మీద ఎక్కువ చూపిస్తుంది, రకరకాల రీల్స్ అయితేనేమి అవి చూస్తూ, ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, స్నాప్ చాట్ అంట చాలా రకరకాలు, అంటే వాళ్లకు తెలియని వ్యక్తులతో కూడా ఈ స్నాప్ చాట్ వల్ల పరిచయం, కొన్ని గేమ్స్ వల్ల పరిచయం. పిల్లలు ఏమైతే మనము చేయదనుకుంటున్నాం అవే చేస్తున్నారు ఎక్కువ పిల్లలు. ఆ సో మొబైల్ వాళ్ళు చదువు పరంగా వాడుకుంటే మొబైల్ నుంచి చాలా నేర్చుకోవచ్చు నాలెడ్జ్, కానీ మంచి కంటే కొద్దిగా చెడు కూడా వాడుకుంటున్నారు పిల్లలు. చెడుగా మన పిల్లలు మొబైల్ చూసేటప్పుడు మన పిల్లలు ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి చూస్తున్నారా, ఏదైనా నాలెడ్జ్ పరంగా చూస్తున్నారా అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల పైన నిఘా ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు 10th క్లాస్ పిల్లలు కావచ్చు మొబైల్ వాడుతున్నారు, కొంతమంది పిల్లలు ఆడుతున్నారు, కనీసం ఆ మొబైల్ ఫ్రీగా పేరెంట్స్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు లేరు. మొబైల్ కి ఒక లాక్ ఉంటది, వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఒక లాక్ ఉంటది, ఇన్ని లాకులు పెట్టి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది పిల్లలకి చెప్పండి సార్? అంటే మన పిల్లలు ఏదో పేరెంట్స్ లేకుండా ఏదో హైడ్ చేస్తున్నారనేది తల్లిదండ్రులు పసిగట్టాలి. వాళ్ళతో పిల్లలు ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలతో ఫ్రీగా మూవ్ అయ్యి అసలు ఏం చేస్తున్నావు ఏంటి అనేది నిఘా పెట్టినప్పుడే పిల్లలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చెడు అలవాట్లకి దగ్గరే అవకాశం ఉండదు. పేరెంట్స్ ఎప్పుడైతే నిఘా పెడతారో అప్పుడు ఉండదు. ఎప్పుడైతే పేరెంట్స్ మేము మంచి కాలేజ్ చేర్పించాం పిల్లలకి మంచిగా ఫీజులు కడుతున్నామని ఎప్పుడైతే ఫ్రీగా వదిలేశారో, అమ్మాయి స్కూల్ పోతుందో అబ్బాయి కాలేజీకి వెళ్తున్నారో లేదో మనకు తెలియదు, వాళ్ళ పిల్లల మీద మనకు గ్రిప్ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కాలేజ్ చేర్పించిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మంత్లీ 1 టైం అయినా కాలేజ్కి వెళ్లి విజిట్ చేసి మా అమ్మాయి ఎలా ఉంది, మా అబ్బాయి ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, క్లాసులో ఎలా ఉన్నారు, కాలేజీలో ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా పేరెంట్స్ పోయి అలా అడిగినప్పుడే పిల్లలు కూడా భయం ఉంటుంది సార్. ఇప్పుడు కాలేజీ పిల్లలకు ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదివే పిల్లలు కానీ ఇంజనీరింగ్ మెడిసిన్ చేసే పిల్లలు ఉన్నారు కదా సార్, ఎవరైతే ప్రతి ఒక్క విద్యార్థి మొబైల్ వాడే విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా శక్తి యాప్ అనేది మొబైల్లో మనము డౌన్లోడ్ చేసుకుంటే సార్, ఈ శక్తి యాప్ అనేది మనకు అత్యవసర సమయాలలో ఫోన్ చేసే సమయం కూడా లేదు కానీ మనం ఏదో ఆపదలో ఉన్నాము అనుకున్నప్పుడు ఈ శక్తి యాప్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్. ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క స్టూడెంట్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫీచర్స్ ఉన్నాయి సార్, ఆ ఫీచర్స్ లో హ్యాండ్ షేక్ అనే ఒక యాప్ను జస్ట్ అలా చేస్తే మనకు కాల్ చేయకపోయినా మన అత్యవసర సమయంలో మన ఆపదలో ఉన్నామంటే జస్ట్ హ్యాండ్ షేక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు కాల్ వస్తుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా అత్యవసర సమయాలలో మీకు 112 కి కాల్ చేసి దానికంటే జస్ట్ ఆ యాప్ ఉంటే జస్ట్ షేక్ చేస్తే ఇమీడియట్లీ మీరు ఎప్పుడైతే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అది మన డీజీ

డిజిపి ఆఫీసులో మీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది సార్, అయి ఉంటది. మీరు ఎక్కడైతే ఆపదలో ఉన్నారో అప్పుడు జస్ట్ ఆ మొబైల్ జస్ట్ ఇలా షేక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఇది జిపిఎస్ బేస్ మీద పనిచేస్తుంది. ఆటోమేటిక్ గా డిజి కంట్రోల్ కెళ్ళి మీకు విత్ ఇన్ 30 seconds to 2 minutes లోపల మీకు కాల్ వచ్చేస్తుంది, ఎక్కడున్నారు ఏంటి మీరు ఏ పద సమయంలో ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారనేది ఖచ్చితంగా కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత డీజీ కంట్రోల్ వాళ్ళు కన్సర్న్డ్ ఆమె ఏ ఏరియాలో ఉందో, ఆ బాధితురాలు ఏ ఏరియాలో ఉందని ఆ ఏరియా సంబంధించిన ఎస్హెచ్ఓ గారికి, సిఏ కావచ్చు ఎస్ఐ కావచ్చు, వాళ్ళకి ఇమీడియట్లీ ఆమె లొకేషన్ ఆ మొబైల్ నంబర్ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేసి పంపిస్తారు సార్. ఆ వ్యక్తి ఎవరైతే మనకు ఆపదలో ఉందనో ఆమె దగ్గరికి పోలీసు 3 to 10 minutes లోపల రీచ్ అవుతారు సార్, ఖచ్చితంగా రీచ్ అవుతారు. 3 to 10 minutes లోపల ఖచ్చితంగా పోలీస్ రీచ్ అయ్యి ఆమెను ఖచ్చితంగా ఆమె ఉన్న ఇబ్బందుల నుంచి ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారు సార్. కాబట్టి శక్తి యాప్ అనేది ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్టూడెంట్, మొబైల్ వాడే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది సార్. అంతేకాకుండా దాంట్లో నైట్ షెల్టర్ అనే ఫీచర్ కూడా ఉంది సార్. మనము ఎవరైనా భర్త ఏదైనా కొట్టింటాడు, ఆమె నైట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింటారు సార్, ఆమె పుట్టింటికి పోవాలంటే చాలా దూరంలో ఉంటారు పుట్టింటి వాళ్ళు, ఆ టైంలో ఎక్కడ పోవాలనుకుంటే నైట్ షెల్టర్ అనే జస్ట్ యాప్ లోకి వెళ్ళి నైట్ షెల్టర్ అని క్లిక్ చేస్తే మన విత్ ఇన్ స్టేట్ లో, మనం ఇప్పుడు కర్నూలులో ఉంటే కర్నూలు షెల్టర్ చూపిస్తుంది, మనం వైజాగ్ వెళ్ళి నైట్ షెల్టర్ కావాలంటే వైజాగ్ లో నియర్ బై నైట్ షెల్టర్ ని చూపిస్తుంది సార్. స్టేట్ వైడ్ మామూలుగా మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా నైట్ షెల్టర్స్ ఉన్నాయి, ఇవి గవర్నమెంట్ వాళ్లే ఆర్గనైజ్ చేస్తున్నారు సార్. మనకు కూడా ఇక్కడ నైట్ షెల్టర్ ఉంది, వన్ స్టాప్ సెంటర్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది కదా సార్, అక్కడే ఉంది మన నైట్ షెల్టర్ కూడాక, మేరీ గారిని చూస్తారు సార్ ఆవిడ. కాబట్టి ఎవరైనా గానీ ఆపద సమయంలో ఎవరైనా భర్త గాని ఏదో ఒకటి ప్రాబ్లమ్ తో బయటకు వచ్చిన మహిళ ఒంటరిగా బయట ఎక్కడంటే అక్కడ సేఫ్టీ లేకుండా ఉండేదాని బదులు యాప్ లోకి వెళ్లి నైట్ షెల్టర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి జస్ట్ మనం చూస్తే మనకు మన మన జిల్లాలో ఉన్న ఎక్కడైనా నైట్ షెల్టర్ కి మనం వెళ్ళొచ్చు సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంటే చూస్తుంది సార్. అంతేకాకుండా కొంతమంది కంప్లైంట్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాలంటే కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. మనము ఈ యాప్ ద్వారానే పోలీస్ కంప్లైంట్ కూడా చేయొచ్చు సార్, ఎవరికైనా మనం దాంట్లోనే కంప్లైంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మన ప్రాబ్లం అంతా చేస్తూ మనం ఏదైతే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంప్లైంట్ కూడా అప్లోడ్ చేయొచ్చు సార్. కాబట్టి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్టీ ఉంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. కాబట్టి నేను ఈరోజు మన రేడియో వింటూ ఉన్నటువంటి శ్రోతలందరికీ తెలియజేసింది ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో ఉన్న ఫీచర్లు కంపల్సరీ మీకు ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఎవరైనా మిస్సింగ్ పిల్లలు కూడా ఉంటారు సార్ మనకు, అంటే మన పిల్లలే మిస్సింగ్ అయిపోండొచ్చు, ఎవరైనా పిల్లలు కూడా మిస్సింగ్ అయి ఉంటారు, మిస్సింగ్ కంప్లైంట్ కూడా మనము ఈ యాప్ ద్వారానే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సార్. పోలీస్ స్టేషన్ వరకు పోయి చేయని అవసరం లేదు సార్, యాప్ ఓపెన్ చేసుకుంటే మనకు అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి సార్ దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ అందులో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ని ఉపయోగించుకొని ఆపద సమయంలో కావచ్చు, ఒక కంప్లైంట్ కావచ్చు, మీరు అన్ని ఈ యాప్ ద్వారానే అన్ని రకాలుగా ఈ విధంగా ఉంటాయి సార్ మొత్తము మనకు యాప్ అనేది. ఇది కంప్లైంట్ సార్, గివ్ ఏ కంప్లైంట్, ఈ యాప్ ద్వారానే ఈ ఫీచర్ ద్వారానే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్స్, మిస్సింగ్ చిల్డ్రన్స్ మనం ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు. లేదా మనకు ఇక్కడ నైట్ షెల్టర్స్, ఇక్కడ నైట్ షెల్టర్ క్లిక్ చేస్తే మన స్టేట్ లో ఉన్న అన్ని షెల్టర్స్ వస్తాయి సార్. మన ఏ జిల్లా అయితే ఆ జిల్లా షెల్టర్ వాళ్ళకి కాల్ చేస్తే జస్ట్ వాళ్ళ లొకేషన్ అని చెప్తారు. ఇలా వస్తే మనము రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, మన ఏరియాలో ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు, ఎగ్జాంపుల్ మా ఏరియాలో బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, లేకుంటే ఎక్కువ ఈ ఏరియాలో తాగి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, లేదా ఇక్కడ మట్కా రాస్తున్నారు, లేదా ఇక్కడ డ్రగ్స్ గాని మీరు అన్నారు గంజాయి గాని అట్లా ఏవైనా ఇలా అమ్ముతున్నారు, అంటే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ ఏరియాలో జరుగుతుంటే మనం స్టేషన్ పోయి ఇవ్వాలంటే మన పేరు ఎక్కడ వస్తుందని భయంతో మనం ఇవ్వం సార్. ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఈ యాప్ ద్వారా మనము కంప్లైంట్ చేయొచ్చు సార్. ఇంకా వచ్చేసి మనకు ఫ్యామిలీ కౌన్సిలింగ్, మేము ఇట్లా భార్యాభర్తలు గొడవ పడినాము, లేకుంటే ఎవరి తరపునైనా గానీ ఈ విధంగా వాళ్ళిద్దరు సమస్య ఉంది, ఈ విధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయండి అని కూడా మనము ఈ శక్తి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్ ట్రావెల్ సార్. మనం అక్కడ క్యాబ్ బుక్ చేసుకుంటాం, క్యాబ్ అనే వ్యక్తి సరైన పోతున్నా లేదా అనేది కూడా మనకు సేఫ్ ట్రావెలింగ్ లో జస్ట్ యాప్ ఇది చేసుకుంటే అతను సేఫ్ గా తీసుకెళ్తే ఏం లేదు సార్, సేఫ్ గా తీసుకెళ్ళకపోతే ఆటోమేటిక్ గా మనకు తెలుస్తుంది ఇతను రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నాడని. కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి
మన శ్రోతలందరూ.

0: కూడా యాప్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్లకు ఏ ఏ సమయంలో అయినా ఈ విధంగా ఉపయోగపడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్.
1: చాలా చక్కగా చెప్పారండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫున మరి మా అందరి కర్నూలు జిల్లా శ్రోతలే కాదు రాష్ట్ర శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నామండి. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరింతవరకు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు లక్ష్యాలు ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫ్రాన్స్లో నేవియన్లో జరుగుతున్న G7 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. నూతన భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ ఐక్యత పునర్నిర్మాణం అనే అంశంపై జరుగుతున్న ఉన్నత స్థాయి సదస్సులో ఆయన ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి G7 దేశాల నేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రముఖులు హాజరవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి మంచాల్ మండలం ఆరుట్ల పర్యటన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రజల భద్రతార్థం బీఎన్ఎస్ సెక్షన్ 163 ప్రకారం మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్ల ఎగురవేతను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో 2వ దశకు తాను అడ్డుపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మెట్రో రైలు అంశాల నెపంతో తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. స్మార్ట్ ఫోన్ లేని, చదువుకోని, యాప్ వినియోగంపై అవగాహన లేని రైతుల కోసం ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవ అందుబాటులో ఉంటుందని చెప్పారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ 2026-27 విద్యా సంవత్సరానికి BDCని వివిధ గనుల కార్మికుల పిల్లల నుంచి స్కాలర్షిప్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 1 నుంచి వృత్తి విద్యలో డిగ్రీ కోర్సులు చదివే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అమరవీరుల స్మారకం అమరజ్యోతిని సందర్శించింది. ఈ నెల 23వ తేదీ నుంచి దశల వారీగా ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన సంప్రదింపులు జరుపుతామని కమిటీ వెల్లడించింది. ఇందుకుగాను ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు కూడా తెలియజేసింది. దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం లఠ్ఠీచార్జ్ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కేవలం 5,000 పోస్టులతో మోసం చేయకుండా 20,000 కాన్స్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన విద్యార్థులు, జేఏసీ నేతలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈ రాత్రి అమెరికాలో న్యూజెర్సీలో జరిగే గ్రూప్ ఐ పోరులో ఫ్రాన్స్, సెనెగల్ దేశాలు తలపడతాయి. మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:03. ఇప్పుడు లలిత సంగీత కార్యక్రమంలో డి శ్రీనివాస వెంకట శాస్త్రి గారిచే లలిత గీతాలు వింటారు.

ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో డి శ్రీనివాస వెంకట శాస్త్రి గారిచే లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి ప్రేమంటే ఇదేరా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన శ్రీవెన్నెల, సంగీతం రమణా గోగులా.

ఇప్పుడు వినండి అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన భువన చంద్ర, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి కంత్రి చిత్రం నుండి హేమచంద్ర, సునీత పాడిన పాట, రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి టక్కరి దొంగ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న పాడిన పాట, రచన కులశేఖర్, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి వీరా చిత్రం నుండి మురళీధర్ గంగా పాడిన పాట, రచన బండారు దానయ్య, కవి సంగీతం ఎస్ఎస్ తమన్.

0: 09-4044.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం పది గంటలు ఇప్పుడు హరికథ ఆకాశవాణి కడప కేంద్రం నుండి రిలే.
2: మధ్వాచార్య హరికథ గానం వింటారు. కథకులు కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు. వినండి మధ్వాచార్య హరికథ గానం.

సహృదయులైనటువంటి భక్త మహాశైలులకు ప్రణామం. భారతదేశం వేదనాదాలు వినిపించేటటువంటి వేదభూమి, ధర్మభూమి, పరమ పవిత్రమైన దివ్యక్షేత్రాలు తేజరిల్లే పుణ్యభూమి. ప్రపంచాన్ని తన ఆధ్యాత్మిక జ్ఞాన తేజంతో ప్రకాశింపజేసే దివ్యభూమి. ఆచార్యవర్యులందరికో నిలయమైనటువంటి దివ్యభూమి. భారతీయ తత్వశాస్త్రానికి పురావైభవాన్ని తెచ్చిన ప్రాతస్మరణీయులు త్రిమతాచార్యులు, శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజాచార్యులు,

శ్రీ మధ్వాచార్యులు వారు. వీరిలో చివరివాడైనటువంటి మధ్వాచార్యులు శ్రీ విష్ణు పారమ్యాన్ని ఘంటాపథంగా వివరించి స్థాపించి ప్రచారం కావించిన మహనీయులు. శ్రీ పూర్ణప్రజ్ఞులుగా, శ్రీ ఆనంద తీర్థులుగా, శ్రీ పురుషోత్తమ తీర్థులుగా విఖ్యాతమైన వారు. వారి చరిత్ర పుణ్యప్రదం, మహామహిమాన్వితం, శృతిహితం, బుధనితం, ఆలకించండి. మధ్వాచార్య హరికథ.

అనంత సద్గుణ పరిపూర్ణుడైన పరిపూర్ణ రూపం శ్రీమన్నారాయణుడు. సకల వేద ప్రతిపాదిత తత్వస్వరూపం శ్రీమన్నారాయణుడు. సకల శాస్త్రాలు, రామాయణ, మహాభారత, భాగవతాది పురాణాలు శ్రీమన్నారాయణుడే సర్వోత్తముడని చాటుతున్నాయి అనే ప్రబోధాన్ని అందించేటందుకు యుగ యుగాలుగా అవతారములు దాల్చుతున్నటువంటి జగత్ప్రాణుడు, మహాబలుడు అయిన వాయుదేవుడే శ్రీ మధ్వాచార్యులు, జగద్గురువర్యులు.

ఆ వాయుదేవుడు త్రేతాయుగంలో హనుమంతునిగా, ద్వాపరంలో భీమసేనుడుగా, కలియుగంలో శ్రీ మధ్వాచార్యుడుగా అవతారములెత్తి తన దివ్యజ్ఞాన ప్రబోధంతో మోహాంధకార నిర్మూలనం చేసి ముముక్షు జనోద్ధరణం చేశారు. అది కేరళ రాష్ట్రంలో పశ్చిమ సముద్ర సమీపస్థమై సస్య సంపన్నమై దివ్యమై అలరారే పుణ్యక్షేత్రం ఉడుపి. రజత పీఠంగా ప్రసిద్ధమైనటువంటిది. ఉడుపి అనగా ఉడు అనగా నక్షత్రం, ఉడుప అనగా నక్షత్రాలకు నాథుడైన చంద్రుడు. చంద్రుడు తనకు కలిగినటువంటి శాప విముక్తికై ఈ క్షేత్రంలో అనంతేశ్వర స్వామికి స్వామిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయగా అనంతేశ్వర స్వామి ఆలయ పుష్కరిణిలో ప్రత్యక్షమై శాప పరిహారం చేసి తేజస్వంతునిగా చేశాడు చంద్రుణ్ణి. ఆ శాప పరిహార స్మారకంగా ఆ క్షేత్రం చంద్రుని పేర ఉడుపిగా ప్రసిద్ధి పొందింది. ఆ ఉడుపికి సమీపంలో గల పవిత్ర క్షేత్రం పాజక. అదే అవతార పురుషుడైన మన మధ్వాచార్యులు అవతరించిన పుణ్యభూమి. ఆ పాజక క్షేత్రంలో శ్రీ నడిల్లాయ మధ్యగేహుడు, వేదవతి అనే పుణ్యదంపతులు పవిత్ర జీవనం చేస్తూ ఉన్నారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆదర్శ జీవనులు. శ్రీ మధ్యగేహుడు వినయ సంపన్నుడు, మహాపండితుడు, వేదశాస్త్ర పురాణాలు అపార పాండిత్యం గడించినటువంటి వాడు. ప్రతినిత్యము కూడా ఉడిపి క్షేత్రానికి వెళ్ళి శ్రీ అనంతేశ్వరుని సన్నిధిలో

గుణగాన ప్రవచనంతో శ్రోతలను విష్ణుభక్తి భావ పరవశుని చేసే మధ్యకేకుణ్ణి మెచ్చి పండితులందరూ భట్టు అని పిలిచేవారట. ఆ మధ్యగేహ దంపతులకు ఇద్దరు మగ శిశువులు కలిగి చనిపోగా ఒక ఆడపిల్ల మాత్రం మిగిలింది. వంశోద్ధారకుడైన పుత్రుని వరంగా పొందాలని, శ్రీహరిని ఆరాధించాలని శివళ్ళి అనే సమీప పుణ్యక్షేత్రం చేరి కఠినాతి కఠినమైన నియమాలతో అనేక వ్రతాలు చేశారు ఆ దంపతులు. వామనుని పుత్రుగా పొందిన అదితి కశ్యపులను తలపింపజేశారు. చివరకు వారి తపస్సు ఫలించింది, వేదవతి గర్భం ధరించింది, నవమాసములు నిండి ప్రసవ దినం సమీపించింది.

క్రీస్తు శకం 1199వ సంవత్సరం విజయదశమి పర్వదిన నాడు అభిజిన్ ముహూర్తంలో సూర్యుడు మహా తేజస్వంతుడై ప్రకాశించే తరుణంలో వేదవతి గర్భాన ఆ వాయుమూర్తి మహాబలవంతుడైన మహాబలుడని పేరు కలిగిన వాయుదేవుడు జ్ఞానజ్యోతిగా పూర్ణ ప్రజ్ఞుడిగా ఒక చిన్ని బాలునిగా అవతరించాడు. ఆ బాలునికి వాసుదేవ అని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవుతూ ఉన్నాడు. ఆ బాల వాసుదేవుని లీలలు అద్భుతములై కన్నవారికి కనుగొన్నవారికి వింతలై అతని అవతార స్వభావాన్ని ప్రకటితం చేయసాగాయి. అవి ఎలా ఉన్నాయంటే,

పెరుగు గిన్నెల మూతలను ఎలుకలు పిల్లలు పడదోయకుండా చూడు అని చెప్పి అతని తల్లి ఎక్కడికో వెళ్ళిందట. వాసుదేవుడు బాలుడు కదా, గిన్నెలపై గల మూతలపై బండరాళ్ళుంచి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. విచిత్రం, ఆ రాళ్ళు 10 మంది కూడా ఎత్తలేనంత బరువైనటువంటివి. వేదవతి ఒకసారి కుమార్తెతో, వాసుదేవుడు ఏడిస్తే ఈ గ్లాసుకు పాలు పట్టు అని పొరుగింటికెళ్ళిందట. వాసుదేవుడు లేచి ఏడ్చాడు. ఆ పిల్ల గ్లాసుడు పాలు ఇచ్చింది తాగమని. ఆ పసివాడు ఆ పాలు తాగి కూడా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏం చేయాలో తోచక ఆమె పశువులకై ఉడికించి ఉంచిన ఉలవల బుట్ట చూపించిందట. ఆ బుట్టెడు ఉలవలు తిని అరిగించుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏడాది ప్రాయంలో ఒక ఎద్దు తోకపట్టుకుని కొండపైకి ఉదయం వెళ్ళి మరల సాయంత్రానికి అలాగే దిగి వచ్చాడు. మధ్యగ్రేహుడు ఒక ఎద్దు కొన్నాడట. దానికై దాన్ని అమ్మిన వాడికి ధనం కొరకు కొంత బాకీ తీర్చాల్సి వచ్చింది. సమయానిక ధనం లేదు. ఆ సమయంలో ఆటలాడే ప్రాయం గల వాసుదేవుడు వెంటనే ఆ బాకీ ఉన్నటువంటి ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, బాకీ తీర్చవలసిన వ్యక్తిని దగ్గరకు పిలిచి తమ ఇంటి ఆవరణలో చింత చెట్టు కిందకు తీసుకుని వెళ్ళి అక్కడున్నటువంటి చింతగింజలన్నీ ఒక గుప్పెడు ఏరి ఆ వ్యాపారి చేతిలో పోశాడట. అవి బంగారు కాసుగా మారిపోయాయి. బాకీ తీరిపోయింది. ఒక సంక్రాంతి పర్వదినన్నాడు ఉడిపి అనంతేశ్వరాలయంలో పురాణ ప్రవచనం చేసి ముగించుకుని ఆ మధ్యగేహుడు వాసుదేవుడితోనూ కొంతమందితోనూ కలిసి పాజకు వస్తున్నాడు. మధ్యలో అరణ్యం ఒకటి ఉన్నది. అర్ధరాత్రి అయింది. ఆ అరణ్యంలో కల ఒక భూతం ఆ బృందంలో ఒకడిని ఆవహించి, ఈ చిరంజీవి మీ మధ్యలో ఉన్నాడు కనుక మీరంతా ప్రాణాలు దక్కించుకున్నారు, పొండి అని వారిని వదిలేసిందట. ఈ విధంగా బాలవాసుదేవుని అనేక అద్భుత లీలలు అందరినీ ఆశ్చర్యపరిచేవి. ఒక శుభముహూర్తంలో ఆ వాసుదేవునికి ఉపనయన సంస్కారం బ్రహ్మోపదేశం చేశారు తల్లిదండ్రులు. అతడు శాస్త్రోక్తంగా త్రికాల సంధ్యావందనం, చక్కగా సంధ్యోపాసన, గాయత్రీ మంత్ర జపం, అగ్నికార్యం అనుష్ఠించసాగాడు. ఒకసారి వాసుదేవుడు ఒక దండం, ఒక చేతి కర్ర ధరించి ఉన్నాడట. తండ్రి చూసి, ఏమయ్యా ఏమిటి దండం ధరించావు, దండధారివయ్యావేమిటి అన్నాడు. అని అంటే అప్పుడు వారి మధ్య ఇలా సాగింది ఒక సంభాషణ పద్య రూపంలో. తనయ వాసుదేవా,

అప్పుడన్నాడు, తండ్రి వైష్ణవ ప్రతిష్ట వసుధనిల్ప, వైష్ణవ ప్రతిష్టని నిలబెడతానన్నాడు. పిచ్చివాడా, ఇది కలియుగమయ్యా, ఇది కలియుగము, ఎటు చిగుర్చు మ్రోడు. నాయనా, కలియుగం ఎక్కడైనా ఎండిపోయిన మ్రోడు చిగురుస్తుందా? అలాగే అసాధ్యమయ్యా. స్వామి, అసాధ్యమా? తండ్రి, దండమిది చిగుర్చుతూ చిగుర్చు తండ్రి కనుము. అయితే ఈ దండమే చిగురుస్తుంది చూడండి అని దాన్ని పాతిపెట్టి, ఆ చేతిలో ఉండే దండాన్ని పాతిపెట్టి నీడు పోస్తే కొన్నాళ్లకు అదే కొమ్మలు వేసి పెరిగి చిగురించిందట. కుమారుడు మానవ మాత్రుడు కాదని మధ్యగేహునికి నిరూపణ అయింది. ఆనాటి ప్రసిద్ధ గురుకులమైన తోటం తిల్లాయిల గురుకులంలో విద్యాభ్యాసానికై చక్కగా వాసుదేవుని చేర్చారు. కానీ వాసుదేవుడికి పాఠాలపై మాత్రం శ్రద్ధ లేదు, క్రీడలపై మాత్రం ఆసక్తి ఎక్కువగా. ఇది చూసి గురువు అతన్ని మందలించాలని భావించాడు.

ఒకనాడు గురువులు, వాసుదేవా, ఇక్కడ నీటి కొరత వలన ఆశ్రమానికి ఇబ్బందిగా ఉన్నదయ్యా అన్నారట ఏదో మాట సందర్భంలో. అప్పుడు వాసుదేవుడు, గురువర్యా, పూర్వము ఆ అమ్మ కోసమై వాసుదేవ తీర్థమనే దాన్ని రప్పించాను, మీకోసం ఇదిగో మరొక తీర్థం రప్పిస్తాను అంటూ తన దండం నేలపై గీశాడట. వెంటనే అక్కడ భూమి బీటల వారి జలధార ఉద్భవించింది. అలా రెండవ దండతీర్థం ఉద్భవింపజేశారు ఆ మహితాత్ములు. ఒకనాడు గురుపుత్రుడైన వాసుదేవుడితో, ఆ గురుపుత్రుని పేరు కూడా వాసుదేవుడే, ఆ గురుపుత్రుడైన వాసుదేవునితో కలిసి ఈ వాసుదేవుడు ఇతర శిష్యబృందం అడవిలో సమిధలకై బయలుదేరి వెళ్లారట.

గురుపుత్రుని చిరకాలంగా వేధిస్తున్న శిరోవేదన ఆ అరణ్యంలో మరలరాగా అతడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు వాసుదేవుడు అతని చెవిలో ఒక మంత్రోపదేశం చేశాడట. వెంటనే గురుపుత్రుడు స్వస్థుడై, అంతేకాదు ఆనాటి నుండి అసాధారణ ప్రజ్ఞాశాలి మేధావి అయ్యాడట. అతి క్లిష్టమైనటువంటి ఐతరేయ స్మృతి సారాన్ని గురువులకు వివరించి దానిని గురుదక్షిణగా సమర్పించి వాసుదేవుడు గురుకులవాసం ముగించాడు. ఈ విధంగా తాను దండధారి కావాలి అనగా సన్యాసం స్వీకరించాలని కూడా నిశ్చయించాడు వాసుదేవుడు. పురుషోత్తమ తీర్థులని ప్రసిద్ధినందిన అచ్యుత ప్రేక్షుల వద్దకు చేరాడు వాసుదేవుడు. అమిత తేజస్వంతుడైన వాసుదేవుని చూడగానే అచ్యుత ప్రేక్షులకు అతడు శిష్యుడు కాదు, తనకే గురుస్వరూపం అని అనిపించిందట. ఆనందంగా వాసుదేవునికి అభిమతాన్ని తీర్చాలని నిర్ణయం చేసుకున్నారు. వాసుదేవుని నిర్ణయం వృద్ధులైన అతని తల్లిదండ్రులకు అశనిపాతమైంది. వారతని చేరి, నాయన, మాకు పుట్టిన పుత్రులలో నీ ఒక్కడివే మిగిలావు. నీవిలా సన్యసిస్తే మాకెవరు దిక్కు, మాకెవరు ఆధారం? వృద్ధాప్యంలో మాకి వేదన కలిగించడం ధర్మమా నాయన అన్నారు. అప్పుడు వాసుదేవుడు చిరునవ్వు నవ్వుతూ వారిని ఓదార్చి, తల్లిదండ్రులారా, మీకీ చింత కలిగిస్తానా? ఏమీ పర్వాలేదు. చింత ఏల సుతుడు.

చింతించకండి. మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను, మీకు ఒక కుమారుడు జన్మించిన తర్వాతనే సన్యసిస్తాను అన్నాడు. ఆ, ఈ వృద్ధాప్యంలో మాకు మరల పుత్ర సంతానమా? పర్వాలేదు, అది అసంభవం గనక మన వాసుదేవుడు సన్యసించడులే అని అతని మాటలను అంగీకరించి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. కానీ మహానుభావులకు అసాధ్యం ఏమున్నది? ఆ వాయుదేవుని వాక్కు అమోఘం కదా. అనతికాలంలోనే వేదవతి గర్భవతి అయి మరల పుత్రుని కన్నది. ఆ దంపతులకు వాసుదేవుని కోరికను అంగీకరింపక తప్పలేదు. వాసుదేవుడు తల్లిదండ్రుల అనుమతి పొంది ఉడిపి పీఠాధిపతుడైన అచ్యుత ప్రేక్షుల సన్నిధికి చేరి సన్యాస దీక్షను ఇమ్మని కోరాడు. వెంటనే అమిత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి అచ్యుత ప్రేక్షులు వాసుదేవుని కోరికను ఆనందంతో అంగీకరించి అతనికి సన్యాస దీక్షనిచ్చి పూర్ణప్రజ్ఞతీర్థులు అని నామకరణం చేశారు. పూర్ణప్రజ్ఞులకు ఒకనాడు కాశీకి వెళ్లి గంగాస్నానం చేయాలని కోరిక కలిగింది. ఆ సమయంలో ఒక వ్యక్తిలో ఆ అనంతేశ్వరుడు ఆవహించాడు. పూర్ణప్రజ్ఞ, నీవు కాశీకి పోనక్కరలేదు, ఆ గంగయే ఈ అనంత సరోవరానికి వస్తుంది అన్నాడు. ఆ వాక్కు ప్రకారం ఆ అనంత సరోవరంలో ఈశాన్య దిశలో భూగర్భం నుండి గంగ జలధార ఉద్భవించింది. నాటి నుండి ఉడిపిలోనే ఆ సరోవరం మధ్వ సరోవరంగా ప్రసిద్ధి పొందింది. పూర్ణప్రజ్ఞుల కీర్తి పరిమళం దశ దిశలా వ్యాపించింది. ఆనాటి నుండి పూర్ణప్రజ్ఞులకు క్రమంగా ప్రతివాదులైన పండితులతో వాద సంగ్రామాలు కూడా ఆరంభమయ్యాయి. వారి విజయ దుందుభిధ్వానం దేశమంతా కూడా ప్రతిధ్వనించింది. జయకేతనం ఎగురవేస్తున్నారు పూర్ణప్రజ్ఞులు. ప్రతివాదు బహుతర్క కుజలు.

పూర్ణప్రజ్ఞుడు ఎప్పుడూ కూడా భాగవతం ఎప్పుడూ చదవలేదు. ఆ సంగతి బాగా తెలుసు అని బాగా తెలిసినటువంటి అచ్యుత ప్రేక్షులు ఒకనాడు ఆయనకు పరీక్ష పెట్టాలని భాగవత పంచమస్కంధాన్ని వివరించవయ్యా అన్నారట. అప్పుడు పూర్ణప్రజ్ఞుల యొక్క పూర్వజన్మార్జితమైనటువంటి జ్ఞానం ఒక్కసారి జాగృతమైంది.

జన్మార్జిత జ్ఞాన సర్వస్వము అతనికి జాగృతమై. ఎవరూ వివరించలేని విధంగా వ్యాస హృదయాన్ని ఆవిష్కరిస్తూ పూర్ణప్రజ్ఞుల భాగవత పంచమస్కంధ ప్రవచనం గురువర్యుని సంభ్రమాశ్చర్యాలలో ముంచివేసింది. సకల గుణాభిరాముడు అపార సేముషి విలసితుడు అయిన ఈ పూర్ణప్రజ్ఞుడే మా ఉత్తరాధికారి అని నిర్ణయించుకున్నారు ఆ గురువర్యుడు.

గురువర్యుడు ఉడిపి వేదాంత పీఠ ఉత్తరాధికారిగా పూర్ణ ప్రజ్ఞులకు పీఠ పట్టాభిషేకం కావించి ఆనంద తీర్థులు అనే నామకరణం కావించారు. ఆ నామమే మధ్వనామానికి వ్యాఖ్యానమైంది. యతులు సాధారణంగా నిత్య సంచారశీలులు కదా, అందుకని నిత్య సంచారం చేసి జ్ఞానవ్యాప్తి చేయడం వారి యొక్క కర్తవ్యం కనుక ఆనంద తీర్థులు వారి యొక్క సంచారంలో విష్ణుమంగళం అనే క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఒక భక్తుడు ఆయన్ని పరీక్షించాలని, ఈయనేదో వాయుదేవుని అవతారమట, భీమసేనుడు వలె ఈయన కూడా ఆ ఎంతగా అరిగించుకోగలరో చూద్దామని 200 అరటిపళ్ళ పట్టుకొచ్చి ఇచ్చారట. ఆ 200 అరటిపళ్ళను తామొక్కరే ఆరగించి తాము భీమసేనులమేనని నిరూపించారు పూర్ణప్రజ్ఞులు. తర్వాత తిరువనంతపురం వెళ్ళారు. అక్కడ కూడిపుస్తూర్ అనే ఒక అహంకారి అనే విద్వాంసుని ఓడించి అతన్ని భంగపరిచారు. తర్వాత శ్రీరంగం చేరి శ్రీ రంగనాథస్వామిని సేవించారు. తిరుమల క్షేత్రం చేరి శ్రీనివాసుని సేవించారు. ఆ స్వామిని ఈ విధంగా పరమాత్మను సేవించి కీర్తించారు.

అని కీర్తించారు. వారు సువర్ణముఖి నదీ తీరంలో గల అగస్త్యాశ్రమంలో ప్రవచనాలు చేసినప్పుడు సుఖమహాముని ఒక సన్యాసి రూపంలో వచ్చి వారి ప్రవచనాలు వినేవారట. తరువాత వరాహక్షేత్రమైన శ్రీమూష్ణం అనే క్షేత్రాన్ని చేరారు. వారక్కడ ఒకనాడు భిక్షకై ఒక ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆ ఇంటి గృహిణి నిండు గర్భిణి అయినప్పటికీ అతి ప్రయాసతో నీటి బిందె దూరం నుండి మోసుకొని వస్తూ ఉన్నది. అప్పుడు ఆమెపై కరుణతో ఆనందతీర్థుడు, అమ్మా, ఇంత బరువు మోయాలా నీవు, నిండు గర్భిణివి కదా.

ఏవయ్యావమ్మా, నీ కష్టం తీరింది ఈనాటి నుండి. ఇక నుండి నీ పేరు కూడా శాశ్వతమై నిలుస్తుంది. ఇంతకు పూర్వం 2 దండ తీర్థాలు వెలిశాయి, ఇప్పుడు నీ కారణంగా 3వ తీర్థం ఉద్భవిస్తుంది చూడు అని నీవు చిరస్మరణీయురాలు అవుతావంటూ నేలపై దండంతో కొట్టారట స్వామి. అప్పుడు భూమిపై పగిలి జలధార జివ్వున పైకెగసింది. అక్కడ ఒక దండతీర్థం ఉద్భవించింది. మధ్యలు తరువాత అనేక క్షేత్రాలలో ప్రవచనామృతం ప్రవహింపజేశారు. భక్తులకు శ్రీకృష్ణ షడక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు. తరువాత బ్రహ్మసూత్రాలకు భాష్యరచన చేయదలిచారు. దానికి వేదవ్యాసులు అనుమతి పొందాలని అందుకై బద్రీక్షేత్రం వెళ్లాలనుకున్నారు. కాని రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం అన్నారు కదా, గురువుల దగ్గరకు ఒట్టి కాళ్ళి చేతులతో వెళ్ళడం ఎలాగా అని వేదవ్యాసునికి కానుకగా ఇవ్వడానికి గీతాభాష్యం రచించి తీసుకుని వెళ్లారట. ఉడుపు నుండి బదరీక్షేత్రానికి కాలినడకన యాత్ర చేశారు. దారిలో అనేక ప్రాచీన తాళపత్రాలు సేకరించి భద్రపరిచారు. బదరీ చేరి తాను రచించిన గీతాభాష్యం గీతాచార్యుడైన నారాయణునికి సమర్పించారు. ఒకనాటి రాత్రి శ్రీ వేదవ్యాసుడే స్వయంగా వచ్చి ఆచార్యుల గీతాభాష్యం విన్నారట. పూర్ణప్రజ్ఞ ఉత్తర బదరిలోని మా ఆశ్రమానికి విచ్చేయినైనా అని ఆహ్వానించారట.

అలా వ్యాసుని పూజ ఆ వ్యాస దర్శనమైంది ఆయనకు. అతి దుర్గమమైనటువంటి ఉత్తర బదరీ క్షేత్రానికి ఒంటరిగా కాలి నడకన వెళ్లారు. అక్కడ గల వ్యాసాశ్రమం చేరగానే వేదవ్యాసులు ఆయనను సాదరంగా ఆహ్వానించారట. వ్యాసమహర్షి వద్ద ఉపదేశం పొందారు స్వామి. వ్యాసుడు ఆయనను నారాయణాశ్రమానికి తీసుకుని పోగా అక్కడ వారికి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య సాక్షాత్కారం కలిగింది. శ్రీమన్నారాయణుడు ఆయనను, నాయనా బ్రహ్మసూత్ర భాష్య రచన చెయ్యి అని ఆదేశించారు. ఆ ఆదేశాన్ని శిరసావహించి మధ్వులు తిరుగు ప్రయాణం చేసి అనంతమఠం చేరారు. బ్రహ్మసూత్ర భాష్య రచన చేశారు. తరువాత

ఒకనాటి వేకువజామున మధ్వాచార్యులు సముద్ర తీరం చేరి సముద్ర స్నానం చేసి ఆ తీరంపై కూర్చుని ద్వాదశ స్తోత్ర రచన ప్రారంభించారు. ఆ సమయంలో సముద్రంలో ద్వారక నుండి పయనమై ఒక నావ సాగిపోతోంది. ఇంతలో అకస్మాత్తుగా తుఫాను సంభవించింది. అది ఆ నావ విపత్తులో చిక్కింది. ఆ నావలో పయనిస్తున్న ఒక వ్యాపారి భయంతో

0: నడునె నన్నునెవ్వరు రక్షవనర్చు వారలు. ఉగ్రానిలు శాంతి చేసడి మహాత్ముడు కావలెనోదు.
1: ఒక్కసారి అలా ఆ ఒడ్డు వంక చూశాడు. ఆ

వింత, అకస్మాత్తుగా తుఫాను రేగిందే. ప్రళయం సంభవించినట్లుగా హోరుగాలి నావను తలకిందులు చేసేట్టుంది. ఈ నడి సముద్రంలో నన్ను రక్షించేవారెవరు? ఈ భయంకరమైన ఈ సుడిగాలిని నిగ్రహించి శాంతపరిచి చేసే మహానుభావులెవరు అని అన్ని దిక్కులకు తిరిగి ఆక్రోశిస్తూ తీరం వంక చూశాడు ఆ వ్యాపారి. అప్పుడు అక్కడ ఆయనకు దివ్య తేజోమయుడైన మధ్యులు అగుపించారు. ఓహో, అదిగో ఆ తీరాన ఎవరో తపస్వి జ్ఞానమూర్తి కూర్చుని ఉన్నారు. ఆ స్వామే నాకు దిక్కు అని భావించి ఎలుగెత్తి ఆయన ప్రార్థించాడు.

0: నుండి విపదంబుధులో చిక్కి విరలాడుతున్నాను, నాకు మీకు శరణాగుతుడను అని ఎలుగెత్తి ప్రార్థించాడు ఆ బేహారి.
1: అనివేడ్కన్ అనివేడన కరుణ్యాచే అనివేడ

ఆ పనుడై అర్థిస్తున్నటువంటి ఆ బేహారిపై కరుణించిన మధ్వగురుడు తన భుజంపై ఉన్నటువంటి ఉత్తరీయాన్ని ఆ నావవైపు విసిరి లాగారు. ఆ నావ సురక్షితంగా ఒడ్డుకు చేరింది. ఆ వ్యాపారి ఊపిరి పీల్చుకున్నాడు. నావ దిగి వేగంగా వచ్చి శ్రీగురుని పాదాలకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసి కన్నీటి ధారలతో అభిషేకించాడు. స్వామి, ఆపన్న రక్షకులై నన్ను కరుణించారు. మీరేదైనా కోరండి, మీకు కృతజ్ఞతతో కానుకగా సమర్పిస్తాను అన్నాడు. అప్పుడు మధ్వగురులు, నాయనా, మాకేం కావాలయ్యా?

నీ నావమై నీ నావ మీద ఉన్నటువంటి రెండు చందనం బడ్డలు నాకు ఇవి చాలు అన్నారట. ఏమిటి స్వామి ఇది పరీక్ష నాకు? ఆ గోపీ చందనం బండలు మీకెందుకండి? బరువు కోసం నవ మీద మేము పెట్టుకుంటాం అన్నాడు ఆ వ్యాపారి. అయ్యా అవి ఎందుకు పనికిరానివైనా? మాకు చాలా అమూల్యమైనవే. మాకే కాదు ఈ జగత్తుకే అమూల్యమైనవయ్యా.

రెండు బండలు కరిగించగానే దానిలో నుంచి రెండు దివ్యమైనటువంటి విగ్రహాలు వెలువడ్డాయి. అవి ఒకటి బలరాముడు, రెండు కృష్ణుడు. వాటిలో ఆ విగ్రహాలు చూడగానే ఆశ్చర్యపోయారందరూ కూడా. అందులో శ్రీకృష్ణుడు శైశవ కృష్ణుడు ద్వాపరంలో విశ్వకర్మ చేత తయారు చేయించి రుక్మిణి చాలా ఆనందంగా అర్చించేదట ఆ శైశవకృష్ణుణ్ణి. బలరామ విగ్రహాన్ని మాత్రం అక్కడే ప్రతిష్ఠించారు స్వామి. ఆ తర్వాత ఆ శైశవకృష్ణుని అందరూ కూడా మహావైభవంగా ఊరేగింపుగా తీసుకుని

అంటూ భక్తగణమంతా బాలకృష్ణ విగ్రహాన్ని ఊరేగిస్తూ కృష్ణనామ సంకీర్తనం చేస్తూ మధ్వుల వెంట నడిచి ఉడిపి చేరారు. శ్రీ మధ్వగురులు శ్రీకృష్ణ విగ్రహాన్ని క్రీస్తు శకం 1230 సంవత్సరం విళంబినామ సంవత్సర మాసశుక్ల తదీయనాడు ఉడిపిలో వేదోక్తంగా ప్రతిష్ఠించారు. తరువాత ఆ స్వామి అనేకమైనటువంటి రచనలు చేశారు. తంత్రసార సంగ్రహమని, బ్రహ్మసూత్ర భాష్యమని, గీతాతాత్పర్య నిర్యమని, గీతాతాత్పర్య నిర్ణయమని అనేక గ్రంథాలు రచించారు. వారి పర్యటనలో అనేక మహిమలు సిద్ధులు చూపించారు. లఘిమ అనే సిద్ధిని చూపించి ఒక బాలబ్రహ్మచారి భుజంపై కూర్చొని దేవాలయం వెంట ప్రదక్షిణలు చేశారు. వేరొకసారి గరిమనే సిద్ధిని ప్రయోగింపగా వారి కాలి బొటన వేరును వస్తాదులు కూడా కదపలేకపోయారట. మరొక్కసారి ఒక మూర్ఖుడైన రాజు మా రాజ్యంలోంచి వెళ్ళాలి అంటే మా ఊర్లో ఒక చెరువు తవ్వితే గాని వెళ్ళనివ్వమన్నారట. అప్పుడు స్వామి, నాయనా, మాకు అలాంటి పనులు అలవాటు లేదు, పోనీ కొంత తవ్వి నువ్వు చూపిస్తే అలాగే చేస్తాం మేమని వాడిపై వశిత్వం అనే సిద్ధిని ప్రయోగించారట. పాపం ఆ రాజు పారపుచ్చుకుని మొత్తం చెరువు అంతా తానే తవ్వేట. ఒక యవనరాజు గంగానదిలో పడవల సంచారం ఆపివేసి వారికి విఘ్నం కలిగించాడు. వెంటనే స్వామి జలస్తంభన విద్యను ప్రయోగించి తాను తమ శిష్యులు కాలినడకన నడిచి వెళ్లారు. అలాగ 75 సంవత్సరాల వయస్సులో భద్రానది తీరంలో కలశ అనే గ్రామం వెళ్లారు. అక్కడ కొన్ని వందల మంది కూడా కదపలేని ఒక గండశిల భద్రానది తీరంలో ఉంది. దాన్ని నది మధ్యలోకి కనుక తోసినట్లయితే ఆ నదీ ప్రవాహం ఊర్లోకి మళ్ళుతుంది, సస్యశ్యామలం అవుతుంది ఊరు అని వేడారట గ్రామస్తులు. వెంటనే ఆనందతీర్థులు మధ్వగురులు ఒంటి చేతితో ఆ శిలను ఎత్తి నది మధ్యలో పడవేశారట. అలాగా వారు ఎన్నో మహిమలు చూపించారు. చక్కగా అనేక రకాలుగా ప్రవచనాలు చేశారు. ఆ ప్రవచనాల మధ్యలో వారు చేసినటువంటి పర్యటనలో అనేక మహిమలు చూపడమే కాకుండా అనేక తాళపత్ర గ్రంథాలు కూడా సేకరిస్తూ ముందుకు సాగి ఉత్తర బదరికి 2 మార్లు ప్రయాణం చేసి వెళ్లారు. మధ్వగురులు ఇక తమ అవతార ప్రయోజనం నెరవేరింది అని భావించిన వారే క్రీస్తు శకం 1275 సంవత్సరం మాఘశుద్ధ నవమి నాడు శ్రీగురులు తమ అవతార సమాప్తి దినంగా ఎంచుకున్నారు. ఆనాడు నలుదిశలకు ఆ వార్త వ్యాపించింది. ఆనాడు పరిసర ప్రాంత భక్తజనులందరూ కూడా ఉడిపి చేరుకున్నారు. చక్కగా ఆనాడు మధ్వగురులు అందరికీ కూడా తీర్థ ప్రసాదాదులిచ్చి అనంతరం తర్వాత ఏర్పాటైన సభలో తమ సందేశాన్ని ఇలా వినిపించారు.

చక్కగా అందరినీ కూర్చోబెట్టి ఆయన తన తుది సందేశాన్ని చక్కగా వినిపించడం ప్రారంభించారు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు విష్ణువే పరమదైవం అని కీర్తిస్తున్నాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవునికి నమస్కరించినా అది విష్ణువుకే చేరుతుంది. సంసార సాగరం తరించాలంటే విష్ణు స్మరణ కీర్తనాదులే శరణ్యం. నారదాది భాగవత శిఖామణులు, మునులు, సురలు నిత్యం హరిసంకీర్తన.

చేస్తారు. కాబట్టి నాయన్లారా, నిత్య కర్మానుష్ఠానం విద్యుక్త ధర్మం వేడకండి, ఇతర మత దూషణం చేయకండి, జ్ఞానమే ముక్తికి సాధనం మూలాధారం అని చక్కగా ఆ సందేశమంతా వినిపించినటువంటి వారై అందిము అందించను తుది సందే.

ఆ సమయంలో ఒక్కసారిగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసిందట. గురువుల మెడలో ఒక తులసిధామం పడింది. పారిజాత మందారాది దేవతా పుష్పాల యొక్క వృష్టి మధ్యలో గురువులు మునిగిపోయారు. గురువుల పుష్పరాశిలో మునుగగా తరువాత కొంతసేపటికి శిష్యులు ఆ పుష్పరాశిని తొలగించి చూశారట. అక్కడ గురువులు లేరు. లిప్తకాలంలో అదృశ్యులై బదరికి చేరుకున్నారు. ఆనాటి నుండి పౌరాణిక క్షేత్రమైన ఉడిపి అప్రతిహత తత్వక్షేత్రమై వెలుగొందింది. మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణమూర్తితో మహాపుణ్యక్షేత్రమైంది. ప్రపంచ ఖ్యాతిని పొందింది. ఈ విధంగా శ్రీ మధ్వగురువుల యొక్క చరిత్ర, వారి మహిమా విశేషాదులు శాశ్వత కీర్తి నందాయి. వాటిని వర్ణింపనెవరి తరం. వారి యొక్క ఆశీస్సులు నిరంతరము మనకు అందుగాక. జయమగుగాక విశ్వహిత దర్శక కోటికిను శుభోదయమగుగాక ఆస్తికులు ధార్మికులు సుజనాళికిను జనప్రియమగుగాక పాలకుల రీతి వసుంధర శాంతి భావనామయమగుగాక సర్వులకు మంగళధామమునై రహించుతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త.

మీరింతవరకు మధ్వాచార్య హరికథ గానం విన్నారు. కథకులు కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు. ఈనాటి హరికథ గానం కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11 గంటలు. ఇప్పుడు హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:40. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 భావన. ఈ కార్యక్రమంలో సంగీతం ఈ అంశం గురించి బగి పుర్గేంద్ర శారద గారిచి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజనీ కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం వివరాలు. 7:00 జోగులాంబ గద్వాల జిల్లా సమాచార లేఖ అందిస్తారు కె ప్రతాప్. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో ఎడారీకరణ, కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఇది మన చట్టం. ఈ కార్యక్రమంలో క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ 2వ భాగం న్యాయవాది సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం. పరిచయకర్త కార్యవర్ది గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సుబ్బారాయ శాస్త్రి గారి రచనలు. నిర్వహణ డాక్టర్ పంతుల రమాగారు. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి వి సుమనా గారిచే భక్తి గీతాలు. వైలిన్ సాకరం పి వెన్నెల, మృదంగ సాకరం పి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్ గారిచే సితార్ వాద్యం. తబలా సహకారం ఎన్ ఉదయ్ కుమార్. 12:10 యోవాణి తెలుగులో. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిషీగన్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి మల్లమ్మ వారి బృందంచే జానపద గీతాలు. 5:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:30 ట్రాన్స్మిటర్ 738 kHz పై ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా హిందీలో, ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:50 న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై వ్యవసాయ సూచనలో అంశం మల్చింగ్ పద్ధతిలో పంటల నిర్వహణ వివరాలు. 7:15 ట్రాన్స్మిటర్ 738 kHz పై ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2020

26లో భాగంగా హిందీలో ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:15 న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక దిగుబడికి భూసార పరీక్ష ఆవశ్యకత. ఈ అంశం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ రామ్ గోపాల్ గారు. 7:45 వికసిత్ భారత శీర్షిక, 8:03 నాటిక, 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చాక విషయే ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమంలో డివి మోహన్ కృష్ణ గారిచే గాత్రం. 10:45 మధుర గీతాలు. 11:10 ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పరిపాలన పూర్తయిన సందర్భంగా ఆకాశవాణి జాతీయ వార్తా విభాగం వారు సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:42. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.